నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈరోజు మా తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 21వ తేదీ, గురువారం. స్టూడియోలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 50 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి FM కార్యక్రమాలు. స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు విందాం సూర్తి ముత్తావళి, వ్యాఖ్యాత శ్రీ బి శివరామిరెడ్డి.
3: స్వామి వివేకానంద జన్మించి 150 సంవత్సరాలు పూర్తయింది. ఆయన మహాసమాధి చెంది 110 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక్కొక్క సంవత్సరం గడుస్తున్న కొద్దీ ఆయనలోని గొప్పతనం, ఆయన స్ఫూర్తిదాయక సందేశాలు ప్రపంచంలో కోట్లాది మందిని ఆకర్షింపజేస్తున్నాయి. స్వామీజీది ఒక అమరవాణి. భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా స్వామీజీ ప్రసంగాలు విన్నవారు, ఆయనను దర్శించిన వారు ఒక విధమైన దివ్యానుభూతికి లోనై తమ గుండె లోతుల్లోని మాటలను వెలిబుచ్చారు. ఆ అనుభూతులను స్మరిస్తే స్వామీజీపై మనకు గల విశ్వాసం మరింత ప్రగాఢమవటమేగాక స్వామీజీ సందేశాన్ని

0: ఆచరించడానికి మహత్తర స్ఫూర్తిని ఉత్తేజాన్ని కలగజేస్తుంది. స్వామీజీ ప్రసంగాలు స్వయంగా విన్న సారా ఎల్లెన్వాల్ అనే మహిళ ఇలా వ్రాసింది, స్వామీజీ అగ్నిజ్వాలల వంటి మాటలతో ప్రసంగించేవారు. అవి ఎంతో ప్రగాఢంగా అనర్గళమైన వాగ్దాటితో నిండి ఉండి అవే సత్యమన్న విశ్వసనీయతను కలిగించి శ్రోతల హృదయాల్లోనికి చొచ్చుకొని పోయేవి. ఆయన భావజాల ప్రవాహానికి ఆటంకం కలిగిస్తామేమోనని, ఆయన ఉత్తేజపూరిత వాక్కులలో ఒక్కదాన్నైనా కోల్పోతామేమో అన్న భయంతో శ్వాస బిగపట్టి ఆయన మాటలను మేము మౌనంగా వినేవాళ్ళం. సర్ఫరాజ్ అహ్మద్ అనే వ్యక్తి స్వామీజీతో ఒక సందర్భంలో ఇలా అన్నారు, స్వామీజీ, భావి కాలాల్లో ఎవరైనా మిమ్మల్ని అవతార పురుషునిగా పేర్కొనదలిస్తే అలా చెప్పేవారిలో మహమ్మదీయుణ్ణి అయిన నేను మొట్టమొదటి వాణ్ణి అని గుర్తుంచుకోండి. యునైటెడ్ నేషన్స్ 3వ సెక్రటరీ జనరల్ అయిన యూథాంట్ స్వామీజీ గురించి ఇలా అన్నారు, స్వామీజీ మాటలు చాలా విజ్ఞానవంతమైనవి. స్నేహితులారా, అన్ని కాలాలకి శ్రేష్ఠుడైన వ్యక్తిని గౌరవించే ఈ శుభ సందర్భంలో మనమందరం నూతనంగా ఈ ప్రమాణం చేద్దాం. క్రైస్తవులు మరింత మంచి క్రైస్తవులుగా, హిందువులు మరింత మంచి హిందువులుగా, ముస్లింలు మరింత మంచి ముస్లింలుగా, బౌద్ధులు మరింత మంచి బౌద్ధులుగా, యూదులు మరింత మంచి యూదులుగా తయారవుదాం. విశ్వశాంతికి పాటుపడిన స్వామీజీని గురించి ఇలా ఎందరో తమ తమ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు వెలిబుచ్చారు. మనం కూడా ఆయన యొక్క మాటలను ప్రతిరోజు స్మరిద్దాం. ఆ విధంగా మనం మన దేశభక్తిని, మన హృదయాలను పవిత్రం చేసుకుందాం.
1: శ్రోతలు, మీరింతవరకు విన్నారు సూక్తి ముత్తావళి, వ్యాఖ్యాత శ్రీ బి శివరామిరెడ్డి.
2: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
3: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
2: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
3: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
2: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
1: శ్రోతలు, మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
4: రైస్ సోదరులకు నమస్కారం, కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో పెసరా మినుములో వైరస్ తెగుళ్ల సమగ్ర యాజమాన్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వైరస్ తెగుళ్ల తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక పురుగుల ద్వారా కలుపు మొక్కల నుండి పంట మొక్కలకు, పంటలో ఒక మొక్క నుండి ఇతర మొక్కలకు వ్యాప్తి చెందుతాయి. ఈ వైరస్ల నిర్మూలనకు ఎలాంటి క్రిమిసంహార మందులు లేవు కాబట్టి తెగులు వ్యాప్తి కారకాలైనటువంటి తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక పురుగులను అరికట్టడం ద్వారా మాత్రమే ఈ తెగులు నివారించగలం. పల్లాకు తెగులను తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. పెసర LGG 460/407, WGG 42, మినుము LBG 787, PU 31, TBG 104, T9, ఈ రకాలని సాగు చేసుకోవాలి. విత్తన శుద్ధి విషయానికి వస్తే పంట విత్తుకునే 20-45 గంటల ముందుగా 1 కిలో విత్తనానికి ఇమిడాక్రోఫ్రిడ్ 600 FS 5 మిల్లీలు లేదా థయోమిథాక్సిన్ 5 గ్రాములు మరియు మెంకోజబ్తో విత్తన శుద్ధి చేసినట్లయితే రసం పీల్చే పురుగులు మరియు వేరు తెగుళ్ల బారి నుండి

పంటను కాపాడుకోవచ్చు. పంట విత్తుకునే సమయంలో పొలం చుట్టూ 4 వరుసల్లో జొన్న, మొక్కజొన్న, సజ్జ పంటలను కంచి పంటగా విత్తుకుంటే పక్క పొలాల నుండి తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక పురుగులు రాకుండా నివారించుకోవచ్చు. ఇంకా పొలంలో గట్ల మీద కలుపు మొక్కలను, పిల్లి పెసర వంటి ఇతర మొక్కలను పీకి మనం వాటిని తగలబెట్టాలి. పొలంలో తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే వాటిని పెరికి నాశనం చేయాలి. ఎకరాకు అక్కడక్కడ తెల్లదోమకు 20 చొప్పున పసుపు రంగు జిగురాట్లు, తామర పురుగుల నీలి రంగువి ఉంచడం ద్వారా ఆయా పురుగుల ఉనికిని మరియు ఉధృతిని మనం అంచనా వేసుకోవచ్చు. విత్తిన 15 నుంచి 20 రోజులకు ఒకసారి వేప నూనె 5 మిల్లీలు 1 లీటర్ నీటికి కలిపి లేదా 5% వేప గింజల కషాయం పిచికారి చేసినట్లయితే పంటను రసం పీల్చే పురుగులు ఆశించకుండా కాపాడవచ్చు. పురుగులు, గ్రుడ్లు, పిల్ల పురుగులను నాశనం చేయవచ్చు. తెల్లదోమ నివారణకు ఎసిపేట్ 1 గ్రాము, థయోమిథాక్సమ్ 0.3 గ్రాములు, ప్రొఫెనోఫాస్ 1.5 మిల్లీలు ఏదైనా ఒకదాన్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకుంటే మంచిది. తామర పురుగుల నివారణకు పేనుబంక నివారణకు ఎసిపేట్ 1 గ్రాము లేదా ఇమిడాక్రోఫిడ్ 0.4 మిల్లీలు లేదా

కాపాడవచ్చు. పురుగులు, గ్రుడ్లు, పిల్ల పురుగులను నాశనం చేయవచ్చు. తెల్లదోమ నివారణకు ఎసిపేట్ 1 గ్రాము, థయోమిథాక్సమ్ 0.3 గ్రాములు, ప్రొఫెనోఫాస్ 1.5 మిల్లీలు ఏదైనా ఒకదాన్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకుంటే మంచిది. తామర పురుగుల నివారణకు, పేను బంక నివారణకు ఎసిపేట్ 1 గ్రాము లేదా ఇమిడాక్రోఫిడ్ 0.4 మిల్లీలు లేదా థయోమిథాక్సమ్ 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే పెసర మినుములో వైరస్ దిగుళ్ళ నుంచి రైస్ సోదరులు కాపాడుకొని అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. విత్తనం ఎంపిక గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అధిక దిగుబడి సాధించడానికి మంచి రకం, మంచి విత్తనం ఎంపిక ముఖ్యమైనదిగా భావిస్తున్నాం. యథాబీజం తదా సస్యం అని పెద్దలు ఏనాడో చెప్పారు. పూర్వపు రోజుల్లో రైతులు తమకు కావాల్సిన విత్తనాన్ని తమ పొలాల నుండే తాము ప్రత్యేక జాగ్రత్తతో తీసి భద్రపరుచుకునేవారు. ఇప్పుడు రైతు సోదరులు సొంత విత్తనాన్ని తీసిపెట్టుకోవడం మర్చిపోయారు. విత్తనం తీసిపెట్టుకునే ఓపిక తీరిక లేకుండా పోయింది. పండించిన పంటనంతా అమ్ముకోవడం, తీరా సీజన్ వచ్చి వర్షాలు పడినప్పుడు లేదా కాలువలకు నీళ్లు వచ్చినప్పుడు విత్తనం కోసం పరిగెత్తడం జరుగుతుంది. ఎక్కడ దొరికితే దాన్ని ఎవరో చెప్పిన మాట నమ్మి విత్తనం తెచ్చుకుంటున్నారు, అధిక ధర పెట్టుకుంటున్నారు. అవి సరిగా మొలకెత్తకపోయినా, సరైన దిగుబడి ఇవ్వకపోయినా రైతు తీవ్రంగా నష్టపోతాడు. నమ్మకమైన విత్తనం దొరకనందున విత్తన ఖరీదు నష్టపోవడమే కాక సీజన్ కూడా దాటిపోతుంది. రైతు అవసరాన్ని గుర్తించి మేలైన విత్తనం పేరుతో ఏదో ఒక విత్తనాన్ని మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. రైతులు మోసపోయే అవకాశం ఉంది. కనుక రైతు సోదరులు సాధ్యమైనంత వరకు వారి విత్తనం వారే తయారు చేసుకునే విధంగా అవగాహన కలిగి ఉండాలి. మంచి విత్తన లక్షణాలు ఏంటి అనే విషయానికి వస్తే, మంచి పంట రావడానికి మంచి విత్తనం కావాలి. మంచి విత్తనం 4 ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉంటుంది. 1, జన్యు స్వచ్ఛత. ఆ రకానికి ఉండాల్సిన సహజమైన ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉండాలి. ఆ విత్తనం వేసినప్పుడు అదే రకమైన పంట రావాలి. ఒక స్వచ్ఛమైన రకం వేసి 100% అదే విత్తనం పొందడం జన్యు స్వచ్ఛత అంటారు. ఇక 2వది భౌతిక స్వచ్ఛత. విత్తనానికి ఉండాల్సిన రంగు ఉండాలి. తాలు, సగం నిండిన గింజలు ఉండకూడదు. మట్టి బెట్టలు, ఇసుక, దుమ్ము, దూగర మొదలైన జడ పదార్థాలు ఉండకూడదు. కలుపు విత్తనాలు, వేరే రకం విత్తనాలు కూడా ఉండకూడదు. దీన్ని భౌతిక స్వచ్ఛత అంటారు. 3వది తేమ శాతం. 13% తేమ ఉన్నప్పుడు విత్తనం బాగా మొలకెత్తుంది. 14% మించి ఉంటే నిల్వ చేయడానికి కూడా అది పనికిరాదు. ఇక 4వ లక్షణం విత్తనం మొలక శాతం. వరి, మొక్కజొన్న, నువ్వులు కనీసం మొలక శాతం 80% వరకు ఉండాలి. జొన్న, పప్పుధాన్యాలు 75% ఉండాలి. పొద్దుతిరుగుడు, ఉల్లిలో 70%, ప్రత్తిలో 65%, మిరపలో 60% కనీస మొలక శాతంగా ఉండాలని నిర్ధారించారు. ఇక చెరుకు విషయానికి వస్తే, ఆయా ప్రాంతాలకు అనువైన రకాన్ని ఏ రైతు నుండైనా సేకరించవచ్చు. 6 నెలల వయసు ఉన్న గడల నుండి విత్తనం వాడుకుంటే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక విత్తన వర్గీకరణ అనే విషయానికి వస్తే, రైతు సోదరులు మంచి విత్తనాలు మంచి ప్రమాణాలతో ఉత్పత్తి చేసి అందించాల్సి ఉంది. విత్తనాలు 4 తరగతులుగా వర్గీకరించవచ్చు. 1, బ్రీడర్ విత్తనం. విత్తనం రూపొందించిన పరిశోధన స్థానంలోనే శాస్త్రజ్ఞుల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు. జన్యు స్వచ్ఛత 100% ఉంటుంది. విత్తనపు సంచులు పసుపు రంగు ట్యాగ్ ఉంటుంది. ఇక ఫౌండేషన్ విత్తనం 2వది. అంటే బ్రీడర్ విత్తనం నుండి పరిశోధన స్థానాల్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విత్తనాభివృద్ధి క్షేత్రాల్లో సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు. ఇవి కూడా ఉత్తమ ప్రమాణాలు కలిగి ఉంటాయి. విత్తనపు సంచులు తెలుపు రంగు ట్యాగ్ ఉంటుంది. ఇక 3వది సర్టిఫైడ్ విత్తనం. ఇదే ఫౌండేషన్ విత్తనం నుండి రైతులు పొలాల్లో సీడ్ సర్టిఫికేట్ వారి పర్యవేక్షణలో ఉత్పత్తి చేయబడినవి. ప్రయోగశాలలో పరీక్షించి నిర్దేశించిన ప్రమాణం కలిగిన వాటికి ధృవీకరణ విత్తనం అంటే సర్టిఫైడ్ విత్తనం లేబుల్ ఇస్తారు. దీనికి నీలిరంగు ట్యాగ్ ఉంటుంది. ఇక 4వ రకం ట్రూత్ఫుల్ టేబుల్. అంటే మార్కెట్లో ఈ తరగతి చెందిన విత్తనాలు కూడా లభ్యమవుతున్నాయి. ఉత్పత్తిదారులు సొంత పూజీతో ట్రూత్ఫుల్ లేబుల్ విత్తనం అనే ట్యాగ్ వేసి మార్కెట్లో పలు వంగడాలు, హైబ్రిడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి లేత ఆకుపచ్చ రంగు ట్యాగ్ వాడతారు. ఇవి విత్తన ధృవీకరణ కిందకు రావు. ఉత్పత్తిదారుని నమ్మకం పైన కొనాల్సి ఉంటుంది. విత్తనం కొనుగోలులో రైతులు పాటించాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలి. నాణ్యత లోపం గుర్తిస్తే పరిహారం చెల్లిస్తామని అవగాహన ఒప్పందంతో చేసిన డీలర్ దగ్గర నుండే కొనుగోలు చేయాలి. విత్తన డీలర్ నుండి బ్రాండ్ పేరు, లాట్ నెంబరు, ధర, తేదీ, రైతు పూర్తి చిరునామా, డీలర్ సంతకం, రైతు సంతకం, బిల్లు తీసుకుని భద్రపరచుకోవాలి. ఇక విత్తన ఉత్పత్తిదారులు, శాస్త్రజ్ఞులు లేదా వ్యవసాయ అధికారులు తెలిపిన

0: యాజమాన్య పద్ధతులు పాటించాలా. కొనుగోలు చేసిన విత్తనాల్లో మొలక శాతం తక్కువ అని తెలిస్తే, విత్తిన 10 రోజుల లోపలే జన్యు స్వచ్ఛత లోపం అని తెలిస్తే 50% పూర్తి సమయంలో, 30 రోజుల లోపల తెలిస్తే లిఖితపూర్వక ఫిర్యాదును సంబంధిత మండల వ్యవసాయ అధికారికి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వరకు అందజేయాల. విత్తన అవగాహన ఒప్పందంలో చేరని కంపెనీల విషయంలో రైతులు జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయొచ్చు. ఇక విత్తన అవగాహన ఒప్పందం అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే, విత్తన నాణ్యతకు విత్తన కంపెనీల జవాబుదారీ చేస్తూ 2001 ఖరీఫ్ నుండి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో విత్తనాలకు ఉండాల్సిన నాణ్యత ప్రమాణాలు, విత్తన నమూనా సేకరణ విశ్లేషణ, నాణ్యత నియంత్రణ, విత్తన చట్టాన్ని ధిక్కరించిన వారికి శిక్ష అనే అంశాలు రూపొందించబడినవి. ఇక రైతులకు సకాలంలో నష్టపరిహారం చెల్లించడానికి వీలు కలుగుతుంది. విత్తనం కొనడంలో మరిన్ని సూచనలు కొన్ని తెలుసుకుందాం. పంట దిగుబడి నాణ్యమైన విత్తనం మీద ఆధారపడి ఉంటుంది, కనుక విత్తనం ఎంపిక కొనుగోలు విషయంలో మెలకులు రైతు సోదరులు శ్రద్ధగా వహించాలి. రైతు తమ అనుభవాన్ని బట్టి కానీ, ఆ ప్రాంతపు వ్యవసాయ అధికారిని సంప్రదించి కానీ రకాన్ని ఎంచుకోవాలి, విత్తనం కొనాలి. తప్పనిసరిగా 3 సంవత్సరాలకు ఒకసారి తమ వద్ద ఉన్న విత్తనాన్ని మార్చి ధృవీకరించిన విత్తనం వాడాలి. విత్తనాన్ని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వారి స్టోర్ నుండి కానీ, గుర్తింపు పొందిన డీలర్ నుండి కానీ కొనాలి. విత్తనం కొనేటప్పుడు దానికి ఉన్న ట్యాగ్ రంగుతో పాటు లాట్ నెంబరు, రకము, తేదీలు కూడా మనం చూసుకోవాలి. విత్తనానికి నిర్దేశించిన శాతం మొలకెత్తే గుణం ఉండాలి. ఈ విత్తనం గట్టితనం కలిగి మంచి రంగు కలిగి ఉండాలి. చిన్న దబ్బనంతో సంచికి రంధ్రం చేసి గింజలు తీసి మొలక శాతం ముందుగానే పరీక్షించుకొని తర్వాత పొలాల్లో చల్లాల. ఇప్పుడు చెప్పిన మేలైన యాజమాన్య పద్ధతులను పాటించి రైతు సోదరులు తమ పంటల్లో అధిక దిగుబడి పొందాలని కోరుకుంటూ మళ్ళీ కలుసుకుందాం.
1: మీరింతవరకు విన్నారు పొలం కబుర్లు కార్యక్రమం.
2: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
3: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
1: శ్రోతలు, స్టూడియోలో సమయం 6:45 కావస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. ఒత్తిడి లేని సమాజం, హింస లేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏ స్ట్రెస్ ఫ్రీ మైండ్ అండ్ ఏ వైలెన్స్ ఫ్రీ సొసైటీ ఆర్ అచీవబుల్ రియాలిటీస్ ఇన్ ఏ వరల్డ్ డివైడెడ్ బై కాన్ఫ్లిక్ట్ యాంగ్జైటీ అన్సర్టనిటీ గురుదేవ్ చూస్ ది పాత్ ఆఫ్ హీలింగ్ హ్యూమనిటీ For global institutions to remote villages, very few spiritual leaders in modern history have earned the trust of both ordinary people and global institutions the way Gurudev has.
0: తీవ్రమైన వడగాలులు, ఎండ

0: వృతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని, తాగునీరు విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురై ఆసుపత్రులకు వచ్చేవారికి వెంటనే వైద్య సాయం అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్దికి పరిశ్రమలతో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించి గాలి నాణ్యత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని తెలిపారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్ఓలు అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏఎస్ఓలను మంత్రి అభినందించారు. ఉద్యోగ బాధ్యతల్లోనూ అదే కృషితో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా 67 లక్షలకు పైగా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈ సమాజంలో మార్పు అనేది అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతున్న విషయాన్ని, కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, ఇక ఇండస్ట్రీస్, పరిశ్రమల ఏజెన్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ని మీ అందరికి కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆలోచనకు రూపకల్పన చేయడమే ఉచితంగా మన నియోజకవర్గం.
0: తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ది చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. సరస్వతీ నది అంత్య పుష్కరాలను భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల

0: సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ కార్యాలయంలో తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యులు మంత్రితో నిన్న సమావేశమయ్యారు. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వారికి వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రవాసాంధ్రులకు అత్యవసర సహాయం, సమస్యల పరిష్కారం, సురక్షిత విదేశీ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అందిస్తున్న సేవలు, మోసపూరిత మధ్యవర్తులపై తీసుకుంటున్న చర్యలను తెలంగాణ కమిటీ అధ్యయనం చేసింది. వాతావరణం. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కార్మికుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః డాక్టర్ గణేష హెగడే. అథ వార్తాః. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచరాష్ట్రయాత్రాయాః పంచమం అంతిమం చ చరణం సఫలతయా సంపాద్య ఇటలీ దేశాత్ నవదిల్లీం ప్రత్యాగతవాన్. ह्यः भारत इटली देशयोः मध्ये विशेष रणनैतिक सहयोग रूपेण स्वसम्बन्धस्य उन्नयनस्य घोषणा अभवत्. कृषिः, महत्वपूर्ण खनिजाः, आयुर्वेदः, विज्ञानं, तन्त्रज्ञानम् इत्यादिषु अनेकेषु क्षेत्रेषु द्वयोः देशयोः मध्ये अनेकाः सन्धयः हस्ताक्षरिताः. कर अपराधानां, धनशोधनस्य, आतंकवित्तपोषणस्य च निवारणार्थम् अपि राष्ट्रद्वयेन ज्ञापनपत्रेषु हस्ताक्षरं जातम्. इटली देशस्य प्रधानमन्त्रिणा जॉर्जिया मेलोनी इत्यनया सह रोम नगरे संयुक्त वक्तव्ये प्रधानमन्त्रिणा श्री नरेन्द्र मोदिना उक्तं यत् उभौ देशौ नौकावहन क्षेत्रेषु नौकापत्तनानां आधुनिकीकरणे, रसद क्षेत्रे नील अर्थव्यवस्थायां च मिलित्वा कार्यं करिष्यतः.
3: दोनों देशों के स्टार्टअप्स, रिसर्च सेंटर्स और उद्योगों को आपस में जोड़ने के लिए हम इंडिया इटली इनोवेशन सेंटर पर काम कर रहे हैं. हमारी सेनाओं के साथ साथ दोनों देशों के रक्षा उद्योगों के बीच भी सहयोग बढ़ रहा है. मैरिटाइम पावर्स के रूप में भारत और इटली के बीच करीबी सहयोग स्वाभाविक है. हम मिलकर शिपिंग, पोर्ट्स मॉडर्नाइजेशन, लॉजिस्टिक और ब्लू इकोनॉमी पर काम करेंगे.
2: इटली देशस्य प्रधानमंत्री जॉर्जिया मेलोनी इत्येषा अवदत् यत् भारत इटली देशयोः सम्बन्धः विशेष सामरिक सहभागित्वरूपेण वर्धमानः अस्ति, अपि च उभौ देशौ उन्नत निर्माणस्य आधारभूत संरचनायाः, ऊर्जायाः, अर्थव्यवस्थायाः, रक्षायाः च क्षेत्रेषु परिश्रमेण कार्यं कुर्वन्तौ स्तः.

0: भारतम् इटली च सांस्कृतिकविनिमयं प्रवर्धयितुं प्राचीनसभ्यतानां मध्ये संवादं सुदृढं कर्तुं च द्विसहस्राब्दस्य 27तमं वर्षं संस्कृतेः पर्यटनस्य च वर्षरूपेण आचरिष्यतः। इटली देशस्य प्रधानमन्त्री जॉर्जिया मेलोनी इत्यनया उक्तं यत् एषः उपक्रमः द्वयोः देशयोः मध्ये परस्परम् अवगमनं गभीरं कर्तुं सांस्कृतिककूटनीतिञ्च अधिकं सुदृढं कर्तुं साहाय्यं करिष्यति। सा अवदत् देशयोः मध्ये सुदृढतरसम्बन्धाः न केवलं राजनैतिक आर्थिकसम्बन्धैः अपि तु जनानां समाजानाञ्च मध्ये सम्पर्कस्य माध्यमेन अपि मापिताः भवन्ति। प्रधानमन्त्रिणे श्रीनरेन्द्र मोदिने इटली देशस्य रोम नगरे खाद्य कृषि संघटनेन प्रतिष्ठितं एग्रीकोला पदकं प्रदत्तम्। पुरस्कारं प्राप्य श्रीमोदी भारतस्य कोटि कोटि कृषकाणां पशुपालकानां मत्स्यपालकानां कृषिवैज्ञानिकानां श्रमिकाणां च कृते एतत् सम्मानं समर्पितवान्। पदकमिदं खाद्य कृषि संघटनस्य महानिदेशकेन प्रदत्तम्। गृहमन्त्री अमितशाहः, वित्तमन्त्री निर्मला सीतारामन् तथा वाणिज्य उद्योगमन्त्री पीयूषगोयलः प्रधानमन्त्रिणः कृते एग्रीकोला पदकं प्राप्त्यर्थम् अभिनन्दनं कृतवन्तः। गृहमन्त्री अमितशाहः अवदत् यत् भारतं कृषिक्षेत्रे वैश्विकनेतृत्वेन उद्भूतम् अस्ति तथा च देशस्य कृषिप्रतिरूपं समग्रविश्वस्य कृते एकं मानदण्डं स्थापयति। पश्चिमबङ्गालराज्ये दक्षिणचतुर्विंशतिः परगणमण्डलस्य फाल्टा विधानसभाक्षेत्रे पुनर्मतदानम् अधुना 7 आरभ्यते, यद्धि सायं 6 समाप्तं भविष्यति। आहत्य 6 प्रत्याशिनः सौभाग्यस्य प्ररीक्षां कुर्वन्ति, येषु 2 निर्दलीयौ अपि स्तः। भारतीय ऋतुविज्ञानविभागेन रक्तवर्णीय सञ्चेतना प्रख्यापिता यत् उत्तरप्रदेशस्य मध्यप्रदेशस्य विदर्भस्य च भागेषु आगामिदिनत्रयं यावत् तापतरङ्गतः तीव्रतापतरङ्गस्य स्थितिः भवति। विभागेन अनुमानितं यत् हरियाणा, चण्डीगढ़, दिल्ली, पंजाब, बिहार, छत्तीसगढ़, तटीय आन्ध्रप्रदेश, हिमाचलप्रदेश, ओडिशा, राजस्थान, तेलंगाना, उत्तराखण्डे च एतादृशाः एव परिस्थितयः सम्भवन्ति। आईपीएल इति 20 प्रतिविंशतिः क्रिकेट लीग प्रतिस्पर्धायां गतरात्रौ कोलकाता नाइट राइडर्स दलेन मुंबई इंडियंस दलं 4 पराजितम्। अद्य सायं 7:30 गुजरात टाइटन्स दलं अहमदाबाद नगरे चेन्नई सुपर किंग्स दलं सम्मुखीकरिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు మన తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు. శ్రోతలు, స్టూడియోలో సమయం 7 ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. 7:15 ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రభాత రేఖలు. 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణి గురించి కొన్ని వివరాలు. అనంతరం చరిత్రలో ఈరోజు. తరువాత ఆర్సి కృష్ణస్వామి రాజుగారి కటకట మరకట పుస్తక సమీక్ష. సమీక్షకులు శ్రీ కాపా మధుసూదన్. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంధ్రంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 పుస్తకవాణి కార్యక్రమంలో అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనంలో 10వ భాగం దీన జనోద్ధరణ. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. చదివినవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 9:00 హలో ఆకాశవాణి. ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు పరిచయ కార్యక్రమం. 10:00 హీట్ వేవ్స్, వడగాలుల నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి డాక్టర్ ఆర్ నివేదిత. 10:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ

వాడ కేంద్రం నుండి ప్రసారం 3:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. సాయంత్రం 5:00 వనితా లోకం మహిళల కార్యక్రమంలో అంశంతో కూర్చిన మాటలు పాటలు కార్యక్రమం, సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణి గురించి కొన్ని ప్రత్యేక వివరాలు. అనంతరం భక్తి కుసుమాలు, భక్తి గీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వేసవిలో నిమ్మ చీనీ తోటలలో ఆశించే రసం పీల్చే పురుగులు మరియు వాటి సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రంజిత్ కుమార్ గారి ప్రసంగం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రీ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సమర్పణ ఆకాశవాణి తిరుపతి కేంద్రం, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:30 ఆపాత మధురాలు అలనాటి సినీ గీతాల కార్యక్రమం. ఇవి ఈరోజు మన తిరుపతి ఎఫ్ఎం నందు ప్రసారం కానున్న వివరాలు. శ్రోతలు, మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం. స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్ ఇటలీ దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ, భారత్ ఇటలీ దేశాలు రూపకల్పన, అభివృద్ది, ప్రపంచానికి సరఫరా అనే సూత్రంపై ముందుకు సాగుతాయని చెప్పారు. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమ ప్రణాళిక, ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని అన్నారు. షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.

0: ఉన్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: ఇటలీ విశ్వమే డిజైన్ ఆర్ ప్రిసిషన్ కే లియే జానా జాతా హై. భారత్ కి పహచాన్ స్కేల్ టాలెంట్ ఆర్ అఫోర్డబుల్ ఇన్నోవేషన్ కే పవర్ హౌస్ కీ హై. ఇస్లియే హమ్ డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా అండ్ ఇటలీ అండ్ డిలీవర్ ఫర్ ద వరల్డ్ కే సిద్ధాంత్ పర్ ఆగే బడేంగే. ఫ్యాషన్ సే లేకర్ ఫిన్టెక్ తక్, లేదర్ సే లేకర్ లాజిస్టిక్ తక్, మొబిలిటీ సే లేకర్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్, హర్ క్షేత్ర మే హమ్ అప్నీ తాకతో కో జోడ్కర్ పూరీ మానవతా కీ భలాయీ కే లియే కామ్ కరేంగే.
0: ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని మాట్లాడుతూ, అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు. తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, ఇంధనం, అంతరిక్ష, రక్షణ రంగాలపై ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని ఆమె చెప్పారు. కీలక ఖనిజాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సముద్ర రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని మెలోని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటలీలోని రోమ్లో ఉన్న ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో నిన్న ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించారు. ఈ అవార్డును అందుకున్న సందర్భంగా మోదీ ఈ గౌరవాన్ని భారతదేశంలోని కోట్లాది మంది రైతులు, పశు పోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు అంకితం చేశారు. ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ ఈ పథకాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ది, మానవ సంక్షేమం పట్ల భారత్కు ఉన్న అచంచలమైన నిబద్దతకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. ఆహార భద్రత అనేది కేవలం ఒక విధానపరమైన విషయం మాత్రమే కాదని, మానవాళి పట్ల ఉన్న ఒక బాధ్యత అని చెప్పారు. భారత్ సుస్థిరమైన వాతావరణ మార్పులను తట్టుకోగలిగే, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని, అలాగే దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని మిషన్ మోడ్లో ప్రోత్సహిస్తున్నామని మోదీ చెప్పారు. సాంకేతికత అనేది భారతీయ వ్యవసాయానికి ఒక ప్రధాన బలంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
1: ఏ భారత్ కే కరోడో కిసానో, పశుపాలకో, మత్స్యపాలకో, కృషి వైజ్ఞానికో ఆర్ హమారే శ్రమికో కా సమ్మాన్ హై. యే భారత్ కీ ఉస్ అటూట్ ప్రతిబద్ధత కా భీ సమ్మాన్ హై జిస్కే కేంద్ర మే మానవ కళ్యాణ్, ఖాద్య సురక్ష ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ హై. మే ఇస్ మెడల్ కో అత్యంత వినమ్రత కే సాథ్ స్వీకార్ కర్తే హుయే భారత్ కే అన్నదాతాఓ కో యహ మెడల్ సమర్పిత్ కర్తా హూ.
0: ఆహార వ్యవసాయ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయ రైతులకు, వ్యవసాయ రంగానికి చెందిన వారందరికీ దక్కిన గౌరవం అని అమిత్ షా ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం భారతదేశంలోని రైతులు, మత్స్యకారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగంలోని ఇతర కార్మికులు అందించిన అపారమైన సహకారానికి దక్కిన గుర్తింపు అని పీయూష్ గోయల్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎఫ్ఏఓ అత్యున్నత గౌరవం దక్కడం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్కు మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్ సైప్రస్ల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తోందని, సన్నిహిత సంబంధాలను ఇరు దేశాలు పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్ అధ్యక్ష పదవిని సైప్రస్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ అధికారిక పర్యటన జరగడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో పర్యటించిన 7 రోజుల్లోపే ఈ పర్యటన జరుగుతోంది. సైప్రస్ ప్రతినిధి బృందం ఈరోజు ఢిల్లీకి చేరుకుంటుంది. సైప్రస్ అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

0: ఫిన్టెక్, ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి పరస్పరం ఆసక్తి ఉన్న వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. అమెరికా 250వ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశ భాగస్వాములతో కలిసి జరుపుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. తన పర్యటనకు ముందు షేర్ చేసిన ఒక వీడియో సందేశంలో రూబియో మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అమెరికా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశమని, అందుకే ఈ వేడుకలను కలిసి జరుపుకోవడానికి తాను ఎదురుచూస్తున్నామని చెప్పారు. రూబియో ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఆయనకు ఇదే తొలి భారత పర్యటన. ఈ పర్యటనలో ఆయన కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీలు సందర్శిస్తారు. ఈ నెల 26న జరిగే క్వాడ్ సమావేశంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి రూబియో పాల్గొంటారని, ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ మరో 7 వంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోల్కతా బ్యాటర్లలో మనీష్ పాండే అత్యధికంగా 45 పరుగులు చేయగా రోమన్ పవెల్ 40 పరుగులు చేశారు. మనీష్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈరోజు మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు మన తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు. శ్రోతలు, స్టూడియోలో సమయం 7:15. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

ఈరోజు ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆల్ ఇండియా రేడియో లేదా ఆకాశవాణి భారత ప్రజా ప్రసార రంగంలో ఒక మహోత్తర సంస్థ. 1936 జూన్8న అధికారికంగా ప్రారంభమైన ఈ సంస్థ 90 ఏళ్లుగా దేశ ప్రజలకు సమాచారం, విద్య, వినోదం అందిస్తూ భారతీయ సంస్కృతికి అద్దం పట్టింది. ఆల్ ఇండియా రేడియో 90 ఏళ్ల ప్రయాణంలో కొన్ని ముఖ్య ఘట్టాల గురించి విందాం. 1932లో బొంబాయి రేడియో క్లబ్ ద్వారా భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1927లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ముంబై, కోల్కతా కేంద్రాల నుండి తన ప్రసారాలను ప్రారంభించింది. 1930లో ప్రభుత్వం ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ పేరుతో రేడియో సేవలను స్వాధీనం చేసుకుంది. 1936 జూన్8న సంస్థకు అధికారికంగా ఆల్ ఇండియా రేడియో అనే పేరు వచ్చింది. ఇదే ఏఐఆర్గా ఆవిర్భవించింది. 1956లో ఆకాశవాణి అనే పేరును అధికారిక ప్రసార నామంగా స్వీకరించడం జరిగింది. 1957లో ప్రజాదరణ పొందిన వివిధ భారతీయ సేవలు ప్రారంభమయ్యాయి. సినీ సంగీతానికి ఇదొక కొత్త దిశను ఇచ్చింది. 1977 చెన్నైలో మొదటి ఎఫ్ఎం ప్రసార సేవలు ప్రారంభమయ్యాయి. ఆకాశవాణిలో ప్రసారమయ్యే కొన్ని సేవల గురించి ఇప్పుడు విందాం. వార్తలు, వ్యవసాయ కార్యక్రమాలు, విద్యా ప్రసారాలు, సంగీతం, నాటకాలు, సాహిత్య కార్యక్రమాలను ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. స్వతంత్ర ఉద్యమం, యుద్ధాలు, ఎన్నికలు, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు విశ్వసనీయమైన సమాచారం ఆకాశవాణి ద్వారా అందుతుంది. భారతీయ శాస్త్రీయ సంగీతం, జానపద కళలు, తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించింది. గ్రామీణ ప్రాంతాలకు చేరుకొని రైతులకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తున్నది. తెలుగులో ఆకాశవాణి సేవలు చాలా ప్రత్యేకం. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి కేంద్రాల ద్వారా తెలుగు ప్రసారాలను ప్రారంభించారు. ప్రముఖ రచయితలు, కవులు, సంగీత విద్వాంసులు ఆకాశవాణి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. రేడియో నాటకాలు, బాలానందం, భక్తిరంజని, రైతు కార్యక్రమాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. నేటి ఆకాశవాణి దేశవ్యాప్తంగా వందలాది కేంద్రాలతో 23కు పైగా భాషలు, అనేక మాండలికాలలో ప్రసారాలను కల్పిస్తుంది. డిజిటల్ రేడియో, మొబైల్ యాప్స్, ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా కొత్త తరానికి కూడా ఆకాశవాణి చేరువవుతుంది. జానపద కళలు, రేడియో నాటకాలు, సాహిత్య చర్చలు వంటి ఎన్నో ముఖ్యమైన ప్రసారాల ద్వారా ఆకాశవాణి తన ప్రతిహతను కొనసాగిస్తుంది. ప్రసార మాధ్యమాల విషయంలో మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం ప్రసారాలు, డిజిటల్ రేడియో, ఆన్లైన్ స్ట్రీమింగ్, మొబైల్ యాప్స్ వంటి అనేక మాధ్యమాల ద్వారా ఆకాశవాణి ప్రజలకు మరింతగా చేరువవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్లో మన ఆకాశవాణి ఒకటి. భారత జనాభాలో 90% మంది ప్రజలకు చేరువవుతూ తన సేవలను కొనసాగిస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తృతమైన సేవలను అందిస్తూ 4 మూలలకు చేరువవుతుంది. అత్యవసర సమయాల్లో విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే వనరుగా ఆల్ ఇండియా రేడియో నిలిచింది. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో కొన్ని ప్రత్యేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్కైవ్లో అరుదైన రికార్డ్స్. ఆకాశవాణి వద్ద భారత చరిత్రకు సంబంధించిన అరుదైన ధ్వని రికార్డులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి స్వతంత్ర దినం

ఉత్సవ ప్రసంగాలు, ప్రముఖ నాయకుల మాటలు, పాతతరపు శాస్త్రీయ సంగీత కచేరీలు, మహాకవుల స్వరాలు ఆకాశవాణి తనలో భద్రంగా నిక్షిప్తం చేసి ఉంది. రేడియో నాటకాలకు ప్రత్యేకమైన ప్రపంచం మన ఆకాశవాణి. టెలివిజన్ రాకముందు రేడియో నాటకాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. కేవలం శబ్ద ప్రభావాలతో కథను చెప్పడం, పాత్రల భావోద్వేగాలను స్వరంతో చూపించడం, ప్రత్యేక సంగీత నేపథ్యం, ఇవి ఆకాశవాణి ప్రత్యేక కళారూపాలుగా నిలిచాయి. రైతుల కోసం ఆకాశవాణి అందించే కొన్ని ప్రత్యేక సేవలు ఉన్నాయి. అవి వాతావరణ సమాచారం, పంటల సూచనలు, మార్కెట్ ధరలు, పశుసంవర్ధక సలహాలు వంటివి రైతుల కోసం ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేకమైన సేవలు. అలాగే యువతరం కోసం యువవాణి, అలాగే విద్యార్థి కార్యక్రమాలు, కెరీర్ మార్గదర్శకాలు యువ ప్రతిభకు వేదికగా నిలుస్తున్నాయి. ఇవి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణి గురించి కొన్ని ప్రత్యేకమైన వివరాలు. ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం చరిత్రలో ఈరోజు కొన్ని ముఖ్యమైన విశేషాలు. ఈరోజు మే 21 జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క వర్ధంతిని గౌరవించడానికి, ఉగ్రవాదం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మే 21 భారతదేశం అంతటా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని పాటిస్తారు. నైనిటాల్లో మరియు దేశవ్యాప్తంగా ఈరోజు శాంతి, ఐక్యత మరియు సామాజిక సామరస్యాన్ని పెంపొందించడానికి జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించడం జరుగుతుంది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఉగ్రవాదం, హింస వల్ల సమాజానికి కలిగే ప్రమాదాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడం మరియు శాంతి, మానవత్వం, ఐక్యతను పెంపొందించడం. ఈరోజు మే 21 మన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. మే 21 ఈరోజు యద్దనపూడి సులోచనారాణి గారి వర్ధంతి. యద్దనపూడి సులోచనారాణి తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ నవలా రచయిత్రి. ముఖ్యంగా 1970-80 దశకంలో మహిళా పాఠకులలో ఆమె రచనలకు అద్భుతమైన స్పందన ఉండేది. ఆమె గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. యద్దనపూడి సులోచనారాణి గారు కృష్ణా జిల్లా మొవ్వ మండలం కాజా గ్రామంలో 1940 ఏప్రిల్ 2 జన్మించారు. కుటుంబ కథలు, ఆలు మగల మధ్య అనుబంధాలు, ప్రేమ కథలు రాయడంలో ఆమెది అందవేసిన చెయ్యి. ఆమె నవలల్లోని కథానాయకులు 6 అడుగుల అందగాడిగా, సంపన్నుడిగా కనిపిస్తారు. ఇది ఎంతోమంది పాఠకులకు మరియు ముఖ్యంగా యువతను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వీరి రచనా శైలి సామాన్య జీవనానికి దగ్గరగా, కుటుంబ కథలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. వీరి రాసిన నవలల్లో కొన్ని ప్రసిద్ధమైన నవలలు మీనా, రాధాకృష్ణ, సెక్రటరీ, జీవన తరంగాలు, కీర్తి కిరీటాలు వంటివి తెలుగు సాహిత్యంలో మైలురాళ్లుగా నిలిచాయి. యద్దనపూడి సులోచనారాణి గారు రాసిన అనేక నవలల ఆధారంగా తెలుగులో కొన్ని మంచి చిత్రాలు రూపొందాయి. అందులో ఎంతో ప్రజాదరణ పొందిన చిత్రాలు జీవన తరంగాలు, సెక్రటరీ, మీనా, రాధాకృష్ణ, కీర్తి కిరీటాలు. ఇంత గొప్ప రచనా వైభవం చూసిన యద్దనపూడి సులోచనారాణి గారు అనారోగ్య సమస్యలతో 2018 మే 21 కన్నుమూశారు. కావున ఈరోజు వారి వర్ధంతి.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఆర్సి కృష్ణస్వామిరాజు గారు.
1: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు ఆర్సి కృష్ణస్వామిరాజు గారి కటకట మరకట పుస్తక సమీక్ష. సమీక్షకులు శ్రీ కాప మధుసూదన్.
0: ఆర్సి కృష్ణస్వామిరాజు గారు మంచి బాల సాహితీవేత్త. ఆయన కథల్లో గ్రామీణ వాతావరణం, జానపద ధోరణి మెండుగా కనిపిస్తాయి. ఇవి పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాయలసీమ ప్రాంతం నుండి బాల సాహిత్యం కొరకు కృషి చేసిన వారిలో కలవకొలను సదానందం, విద్వాన్ విశ్వం, సభాగారుల వంటి వారు ముఖ్యులు. వారు చూపిన బాటలో నడుస్తూ ప్రస్తుతం బాల సాహిత్యం కోసం విశేష కృషి చేస్తున్న అతి కొద్ద మంది రాయలసీమ రచయితలలో కృష్ణస్వామిరాజు గారు ప్రముఖులు. వివిధ వార మాస పత్రికల్లో ప్రచురితమై పాఠకుల ఆదరణ పొందిన వారి 30 కథలను గుదిగుచ్చి తెచ్చిన చక్కని కథా సంపుటే ఈ కటకట మర్కట. ఈ పుస్తకంలోని ప్రతి కథ ఎంతో వైవిధ్యంగా సాగుతూ అంతర్లీనంగా పిల్లలకు సామాజిక పోకడలను, బాధ్యతలను తెలియజేస్తుంది. బాల సాహిత్యానికి రెండు కళ్ళైన సంక్షిప్తత, సరళత రాజుగారి కథల్లో అడుగడుగునా కనిపిస్తాయి. రచయిత ఒకవైపు పెద్దల కథలు, మరోవైపు తాత్విక చింతనతో కూడిన రచనలు చేస్తూనే పిల్లల మానసిక వికాసానికి దోహదపడే బాల సాహిత్యాన్ని సృష్టించడం మృదావహం. ఇప్పటి వరకు 22 పుస్తకాలు ప్రచురించిన రాజుగారు తన 23వ పుస్తకంగా ఈ కటకట మర్కట బాలల బొమ్మల కథల సంపుటిని మన ముందుకు తీసుకువచ్చారు. గతంలో ఆయన కేవలం పిల్లల కోసమే ప్రత్యేకంగా 5 పుస్తకాలను అందించారు. అవి రాజుగారి కథలు, రాణిగారి కథలు, కార్వేటి నగరం కథలు, నాన్నారం కథలు, మునికిష్టడి మాణిక్యం. వీటిలో మునికిష్టడి మాణిక్యం అనే బాలల నవల తానా సాహిత్య పోటీల్లో బహుమతిని గెలుచుకోవడం విశేషం. ప్రస్తుత ఈ కథా సంపుటిని కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత స్వర్గీయ శ్రీ కలవకలన సదానంద గారికి రచయిత వినమ్రతతో అంకితమిచ్చారు. ఈ సంపెట్టులోని రెండాకులు అనే కథలో ఒక గొప్ప తాత్విక సత్యం దాగి ఉంది. చెట్టు ఆకుల్లో ఏ రెండు ఆకులు ఒకేలా ఉండవు అని సోదాహరణంగా చెప్తూ, మనుషుల్లోనూ అంతే, ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు అనే ప్రాపంచిక సత్యాన్ని రచయిత అద్భుతంగా వివరించారు. వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేసే తండ్రికి బదిలీ కావడంతో 6వ తరగతి చదివే రజిత ఒక పెద్ద ప్రభుత్వ పాఠశాలలో చేరుతుంది. అయితే కొత్త ప్రదేశం, కొత్త స్నేహితులతో ఆమె ఇమడలేకపోతుంది. అది గమనించిన తండ్రి పెరట్లోని మామిడి చెట్టు నుండి ఒకేలా ఉండే రెండు ఆకులను కోసుకురమ్మంటాడు. ఎంత వెతికినా రజితకు ఒకేలాంటి ఆకులు దొరకవు. అప్పుడు తండ్రి నవ్వుతూ, ప్రకృతిలోనే ఏ రెండు ఆకులు ఒకేలా ఉండనప్పుడు మనుషులు మాత్రం ఒకేలా ఎలా ఉంటారు, ఎవరి రూపం నడవడిక వారిదే అని గ్రహించి చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటే ఏ సమస్యలు ఉండవు అని వివరిస్తాడు. ఈ చిన్న కిటుకు తెలుసుకున్న రజిత సంతోషంగా బడికి వెళ్తుంది. పిల్లలకు ఇంతటి తాత్విక విషయాన్ని ఒక చిన్న ఉదాహరణతో వివరించిన తీరు నిరుపమానం. మరో మంచి కథ బరుగుల్లో రాళ్ళులో యుక్తికి, నమ్మకానికి ప్రాధాన్యతనిచ్చారు. సీతారామపురం గ్రామంలోని ప్రముఖ బరుగుల వ్యాపారి రామలింగం వద్ద గుమస్తా ఉద్యోగం కోసం యువకులు పోటీ పడతారు. అభ్యర్థులకు వ్యాపారి ఒక విచిత్రమైన పరీక్ష పెడతాడు. దోశలి నిండా బరుగులు పోస్తాము, వాటిలో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, గట్టిగా నోటితో ఊది చేతిలో మిగిలిన వాటిని తినాలి. గట్టిగా ఊదితే బొరుగులన్నీ ఎగిరిపోయి రాళ్లే మిగులుతాయి, వాటిని ఎలా తినగలం అని భయపడి అందరూ వెనుదిరుగుతారు. కానీ పొరుగూరి యువకుడు మురహరి మాత్రం ధైర్యంగా ప్రయత్నిస్తాడు. గట్టిగా ఊదినప్పుడు బొరుగులన్నీ ఎగిరిపోగా చేతిలో మిగిలింది రాళ్ళు కాదు, బెల్లం ముక్కలు. నాణ్యతకు పేరొందిన మీ అంగడి బొరుగుల్లో రాళ్ళెందుకుంటాయి అనే వివేచనతోనే నేను ధైర్యం చేశాను అని మురహరి చెప్పిన సమాధానానికి ముగ్ధుడైన వ్యాపారి

అతడిని ఉద్యోగంలోకి తీసుకుంటాడు. ఒక లక్ష్యం నిర్దేశించుకున్నాక వెనకడుగు వేయకుండా ఉపాయంతో విజయం సాధించవచ్చునని ఈ కొసమరుపు కథ నిరూపిస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ఉపాయంతో ఎలా పరిష్కరించుకోవాలో గుహలో గొర్రెలు అనే కథ తెలియజేస్తుంది. సుభద్ర అనే గొర్రెల కాపరి ఆమె 12 ఏళ్ల కొడుకు కుబేరుడు అడవికి వెళ్ళినప్పుడు 2 గొర్రెలు తప్పిపోయి చీకటి గుహలో దాక్కుంటాయి. గుహ లోపలికి వెళ్లడం ప్రమాదకరమని భావించిన కుబేరుడు ధైర్యం కోల్పోకుండా ఆ గొర్రెలకు ఇష్టమైన ఆవిశాకులను కోసి గుహ బయట పరుస్తాడు. ఆ వాసనకు గొర్రెలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఇక్కడ గొర్రెదాటు అనే సామెత కూడా నిజమై కనిపిస్తుంది. కుబేరుడి సమయస్ఫూర్తికి తెలివితేటలకు తల్లి మురిసిపోతుంది. బాల సాహిత్యంలో హాస్యాన్ని పండించడం కత్తి మీద సాము వంటిది. కానీ కృష్ణస్వామి రాజుగారు ఎంతో సులభంగా కథలలో హాస్యాన్ని చొప్పిస్తారు. పుస్తకం కవర్ పేజీ కథ అయిన కటకట మర్కట ద్వారా పిల్లకోతి చేష్టలను వర్ణిస్తూ మన పెదవులపై నవ్వులు పూయిస్తారు. 5వ తరగతి చదివే చక్రికి బెలూన్లతో ఆడటం సరదా. ఒకరోజు ఊర్లోకి వచ్చిన ఒక అల్లరి పిల్లకోతి చక్రి బెలూన్లను లాక్కొని ఆట పట్టిస్తూ ఉంటుంది. దానికి బుద్ధి చెప్పాలనుకున్న చక్రి ఒకసారి రంగురంగుల బెలూన్లన్నింటినీ ఒకే దారానికి కట్టి ఎగురవేస్తాడు. ఆ కోతి వాటిపైకి దూకగానే దారాన్ని వదులు చేస్తాడు. బెలూన్ల గుత్తితో పాటు కోతి కూడా ఆకాశంలోకి లేస్తుంది. భయంతో వణికిపోయిన పిల్లకోతి ఆకాశం నుండే కాళ్లతో చెవులు పట్టుకొని గుంజిళ్ళు తీస్తూ క్షమాపణలు కోరుతుంది. చక్రి నెమ్మదిగా దారాన్ని కిందికి లాగడంతో అది ప్రాణాలతో బయటపడుతుంది. కోతి చేష్టలతో నవ్వులు పూయిస్తూనే అల్లరి పనుల వలన వచ్చే ప్రమాదాన్ని ఈ కథ చక్కగా చూపిస్తుంది. బడికి వెళ్లే పిల్లలు గురువులు చెప్పే పాఠాలను ఒక చెవితో విని మరో చెవితో వదిలేయకుండా మనసులో భద్రపరుచుకోవాలని పెట్టెలో ఏముంది అనే కథ చెబుతుంది. లెక్కల్లో వెనుకబడిన రవితేజను వాళ్ల తాతయ్య ట్యూషన్లో చేర్పిస్తాడు. రాత్రి ట్యూషన్ ముగించుకుని ఇంటికి వచ్చి పడుకోబోతున్న రవితేజతో తాతయ్య తెచ్చింది పెట్టెలో దాచిపెట్టి పడుకో అంటాడు. ఇంట్లో పెట్టలేకపోయినా తాతయ్య రోజు ఇదే మాట అనడంతో రవితేజకు కోపం వస్తుంది. అప్పుడు తాతయ్య నవ్వుతూ నువ్వు నేర్చుకున్న లెక్కలను మది అనే పెట్టెలో భద్రపరచాలి, రాత్రి పడుకునే ముందు సింహావలోకనంలాగా ఆ రోజు ఏం నేర్చుకున్నావో ఒక్కసారి మననం చేసుకోవాలి అని వివరిస్తాడు. తాతయ్య మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించిన రవితేజ శ్రద్ధగా చదివి 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడవుతాడు. సైన్స్ కథలు పిల్లల మానసిక వికాసానికి మేధో సంపత్తికి దోహదపడుతుంది. వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయి. ఈ పుస్తకంలో ఉన్న పాలు పొంగకుండా అనే కథ ఈ కోవకు చెందినదే. తప్పక చదవాల్సిన కథ ఇది. ఈ కథలో 8వ తరగతి చదివే దీపక్ అనే కుర్రాడు పెద్దయ్యాక సైన్స్ టీచర్ కావాలని గట్టి కోరిక. ఒకరోజు పాఠశాల నోటీసు బోర్డులోని సర్క్యులర్ దీపక్ని ఆకర్షించింది. తిరుపతి పట్టణంలో సైన్స్ ఎగ్జిబిషన్ జరగబోతుందని ఆ సర్క్యులర్లో ఉంది. తియ్యటి పాల మేగడ తిన్నంత ఆనందపడ్డాడు దీపక్. ఇంటర్వెల్ సమయంలో సైన్స్ మాస్టర్ని కలిశాడు. ఎవరైనా ప్రయోగాలు చేసి తీసుకువస్తే తిరుపతి ఎగ్జిబిషన్కి తీసుకువెళ్తానని ఆయన చెప్పారు. తను చేయదలుచుకున్న పరికరం గురించి చెప్పాడు దీపక్. అంతా ఓపిగ్గా విన్న సైన్స్ మాస్టారు సూపర్ అని అభినందించి కొన్ని సలహాలు ఇచ్చాడు. గబగబా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో పాలు పొంగి పొయ్యిలోకి పోకుండా మిల్క్ ఓవర్ఫ్లో డిటెక్టర్ తయారు చేస్తున్నానని చెప్పాడు. తన మేలు కోరే కొడుకు పుట్టినందులకు పరవశించిపోయింది అమ్మ. చకచకా వెళ్ళి ట్రంకు పెట్టెలోని 1500 డబ్బు దీపక్ చేతికి ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో ఇన్ఫ్రా రేడియేషన్ IR సెన్సార్లను ఉపయోగించాడు. ఈ పరికరాన్ని గ్యాస్ స్టవ్ ఆన్ ఆఫ్ చేసేవాటికి అనుసంధానం చేశాడు. పాలు పొంగే సమయంలో IR సెన్సార్ల ద్వారా MOD గుర్తిస్తుంది. వెంటనే Arduino UNO సర్క్యూట్కి సమాచారం చేరుతుంది. టింగ్ టింగ్ అని బజర్ మోగుతూ మనల్ని అప్రమత్తం చేస్తుంది. కనురెప్పలు మూసి తెరిచోలోగా మోటార్ ద్వారా గ్యాస్ నాట్ని ఆఫ్ చేస్తుంది. పాలు పొంగడం ఆగిపోతుంది. ఈ మొత్తం పరికరం ఒక పవర్ బ్యాంకు నుంచి వచ్చే విద్యుత్ ద్వారా పనిచేస్తుంది. దీపక్ దాన్ని భద్రంగా తిరుపతి ఎగ్జిబిషన్కి

తీసుకెళ్లాడు. అక్కడ ప్రథమ బహుమతి పొందాడు. కలెక్టర్ చేతులు గుండా అమ్మతో కలిసి బహుమతి అందుకున్నాడు. మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన ఫోటో న్యూస్ చదివి ఊర్లో వాళ్ళు అభినందనలు తెలిపారు. దాంతో సైన్స్లో మరెన్నో ప్రయోగాలు చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు దీపక్. ఈ పుస్తకంలో కథలతో పాటు ఆయా పాత్రలను ఆకట్టుకుని చిత్రాలుగా అందించడం మరొక విశేషం. చదివిన విషయం దృశ్య రూపంలో మెదడులో ఎక్కువ కాలం నిలిచిపోవడానికి ఈ బొమ్మలు ఎంతో తోడ్పడతాయి. కథలు చదవడంలో ఈ బొమ్మల పాత్ర

0: అందించడం మరొక విశేషం. చదివిన విషయం దృశ్య రూపంలో మెదడులో ఎక్కువ కాలం నిలిచిపోవడానికి ఈ బొమ్మలు ఎంతో తోడ్పడతాయి. కథలు చదవడంలో ఈ బొమ్మల పాత్ర కూడా ప్రాధాన్యత సంతరించుకుని ఆధునిక అంశాలను జోడించడం రాజుగారి ప్రత్యేకత. కృష్ణస్వామి రాజుగారి కలం నుండి వందలాది బాలల కథలు పురుడుపోసుకోవడం అభినందనీయం. బాల సాహిత్యం అనేది కేవలం పిల్లల వినోదం కోసం మాత్రమే కాదు, అది వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి, భవిష్యత్తుకు బలమైన పునాది. నాణ్యమైన బాల సాహిత్యం కరువవుతున్న ఈ రోజుల్లో విలువలతో కూడిన మంచి సాహిత్యాన్ని అందిస్తున్న కృష్ణస్వామి రాజుగారు మున్ముందు మరెన్నో ఇలాంటి అద్భుత రచనలు చేయాలని, బాల సాహితీవేత్తగా వారి కీర్తి దశ దిశలా వ్యాపించాలని ఆకాంక్షిందాం.
1: శ్రోతలు, మీరింతవరకు విన్నారు ఆర్సి కృష్ణస్వామి రాజుగారి కటకట మరకట పుస్తక సమీక్ష. సమీక్షకులు శ్రీ కాపా మధుసూదన్.
2: జిఆర్టీ జ్వెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్వెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్వెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్వెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35 మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై.
2: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11:00 నుండి 12:00 మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10:00 ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877 224 6605 లేదా 224 6606.

0: పోకండి. ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: జిఆర్టి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.
0: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
2: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి. వింటూ ఉండండి మీ ఆకాశవాణి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. శ్రోతలు, స్టూడియోలో సమయం 7:45. ఇప్పుడు విందాం ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా స్వాతికిరణం చిత్రం కొరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించట కెవి మహదేవన్ స్వరాలు సమకూర్చారు.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట హాయ్ నాన్న చిత్రం కొరకు అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటకు కృష్ణకుమార్ రచన చేయగా హేషం అబ్దుల్ సంగీతం సమకూర్చారు.

ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట ఉప్పెన. చిత్రం కొరకు జావేద్ ఆలపించిన ఈ పాటకు శ్రీమణి రచనా సహకారం చేయగా దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.

ఉదయరాగం సినీ గీతల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న మరొక పాట తులసి. చిత్రం కొరకు సాగర్ చిత్ర ఆలపించిన ఈ పాటకు భాస్కర్ భట్ల రచన చేయగా దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు.

ఉదయరాగంలో ఇప్పుడు మనం వినబోతున్న మరొక పాట అనుమానాస్పదం. చిత్రం కొరకు ఉన్నికృష్ణన్, శ్రేయా ఘోషాల్ ఆలపించిన ఈ పాటకు వంశీ రచన చేయగా ఇళయరాజా సంగీతం సమకూర్చారు.

ఉదయరాగం. తర్వాత వినబోతున్న పాట ఘర్షణ చిత్రం కొరకు కేకే సుచిత్ర ఆలపించిన ఈ పాటకు కులశేఖర్ రచన చేయగా హారీష్ జయరాజ్ సంగీతం సమకూర్చారు.

శ్రోతలు, ఈరోజు 9 గంటలకు మీ అందరికీ ఎంతో ఇష్టమైన హలో ఆకాశవాణి ఫోనిన్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారం చేసే కార్యక్రమం 9 గంటలకు మీ ఆకాశవాణిలో ప్రసారం.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
2: శ్రోతలు, స్టూడియోలో సమయం 8:15. ఇప్పుడు ఆంధ్రంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
3: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I am Saira Mujtaba. The headlines. Prime Minister Narendra Modi successfully concludes his visit to Italy, marking final leg of his 5-nation official tour. India and Italy to celebrate 2027 as Year of Culture and Tourism to strengthen dialogue between the two ancient civilizations. Centre ropes in major social media platforms to crack down on rumours and fake paper leak claims ahead of NEET UG re-examination. West Bengal government begins handing over land to BSF for barbed wire fencing along Indo-Bangladesh border. Re-polling begins in Falta Assembly constituency of West Bengal. And in IPL cricket, Kolkata Knight Riders beat Mumbai Indians by 4 wickets to keep their playoff hopes alive. And now the news in detail. Prime Minister Narendra Modi returned to New Delhi after successfully concluding his visit to Italy, marking the final leg of his 5-nation official tour. India and Italy yesterday announced the upgradation of their ties to a special strategic partnership, marking a major step forward in bilateral relations. The two countries signed several agreements in areas including agriculture, critical minerals, Ayurveda, science and technology, and facilitation of mobility of Indian nurses from India to Italy. Both nations also signed MOUs for curbing tax crimes, money laundering and terror financing. In a joint press statement with his Italian counterpart Giorgia Meloni in Rome, Prime Minister Narendra Modi said, "Italy is renowned worldwide for design and precision, and India's identity is that of a powerhouse of scale, talent and affordable innovation." The Prime Minister said that India and Italy will move forward on the principle of design and develop in India and Italy and deliver for the world. He said the India-Italy Defence Industrial Roadmap has paved the way for co-development and co-production.
4: हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की. भारत इटली जॉइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025-2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा

0: Modi for presenting her a bag of toffees, Melody, a play on their names. The video has been viewed over 11 million times. The Pioneer writes, PM Modi's Melody gift to his Italian counterpart sends internet into a frenzy. The Asian Age writes, after talks with Putin, Xi calls for immediate end to West Asia war. Hindustan Times headlines, talks in final lap strikes if no deal, says Trump. Iran says conflict will expand beyond region if US resumes attacks. Financial Express headlines, RBI lines up $5 billion swap to aid liquidity. In the growing market of cosmetics, Central Drug Standard Control Organization has issued an advisory saying cosmetics can only be rubbed, sprayed or sprinkled on body. The newspaper headlines, no cosmetic job with jabs, warns drug regulator. The Indian Express in an exclusive writes, working in my own grave, how workers are training robots that may replace them. The news item writes about workers in factories who are asked to wear smart glasses throughout their day. The exercise reflects a growing global push by AI and robotics companies to gather what's called egocentric data, first-person recordings of human activity that can teach machines how people perform physical tasks. And finally, The Economic Times writes, Google rejigs iconic search box for AI era, adding Google is redesigning its iconic search box and adding new artificial intelligence coding tools in its first step to expand influence in the age of AI. And with that, it's back to you, Saira.
1: Thanks, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi successfully concludes his visit to Italy, marking final leg of his five-nation official tour. India and Italy to celebrate 2027 as Year of Culture and Tourism to strengthen dialogue between the two ancient civilizations. Center ropes in major social media platforms to crack down on rumors and fake paper leak claims ahead of NEET UG re-examination. West Bengal government begins handing over land to BSF for barbed wire fencing along Indo-Bangladesh border. Repolling begins in Falter Assembly constituency of West Bengal. And in IPL cricket, Kolkata Knight Riders beat Mumbai Indians by 4 wickets to keep their playoff hopes alive. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: శ్రీ పుట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. సమాచార లేఖ వ్యాఖ్యానం ఎస్ అమర నారాయణరావు. చేపల వేటతో పాటు కొత్త సాంకేతికతను కూడా అందిపుచ్చుకునేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో జరిగిన మత్స్యకారుల సేవలో అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సాంకేతికతను మరింతగా వినియోగించి మత్స్యకారుల జీవితాల్లో మార్పులు తీసుకువస్తామన్నారు. సీవీడ్ కల్చర్ ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్నారు. సముద్రపు నాచు పెంపకం ద్వారా మత్స్యకార డ్వాక్రా సంఘాల మహిళలు అదనపు ఆదాయం సాధించేలా చేస్తామన్నారు. తుమ్మలపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్గా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు వరకు 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి 3,653 కోట్ల రూపాయల మేర నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు జాతీయ రహదారి వచ్చిందని, అనంతరం మరో రహదారి రావడం హర్షణీయమన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. చేజర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెల్లూరు నగర పరిధిలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ నుంచి నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ లభించింది. రాష్ట్రంలో 5 ఆసుపత్రులకు ఈ సర్టిఫికేట్ రాగా, ఇందులో జిల్లాకు చెందిన 2 ఉండటం హర్షణీయమని కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఇటీవలే కేంద్ర బృందం పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించడంతో పాటు ప్రత్యక్షంగా సేవలను కూడా

0: పరిశీలించి ఈ సర్టిఫికెట్కు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం దొంతాల్లోని డంపింగ్ యార్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 85 లక్షల టన్నుల చెత్తను తొలగించిందని, దొంతాల్లో ఉన్న 65 వేల టన్నుల చెత్తను కూడా ఈ నెలాఖరు కల్లా క్లియర్ చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో 2 ఏళ్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్ కు దూరంగా విద్యార్థులు, యువత ఉండేలా చేసేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రధానంగా కళాశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఎవరైనా మత్తు పదార్థాల బారిన పడి ఉంటే వారికి అవసరమైన సహాయం అందించేందుకు 1972 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. గ్రామ పట్టణ స్థాయిలలోని యువత అప్రమత్తంగా ఉంటూ మత్తు పదార్థాలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల సంస్థకు తెలియజేయాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకంపై గ్రామీణ స్థాయిలో ప్రజలకు మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. నెల్లూరులో విద్యుత్ శాఖ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ ఈ పథకం వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. నెల్లూరు నగరంలో 5,500 కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తాగునీటి పథకాలను సత్వరమే పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు తాగునీటి పథకం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నెల్లూరు నగరాన్ని చండీగఢ్ మాదిరిగా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జనగణన కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెల్లూరులో నిర్వహించిన 5K రన్ను ఆయన ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో అమలు చేసే వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఈ గణాంకాలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం ఎస్ అమర్నారాయణరావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు మన తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. స్టూడియోలో సమయం 8:35. ఇప్పుడు విందాం పుస్తకవాణి. పుస్తకవాణి కార్యక్రమంలో ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహికలో 10వ భాగం దీన జనోద్ధరణ, రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివినవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
2: పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, పఠనం శ్రీ ఎం సుధాకర్ మోహన్. వినండి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం.
3: ప్రస్తుతం దీన జనోద్ధరణ కార్యక్రమాన్ని పట్టాను. కొంతకాలం తర్వాత నాకిప్పుడు లభిస్తున్న ప్రోత్సాహం లభించకపోవచ్చు. నా కార్యక్రమానికి పరిస్థితులు అనుకూలంగా లేవని తెలుసు. నా కార్యక్రమాన్ని హర్షించలేకపోతున్న నా బంధువులు తిండి పెట్టి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించవచ్చు. అయినా నేను నిరుత్సాహపడను. బిచ్చమెత్తైన ప్రచారాన్ని కొనసాగిస్తాను. సమయం వస్తే దీనజనులకు దేవాలయ ప్రవేశం కల్పించడానికి నేను నిరాహార దీక్ష పోనడానికి కూడా సిద్ధపడతాను. ఇందుకు మీ ఆశీర్వాదాలు కోరుతున్నాను అంటూ పొట్టి శ్రీరాములు కావలి నుంచి 1944 అక్టోబర్ 2వ తేదీన గాంధీజీకి రాసిన ఉత్తరాన్ని ముగిస్తారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో పొట్టి శ్రీరాములకు 6 నెలల జైలు శిక్ష పడిన విషయము, విడుదలైన తర్వాత జువ్వలదిన్నె గ్రామంలో రాట్నాల ద్వారా చైతన్యం కలిగించడం ప్రారంభించిన సంగతి మనకు తెలుసు. 1944 ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ 2వ వార్షికోత్సవం జరపవలసిన కార్యక్రమం గురించి గాంధీజీని అడిగారు కార్యకర్తలు. సామూహిక ప్రదర్శనలు అవసరం లేదు, అహింసా మార్గంలో ఎవరికి వారు నిర్మాణాత్మక కార్యక్రమాలు ప్రారంభించవచ్చని గాంధీజీ మార్గనిర్దేశనం చేశారు. దీనికి

స్పందించిన శ్రీరాములు తన స్థాయిలో కార్యక్రమం ప్రారంభించాలని ఆలోచన చేశారు. అది గాంధీజీ 75వ జన్మదిన సందర్భం కూడా. కనుక 1944 అక్టోబర్ 2వ తేదీన తన భవిష్యత్ ప్రణాళిక వివరిస్తూ పొట్టి శ్రీరాములు ఈ ఉత్తరం రాశారు. నెల్లూరు జిల్లాలో ఒక తాలూకా కేంద్రమైన కావలి పట్టణాన్ని అంటరానితనం నిర్మూలనకు కేంద్రంగా చేసుకొని పొట్టి శ్రీరాములు 1944 అక్టోబర్ 2న ఒక కార్యక్రమం ప్రారంభించారు. కావలిలో తన బంధువులున్నారని, సమీపంలో అంటే 35 కిలోమీటర్

రెండున గాంధీజీ 75వ జన్మదినం కనుక అంటరానితనం నశించాలి, అంటరానితనం ఒక మాయని మచ్చ అని నినాదాలున్న అట్టలను పట్టుకుని ఆ సిద్ధాంతాలు వివరించే పాటలు పాడుతూ వీధుల వెంట పొట్టి శ్రీరాములు తిరిగారు. హైస్కూలు గేటు ముందు నిలబడి క్లాసులు ప్రారంభమయ్యేదాకా పాటలు పాడారని కూడా ఆ ఉత్తరంలో వివరించారు. మొదటి రోజున కొందరు విద్యార్థులు తనతో పాటు పాల్గొన్నట్లు శ్రీరాములు ఈ ఉత్తరంలోనే వివరించారు. పొట్టి శ్రీరాములు 2వ తేదీన రాసిన జాబుకు సేవాగ్రామం నుంచి గాంధీజీ 5న జవాబిచ్చినట్టు తెలుస్తోంది. ప్రచారం కొనసాగించు, నిరాహార దీక్షకు పూనుకోవద్దు అని. అయితే వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. కనుక అదే నెల 10వ తేదీన మరో వివరమైన ఉత్తరాన్ని గాంధీజీకి రాశారు శ్రీరాములు. అంటరానితనం సమస్య బాగా తెలిసిన అగ్రవర్ణాలు పట్టించుకోవడం లేదు. ఏదైనా కార్యక్రమం గట్టిగా పూనుకుంటే బ్రిటిష్ ప్రభుత్వం శాంతి భద్రతల పేరుతో అడ్డుకుంటోంది. ఇంకా పొట్టి శ్రీరాములు కార్యక్రమానికి పత్రికల సహకారం గాని మేధావుల ప్రోత్సాహం గాని కలిసి రాలేదు. ఉపన్యాసం చేస్తే పోలీసులు అడ్డుపడుతున్నారు. ఈ విషయాలను గాంధీజీకి ఉత్తరాలలో వివరంగా రాశారు. ఖద్దరు టోపీ ధరించి దీన జనోద్ధరణకు సంబంధించిన నినాదాలు కల అట్టముక్కను మెళ్లో ధరించి పార్టీ జెండా పట్టుకొని శ్రీరాములు తిరిగేవారు. 10వ తేదీ రాసిన ఉత్తరంలో తన నిర్ణయాన్ని వెలిబుచ్చిన తీరు మనకు కంటనీరు తెప్పిస్తుంది. ప్రజల్లో నేనాశించిన మార్పు కలగటం లేదు. నేను బతికి సాధించలేని ప్రయోజనాన్ని మరణించి సాధిస్తానేమో. గత 15 ఏళ్లుగా నా దేశ పర్యటనానుభవంతో ఈ నిర్ణయానికి వచ్చాను. ఇలాంటి ఉత్తమాశయా సిద్ధికి ప్రాణాలర్పించడం మంచిదే కదా. ఈ సుదీర్ఘమైన లేఖకు గాంధీజీ నుంచి 3 మాటల్లో జవాబు రావడం శ్రీరాములను ఎంతో బాధించింది. తన తపనలోని యాతనను గాంధీజీ గుర్తించలేదనే వ్యాకులం కలిగింది. మళ్లీ 21వ తేదీన మరో ఉత్తరాన్ని పొట్టి శ్రీరాములు గాంధీజీకి రాశారు. అందులో తన అనుభవాలను, ప్రణాళికలను ఇలా వివరించారు. అస్పృశ్యత నిర్మూలనకు తన ప్రయత్నాలు విఫలమయ్యాయని, రానురాను వాటి ప్రభావం ఉండవచ్చని పొట్టి శ్రీరాములు బలంగా విశ్వసించారు. దీన జనోద్ధరణకు తనకు అందుబాటులో ఉన్న మార్గం వారికి దేవాలయాల్లో ప్రవేశం కల్పించడం. దీనికి ప్రభుత్వం చట్టం చేయడం ఒక మార్గం. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం ఆసక్తి చూపదు. రెండో మార్గం నిరాహార దీక్ష ద్వారా అగ్రవర్ణాలలో మార్పు తేవడం. కనుక నిరాహార దీక్షకు పూనుకోవడం మేలని, దానికి ఒక వారమైనా అనుమతి ఇవ్వమని గాంధీజీని శ్రీరాములు కోరారు. అయితే ఈ ఉత్తరానికి జవాబు లేదు. దానితో వేచి ఉండి చివరకు 1944 డిసెంబర్ 2న, అంటే దాదాపు 50 రోజుల తర్వాత, మరో ఉత్తరం రాశారు. కానీ దానికి ముందు తమ పార్టీకి చెందిన ఆ ప్రాంతపు నాయకులు బెజవాడ గోపాలరెడ్డికి ఉత్తరం రాస్తే స్పందన లేదు. అస్పృశ్యత అంతరించగలదని, తమ నాయకులకు నమ్మకం కలగలేదని నెల్లూరు జిల్లా సభలలో పొట్టి శ్రీరాములకు బోధపడింది. పత్రికా సహకారం కూడా దొరకలేదు. చివరికి మాజీ పార్లమెంటు కార్యదర్శి, శాసనసభ్యులు, ఆంధ్ర దీనజన సేవా సంఘం కార్యదర్శి టిఎస్ మూర్తి కూడా సహకరించడానికి సిద్ధం కాలేదని ఆ ఉత్తరంలో పొట్టి శ్రీరాములు రాశారు. 1944 అక్టోబర్ 10, 21 డిసెంబర్ 2న ఇలా పొట్టి శ్రీరాములు 3 ఉత్తరాలను గాంధీజీకి రాశారు. అయితే జవాబు అస్సలు రాలేదు. జాబులు గాంధీజీకి అందాయా లేదా అనే సందేహం కూడా వచ్చింది. ఇదే మాటను వ్యక్తపరుస్తూ 4వ ఉత్తరం రాశారు. దీనజనుల దేవాలయ ప్రవేశ ఆవశ్యకత గురించి గాంధీజీ ఒక ప్రకటన చేయాల్సిన అవసరం చాలా ఉందని కూడా రాశారు. దీనికీ జవాబు రాలేదు. పత్రికా ప్రకటన కూడా రాలేదు. అయితే పట్టు సడలించని శ్రీరాములు నిరసన వ్రతమే మార్గమని భావించి రంగంలోకి దిగిపోవడం ఉత్తమమని భావించారు. తద్వారా గాంధీజీ దృష్టి కూడా తనపై పడుతుందని గాంధీజీ నుంచి సమాధానం రాకపోయినా కార్యక్రమం ప్రారంభించారు. ఒకవైపు నిరాశ, నిస్పృహ తనను కమ్ముకుంటున్నా, పొట్టి శ్రీరాములు కార్యక్రమాలు కుంటుపడనేలేదు. ఈ రోజుల్లోనే 22 సంవత్సరాల వితంతువుకు 35 సంవత్సరాల వ్యక్తిని ఒప్పించి పొట్టి శ్రీరాములు పునర్వివాహం జరిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కులాంతర విందు భోజనానికి ధనవంతులతో పాటు పేదలైన దీనజనులను కూడా ఆహ్వానించారు. పెళ్లి కానుకగా వధువుకు ఎర్రవాడ చర్ఖ బహుమతిగా ఇచ్చారు. మిగిలిన భోజనాన్ని దీనజనులకు ఇచ్చే ఆచారాన్ని గౌరవిస్తూ వారికి విందు భోజనం అందరితో పాటు ఏర్పాటు చేశారు. ఈ విషయాలు 1945 జనవరి 27న గాంధీజీకి పొట్టి శ్రీరాములు రాసిన లేఖలో ఉన్నాయి. పొట్టి శ్రీరాములు ప్రయత్నాలు ఫలించి

0: 30 మంది చర్మకారులు ఒక భజన సంఘంగా ఏర్పడి 1944 డిసెంబర్ 25 నెల్లూరు రంగనాయక దేవాలయంలో భజన చేశారు. దీనిని అగ్రవర్ణాలు అడ్డుకున్నా దీనజనులకు ధైర్యం కలిగింది, శ్రీరాములకు సంతోషం కలిగింది. దీనజనులకు దేవాలయ ప్రవేశం కల్పించాలని నినాదాలున్న అట్టలు ధరించి 1945 అక్టోబర్ 26 పురవీధుల్లో తిరిగారని పొట్టి శ్రీరాములను అరెస్టు చేసి వదిలివేశారు. పొట్టి శ్రీరాములను అభినందిస్తూ వితంతు వివాహాన్ని కొనియాడుతూ గాంధీజీ 1945 ఫిబ్రవరి 6 వార్ధా నుంచి జవాబు రాశారు. అంతకు ముందు పంపిన ఉత్తరాలు తనకు చేరలేదని గాంధీజీ ఈ వర్తమానంలో పేర్కొన్నారు. మరోవైపు దీనజనుల దేవాలయ ప్రవేశం అగ్రవర్ణాలకే ఇష్టం లేదు. అభ్యుదయ భావాలున్న వారు కొంత సుముఖంగా ఉన్నా మిగతా వారికి భయపడే పరిస్థితి ఉంది. అప్పటికి మధుర, తిరువాన్కూరు దేవాలయాల్లో దీనజనులకు ప్రవేశం లభించింది. దీనజనుల దేవాలయ ప్రవేశం వల్ల తలెత్తే సమస్యల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీనంగా ఉంది. కనుక చిన్న చిన్న దేవాలయాల్లో దీన్ని సాధించిన పిమ్మట పెద్ద దేవాలయాల్లో ప్రయత్నించాలని శ్రీరాములు ఆలోచన. 1945 ఏప్రిల్ 6 నుంచి ఒక వారం పాటు జాతీయవాదం పేరుతో ఒక ప్రచార కార్యక్రమాన్ని నెల్లూరులో శ్రీరాములు ప్రారంభించారు. ఈ సందర్భంలో ఎవరో ఒకరు పూనుకొని నిరసన వ్రతం జరిపితే తప్ప అస్పృశ్యత తొలగిపోదని శ్రీరాములు ప్రకటించారు. ఈ విషయంలో శ్రీరాములు అవగాహన లోతైనదని తెలుస్తోంది. తమ నాయకులు శ్రీరాములు కృషి పట్ల ఆసక్తి చూపలేదు. ప్రతి తాలూకా కేంద్రంలో దీనజన సేవా సమితి ఒకటి ప్రారంభించాలని శ్రీరాములు ఆలోచన. మరోవైపు గాంధీజీకి పొట్టి శ్రీరాములు ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. కానీ పరిస్థితి మారలేదు. తను ఒంటరి అనే భావన పొట్టి శ్రీరాములకు కలిగింది. 1945 జులైలో పెరియార్ రామస్వామి నాయకర్ నెల్లూరు వచ్చినప్పుడు శ్రీరాములతో మాట్లాడుతూ ఈ కారణంగా పార్టీ నుంచి విడిపోయి ద్రవిడ ఉద్యమాన్ని మొదలు పెడుతున్నట్టు చెప్పారు. దీనికి కారణం కులతత్వమని శ్రీరాములు భావన. గాంధీజీ కులాంతర పంక్తి భోజనాలను ప్రోత్సహించడం లేదని కొందరు పార్టీ నాయకులు ప్రచారం కూడా చేశారు. కులతత్వం, అస్పృశ్యతలను నిర్మూలించాలని 1945 సెప్టెంబర్ 2 పొట్టి శ్రీరాములు గాంధీజీకి ఉత్తరం రాశారు. పొట్టి శ్రీరాములు మరికొంతమందితో కలిసి పోరాటం చేయాలని కొందరు సలహా ఇచ్చారు. దాని ఫలితంగా 1945 అక్టోబర్ 9 హిందూ సంఘ సంస్కరణ సమితి 298 మంది సభ్యులతో మొదలైంది. కొన్ని కార్యక్రమాలతో ఈ సమితి విజయం సాధించింది.
1: ఇంతవరకు అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం విన్నారు. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, పఠనం శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సై బాల్.
0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: శ్రోతలు, ఇప్పుడు విందాం ఒక సినీ దేశభక్తి గీతం.

0: శ్రోతలు, ఈరోజు 9 గంటలకి మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ లైవ్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారం చేసే కార్యక్రమం. మీరందరూ కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0877224605, మరొక నెంబర్ 0877224606. 9 గంటలకు హలో ఆకాశవాణి మీ తిరుపతి ఎఫ్ఎంలో.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణి సందర్భంగా ఒక ప్రత్యేక దిగితం ఇప్పుడు విందాం.

0: శ్రోతలు, మీరు వింటున్నారు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెడ్స్పై మన తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. స్టూడియోలో సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం హలో ఆకాశవాణి కార్యక్రమం. హలో ఆకాశవాణి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం. శ్రోతలు, మీరు కాల్ చేయవలసిన నెంబర్లు 0877224665, మరొక నెంబర్ 0877224666.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హలో ఆకాశవాణి కార్యక్రమంలో మొదటి కాలర్ చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. హలో ఆకాశవాణికి స్వాగతం, చెప్పండి.
2: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి, చెప్పండి.
2: నేను బాబు తెలియదు సార్, మడకలూరు.
0: నమస్తే అండి, చెప్పండి. ఏ పాట కావాలి మీకు?
2: కుంతిపుత్రుల్లో సాయిబాబా.
0: కుంతిపుత్రుల్లో సాయిబాబా పాట. ఓకే అండి. ఏ శ్రోతల కోసం ఈ పాట?
2: రాఘవులు కుటే
0: రాఘవులు
2: పోస్ట్ మాస్టర్
0: పోస్ట్ మాస్టర్
2: రమాదేవి
0: రమాదేవి
2: సన్మోగం పృథ్వీసాయి
0: పృథ్వీసాయి
2: రాణమ్మ.
0: ఓకే అండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం మీరు అడిగిన కుంతిపుత్రుడు చిత్రం నుంచి లేలే బాబా పాట ప్రసారం అవుతుంది, వినండి.

జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: చెప్పండి సార్, ఏ పాట కావాలి మీకు
1: సార్, నాకు ఆ పాటకి సంతానంలో
0: సార్?
1: ఎదురు పోరాడు తమ్ముడు పాట పాడాలి సార్, రికమెండ్ ఇస్తారు.
0: ఏదైనా వేరే పాట, కొత్త పాట కోరుకుంటారా?
1: సరే కోరుకుంటాను సార్.
0: చెప్పండి.
1: గాలి మేడంలో
0: ఓకే,
1: ఈ మూగ సూపర్ల భావ అదనేది సార్.
0: గాలి మెడల్లో ఈ మూగ భావం. ఓకే, ఎవరండి శ్రోతలు?
1: శ్రోతలు రాజేశ్వరి, సాయికళ, రాధాకృష్ణ.
0: ఓకే అండి, కోరుకున్న శ్రోతల కోసం ఈ పాట ప్రసారం అవుతుంది, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: அபபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.
3: హలో ఆకాశవాణిలో ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడతాం. హలో.
4: హలో, నమస్తే సార్.
3: నమస్తే అండి. హలో ఆకాశవాణికి స్వాగతం. మీ పేరు చెప్పండి.
4: నా పేరు ఓబులరెడ్డి సార్.
3: ఓబులరెడ్డి గారు నమస్తే అండి. ఏ చిత్రంలో పాట కావాలి మీకు?
4: దొరికితే దొంగ చిత్రంలో.
3: ఓకే అండి.
4: ఎవరికి తెలియదులే ఒత్తుల సంగతి అనే పాట కావాలి సార్. ఘంటసాల గారు పాడిన పాట.
3: ఏదైనా కొత్త పాట కూడా తీసుకోవచ్చు కదండి అందరి శ్రోతలకి.
4: అంటే నాకు పాత పాటలు అంటే అభిమానం సార్. కొత్త నాకు పెద్దగా అలవాటు లేదు. ఎప్పుడున్నా
3: తప్పకుండా.

0: తప్పకుండా దొరికితే దొంగలు చిత్రంలో ఏ పాట కావాలి మీకు?
1: ఎవరికి తెలియదులే ఈ ఒత్తుళ్ళ సంగతి అనే పాట కావాలి సార్.
0: చాలా బాగా పాడారండి. ఈ పాటని ఏ శ్రోతల కోసం అడుగుతున్నారు మీరు?
1: కోరిన శ్రోతలు చెప్తాం సార్.
0: చెప్పండి.
1: బుజ్జమ్మ,
0: బుజ్జమ్మ,
1: విశ్వనాథ్,
0: విశ్వనాథ్,
1: రమేష్,
0: రమేష్,
1: జి రమేష్.
0: ఓకే అండి, అందరూ కోరుకున్న శ్రోతల కోసం ఈ పాట వస్తుంది, వినేద్దాం.
1: అవును సార్, బాయ్.

మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు మొదట కసరి కొడతారు పిదప చల్లబడతారు మొదట కసరి కొడతారు.

0: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
0: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
2: హలో ఆకాశవాణి కార్యక్రమంలో ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడు.

0: హలో
1: హలో
0: హలో, ఆకాశవాణికి స్వాగతం అండి. మీ పేరు?
1: నమస్తే సార్, నేను రాజన్న, వాల్మీకిపురం నుంచి సార్.
0: రాజన్న, వాల్మీకిపురం నుంచి చెప్పండి.
1: మాకు నవగ్రహ పూజ మహిమ సినిమా నుంచి పాట కావాలి సార్.
0: ఏదైనా కొత్త శ్రోత కోరుకోవచ్చు కదా?
1: మాకు అంత ఇంట్రెస్ట్ లేదు సార్, తెలీదు.
0: ఓకే అండి, ఏది కావాలి? నవగ్రహ పూజ మహిమలో ఏ పాట కావాలి?
1: నవగ్రహ దేవతల శరణ శరణ అనే పాట సార్.
0: ఓకే, ఆ పాట ఏమేమంటారు కోరుకున్న శ్రోతలు?
1: గోవిందన్న, రామయ్య, చంద్రన్న, చంద్రకళ, ప్రకాశ్ అన్న, అందరి కోసం సార్.
0: సరే అండి, మీరందరూ కోరుకున్న ఈ పాట మీకోసం ప్రసారం అవుతుంది, వినండి.
1: ఉంటాను సార్.

నవ్వరనం వరన రాజా, నవ్వున నివ్వరవో రాజా, విరిసి నీ కోసమే రోజా ఆడెను చూడు మజా.

0: చూడు మజా.
1: హలో ఆకాశవాణి కార్యక్రమంలో ఇప్పుడు మాట్లాడదాం మరొక శ్రోతతో. హలో.
2: హలో నమస్తే సార్. బాగున్నారా
1: సార్? బాగున్నానండి. హలో ఆకాశవాణికి స్వాగతం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నగర్ కర్నూలు జిల్లా పాతాపూర్ నుంచి సార్.
1: పాతాపూర్. మీ పేరండి?
2: నాగిశెట్టి సార్. నా పేరు
1: నాగిశెట్టి గారు. చెప్పండి, ఏ పాట కావాలి మీకు?
2: భాగ్యరేఖ సార్.
1: భాగ్యరేఖ. ఓకే, భాగ్యరేఖలో ఏ పాట కావాలి మీకు? ఓకే ఓకే అండి. ఎవరి కోసం ఈ పాట అడుగుతున్నారు? అందరి కోసం ఈ పాట మీకోసం ప్రసారం అవుతుంది, వినండి.
2: వెరీ వెరీ థ్యాంక్స్ సార్.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: హలో ఆకాశవాణి కార్యక్రమంలో ఇప్పుడు మాట్లాడదాం మరొక శ్రోతతో. హలో,
3: నమస్తే సార్.
2: నమస్తే అండి. హలో, ఆకాశవాణికి స్వాగతం. మీ పేరు?
3: బాలాజీ సార్.
2: బాలాజీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: తిరుపతి సార్.
2: తిరుపతి నుంచి. చెప్పండి, ఏ సినిమా నుండి పాట కావాలి మీకు? మౌనంగా ఎదగమని నా ఆటోగ్రాఫ్ సినిమా నుంచి. ఓకే అండి. ఎవరెవరు కోరుకుంటున్న ఈ శ్రోతలు? అందరికోసం ఈ పాట. ఓకే, ఆకాశవాణిలో అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటారా?
3: వింటూ ఉంటాం సార్.
2: ఓకే, ఏ కార్యక్రమాలు అంటే మీకు బాగా ఇష్టం?
3: వార్తలు, భక్తి పాటలు.
2: భక్తి పాటలు,
3: క్విజ్ అలాంటివి వింటూ ఉంటాం సార్.
2: ఓకే అండి, మీరు కోరిన ఈ పాట ఇప్పుడు మీకోసం ప్రసారం అవుతుంది, వినండి.
3: ఓకే సార్.
2: హలో, ఆకాశవాణికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
3: థ్యాంక్ యూ సార్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: హలో ఆకాశవాణిలో ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడదాం.

0: హలో
1: హలో,
0: హలో, ఆకాశవాణికి స్వాగతం అండి. మీ పేరు?
1: నమస్తే సార్, బాగున్నారా సార్?
0: నమస్తే అండి, బాగున్నాము. మీరు బాగున్నారా?
1: నేను వారిపల్లి చింతగుంట గ్రామం సార్. నాది
0: చింతగుంట గ్రామం నుంచి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: బాలరాజు సార్ నా పేరు.
0: బాలరాజు గారు, చెప్పండి, ఏ పాట కావాలండి?
1: ఆవులు మేపుకుంటాను సార్.
0: మంచిదండి
1: సార్, గోవులు గొప్పన సినిమాలో వినరా వినరా అన్నారు అనే పాట కావాలి సార్.
0: గోవులు, ఓకే. దాంతోపాటు ఏదైనా కొత్త పాట కూడా చెప్పచ్చు కదా, కొత్త సినిమా నుండి.
1: సార్ ఏం తెలీదు, గృహప్రవేశ సినిమాలో శ్రీ సత్యనారాయణకి సేవకురాలని పాట ఏంటి సార్? పని
0: గృహప్రవేశం చిత్రం నుండి
1: శ్రీ సత్యనారాయణకి సేవకురాలని ఆ పాట అంటే మా మదనపల్లి కృష్ణం సార్, మాకు మదనపల్లి ప్రసన్న లక్ష్మి కోసం సార్.
0: మదనపల్లి ప్రసన్న లక్ష్మి గారి కోసం.
1: విద్యానగర్లో ఉంటా సార్ మా మేడం. కృష్ణం సార్ ఈ పాట అంటే
0: తప్పకుండా అండి, మీరు కోరిన శ్రోతల కొరకు ఈ పాట వేస్తాము, తప్పకుండా వినండి. ఎవరెవరు కోరుకుంటున్నారు?
1: బాలరాజు, శోభారాణి, దేవయాని, అంజలి, శశిధర్ సాయి, వెంకటలక్ష్మమ్మ సార్.
0: తప్పకుండా అండి.
1: విద్యానగర్ లో ఉండే ప్రసన్న లక్ష్మి కోసం సార్, పదే పదేగా.
0: తప్పకుండా అండి, మీరు కోరిన ఈ పాట మీరు కోరిన శ్రోతల కోసం ప్రసారం చేయబడుతుంది, వినేద్దాం. ధన్యవాదాలండి.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
2: శ్రోతలు, హలో ఆకాశవాణి కార్యక్రమంలో ఇప్పుడు మరొక శ్రోతతో మాట్లాడుదాం. హలో, హలో ఆకాశవాణికి స్వాగతం అండి. నమస్తే అండి, చెప్పండి. మంగాపురం నుంచి అమ్మా, చెప్పండి మీ పేరు. సీతమ్మ గారు, చెప్పండి అమ్మా, ఏ పాట కావాలి మీకు? లవకుశల.
3: వల్లనోరి మామా నీ పిల్లని ఇప్పుడు ఆపాస్తా.
2: అది ఇంకేదన్నా కొత్త పాట ఏదన్నాడు?

0: తారా,
1: కొత్త పాట సార్
0: ఏది కావాలి? కొత్త పాట
1: పలాసలో నక్కలేసి పోతాయండి సార్
0: దేంట్లో అమ్మా?
1: పలాస నక్కలేసి నక్కలేసి పాట
0: సరే వేస్తామ్మా. ఇంకొక పాట.
1: సార్ అదే సార్
0: సరేమ్మా, మీకోసం ప్రసారం చేస్తాము, వినండి.
1: నమస్కారం సార్.

0: హలో
1: హలో,
0: హలో, ఆకాశవాణికి స్వాగతం అండి. చెప్పండి.
1: మేము కలకత్తా డిప్యూటీ ఎంపీ అండి.
0: నమస్తే సార్, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు?
1: పుష్పాల్లో ఏదైనా సాంగ్ పర్లేదండి.
0: ఓకే సార్. ఎవరు సార్ కోరుకుంటున్న శ్రోతలు?
1: చక్రపాణి డిప్యూటీ ఎంపీడీఓ కలకడ.
0: చక్రపాణి డిప్యూటీ ఎంపీడీఓ కలకడ. ఎస్ సార్. మీ అందరి కోసం మీరు కోరుకున్న ఈ పాట వినండి సార్.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: आकाशवाणी एट 90 90 साल की आवाज, दिल से दिल तक नॉन स्टॉप धमाल. पुरानी यादें, नया जोश है, देश का रेडियो अब भी बॉस है. आकाशवाणी के गौरवमयी 90 साल. पॉडकास्ट और वायरल रील्स के शोर में सोचो असली ओजी कौन है. बॉस, रेट्रो इज द न्यू कूल और इंडिया का सबसे पहला ट्रेंड सेटर है अपना आकाशवाणी. वही सुकून वाली वाइब, म्यूजिक और सॉलिड इन्फो पूरे 90 सालों से नॉन स्टॉप ट्रेंडिंग. ट्यून इन करो क्योंकि लेजेंड्स कभी आउटडेटेड नहीं होते. आकाशवाणी 90 ईयर्स से इंडिया की ओरिजिनल आवाज.
2: హలో ఆకాశవాణి కార్యక్రమంలో ఇప్పుడు మరొక శ్రోతను మాట్లాడుతాం. హలో
3: సార్.
2: హలో, ఆకాశవాణికి స్వాగతం అండి.
3: హలో, ఆకాశవాణి స్వాగతం సార్.
2: చెప్పండి, మీ పేరు?
3: నా పేరు పెంచలే సార్.
2: పెంచలే గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డక్కిలి మండలం, తిరుపతి జిల్లా నుంచి. చెప్పండి, మీకు ఏ పాట కావాలి? ఆయుధం. ఆయుధం చిత్రం నుండి అయరాజా గుండెల్లో. ఎవరండి కోరుకుంటున్న శ్రోతలు? ఓకే అండి, వింటూ ఉంటారా మీరు మామూలుగా పాటలన్నీ? ఓకే, ఎటువంటి కార్యక్రమాలు బాగా వింటూ ఉంటారు మీరు ఆకాశవాణిలో? అలా అభిరుచి బాగుంటుంది. సరే అండి, మీ అందరి కోసం మీరు అడిగిన పాట వేస్తాము, తప్పకుండా వినండి. హలో, హలో ఆకాశవాణికి స్వాగతం అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నంద్యాల జిల్లా నుంచి. చెప్పండి సార్, మీ పేరు?
4: పాలెం పోలయ్య సార్.
2: పాలెం పోలయ్య గారు, నమస్తే అండి. ఏ పాట కావాలి మీకు?
4: కోర్టు మూవీ ఉందా సార్?
2: కోర్టు మూవీ లేదండి, మరొక చిత్రం అడగండి.
4: లేదా సార్?
2: లేదండి.
4: చేస్తారా సార్?
2: వేరే ఏదైనా చిత్రం కోరండి, వేరే పాట ఏదైనా వేయమంటారా?
4: చెప్తారా?
2: చెప్పండి.
4: బలేదంగా ఉంది సార్, బాలకృష్ణ గారు.
2: బాలకృష్ణ గారిది భలే దొంగల. భలే దొంగల చిత్రం నుంచి ఏ పాట కావాలి మీకు?
4: కన్న పిల్ల కాశ్మీరం ఏం చెప్పేనమ్మా, కన్ను గీటి మందారం అప్ప చెప్పేనమ్మా. ఆ పాట.
2: ఈ పాట. మరొక పాట ఏదైనా కోరుకుంటారా?
4: రౌడీ ఇన్స్పెక్టర్ సార్.
2: రౌడీ ఇన్స్పెక్టర్. రౌడీ ఇన్స్పెక్టర్ నుంచి ఏ పాట కావాలి? ఈ పాట ఎవరెవరి కోసం?
4: ఈ పాట సార్ మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్.
2: ఓకే,
4: ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, ఖాదర్ బాషా బాయ్, సర్దార్ బాయ్,
2: నరేందర్
4: రెడ్డి, పూజారి ధనంజయ, రామయ్య గారు, వీరందరి కోసం సార్. మీకోసం, మా కోసం.
2: తప్పకుండా అండి, మీరు కోరుకున్న ఈ పాట మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ప్రసారం అవుతుంది. వినండి, ధన్యవాదాలు.

0: హలో ఆకాశవాణి కార్యక్రమం. స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తుంది. ఇప్పుడు ప్రసారమవుతుంది హీట్ వేవ్స్, వడగాలుల నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి డాక్టర్ ఆర్ నివేదిత. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి at 90 90 సాల్ కి ఆవాజ్ దిల్ సే దిల్ తక్ నాన్ స్టాప్ ధమాల్ పురాని యాదే నయా జోష్ హై దేశ్ కా రేడియో అబ్ భీ బాస్ హై ఆకాశవాణి కే గౌరవమయీ 90 సాల్.

0: Grisce. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతూ ఉంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. ఈ పరిస్థితులలో హీట్వేవ్ల గురించి అవగాహన కలిగి ఉండటం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ ప్రభావానికి లోని అవకాశము ఉంది. ఈ నేపథ్యంలో హీట్వేవ్ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, వాటి లక్షణాలు, నివారణ చర్యలు మరియు అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన చర్యల గురించి మనకు అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం నుంచి జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ ఆర్ నివేదిత గారు. మేడంతో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్కారం అండి. నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ టాపిక్ అన్నది ఈ టైంలో చాలా ఎసెన్షియల్, ఎందుకంటే రెగ్యులర్ గా మేము ఈ హీట్ సమ్మర్ అప్పుడు హీట్ వార్డ్స్ అని కూడాను హీట్ వార్డ్ అని సెపరేట్ గా పెట్టి ఎక్కువ టెంపరేచర్ తో సఫర్ అయ్యే వాళ్ళు లేకపోతే హీట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి కూడా వైద్యం రెగ్యులర్ గా అందిస్తూ ఉంటాము. అది ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటుంది మీకు. కాబట్టి ఈ టాపిక్ అన్నది ఈ టైంలో చాలా రిలెవెంట్ టాపిక్ అని నేను భావిస్తున్నాను.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ వేసవిలో హీట్ వేవ్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? సాధారణంగా ఎప్పుడు మనం హీట్ వేవ్ అని అంటామంటారు?
1: ఈ హీట్ వేవ్ మనకు రెగ్యులర్ గా ఇక్కడ మన టెంపరేచర్ ఈ వాతావరణ శాఖ వాళ్ళు రెగ్యులర్ గా మనకు అప్డేట్స్ చేస్తూ ఉంటారండి ఉష్ణోగ్రతల గురించి. ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మన సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మనకు లేటెస్ట్ గా మన మెసేజెస్ కూడా ఇస్తున్నారు మన మొబైల్స్ లోంచి. కాబట్టి అందరూ కూడాను ఎడ్యుకేషన్ చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్ గా టెంపరేచర్స్ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీస్ సెంటీగ్రేడ్ లేదా అంతకన్నా ఎక్కువగా ఉండి సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఎక్కువగా పెరిగితే దాన్ని హీట్ వేవ్ గా పరిగణిస్తారు. ఇది ఒక రోజులో జరిగే సంఘటన కాదు, వరుసగా కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఇది నిరంతరం మనం శరీర ఉష్ణోగ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలపై ధ్యాస పెట్టుకుని జాగ్రత్తగా ఉండవలను.
0: మేడం, హీట్ వేవ్ వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు పడతాయి?
1: హీట్ వేవ్ వల్ల మైనర్ నుంచి మేజర్ వరకు మన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. డిపెండింగ్ ఆన్ ద బాడీ, అంటే ప్రతి ఒక్క శరీరము డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది. కాబట్టి డిపెండింగ్ ఆన్ ఈచ్ ఇండివిజువల్ మనకు ఈ హీట్ వేవ్ ఉష్ణోగ్రత అన్నది ఎఫెక్ట్ పడచ్చు. కాబట్టి మెయిన్ గా ఆరోగ్య సమస్యలు అంటే మామూలు హీట్ రెగ్యులేషన్ అనేది మనకు హైపోథాలమస్ అని బ్రెయిన్ లో ఉంటుంది, దాని హీట్ రెగ్యులేషన్ సెంటర్ అంటారు. సో వీఆర్ అ వార్మ్ బ్లడెడ్ అనిమల్స్. సో మనకు శరీరము వీ కెన్ కంట్రోల్ అవర్ టెంపరేచర్ విద్ ఇన్ అ నారో రేంజ్, అంటే ఒక రేంజ్ లోనే మనకు మన శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉంటుంది. కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అన్నవి కొన్ని వాటి ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత బట్టి వేరీ అవుతుంది. ఇక్కడ మనకు మెయిన్ గా హైపోథాలమస్ అన్నది మన శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది. తర్వాత అది దానికి మన శరీర బయట ఉష్ణోగ్రత బట్టి అడ్జస్ట్ అవుతుంది. సో కాబట్టి మనకు మామూలుగా హీట్ జనరేషన్ అన్నది మనకు బాడీలో నిరంతరం మన చేసే యాక్టివిటీస్ వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే హీట్ డెసిపేషన్ అన్నది కూడా, అంటే ఒకవేళ ఎక్కువ హీట్ ఉత్పత్తి అయినా మన బాడీలో కన్వెక్షన్, స్వెట్టింగ్ వీటి ద్వారా ఖచ్చితంగా హీట్ బయటికి పోతుంది. సో మనకు మెయిన్ గా మైనర్ హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, అంటే హీట్ ఎగ్జాషన్ అంటారు దీన్ని, మనకు ఏమవుతుందంటే శరీరంలో నీరు, ఎలక్ట్రైట్లు కోల్పోతాము, డిహైడ్రేషన్ వస్తుంది. తర్వాత అలాగే రక్త ప్రసరణలో మార్పులు జరుగుతాయి, గుండెపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది.

0: తర్వాత అలసట, తలనొప్పి, ఇలా చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటిలో అప్పుడు మనం జాగ్రత్తగా తీసుకొని వాటిని ముందుగానే గుర్తిస్తే మనకు హీట్ స్ట్రోక్ వంటి ప్రమాద పరిస్థితుల్ని నివారించవచ్చు.
1: మేడం, హీట్ స్ట్రోక్ లేదా హీట్ ఎగ్జాక్షన్ అంటే ఏంటి? సో వాటి ముఖ్య లక్షణాలు ఏమిటంటారు?
0: హీట్ స్ట్రోక్ అన్నది ఇట్ ఇస్ అ ఇనీషియల్ పార్ట్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి. ఇది ప్రారంభ దశలో కనిపించే పరిస్థితి. ఇది ఎక్కడ ఏమిటంటే శరీరం అధికంగా చెమట పట్టడం వల్ల నీరు ఉప్పు కోల్పోతుంది. అంటే చెమట పట్టి డ్రై స్కిన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే శరీరం అధికంగా చెమట పట్టి నీరు కోల్పోయిన తర్వాత విసి డ్రై అంటే చర్మం అంతా బాగా పొడి పారిపోవడము, తర్వాత బలహీనత, తల తిరగడము, వాంతులు, ఇవన్నీ కూడాను హీట్ ఎగ్జాక్షన్ లక్షణాలండి. ఈ దశలో సరైన చికిత్సతో పూర్తిగా కోలుకోవచ్చు. సో లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితి అయిన హీట్ స్ట్రోక్ లోకి దారితీస్తుంది.
1: మేడం, ఎక్కువ ప్రమాదంలో ఉండే వర్గాలు ఎవరు అంటారు?
0: ఎక్కువగా ఏ వర్గాలు అంటే ఎక్కువ మాన్యువల్ లేబరర్స్ అండి. పైగా మనకి హీట్ లో వేడిలో పనిచేస్తా ఉంటారు కదండి, ఈ బిల్డింగ్ వర్క్స్ కానీ, తర్వాత ఫార్మర్స్ చేసే పనులు వాళ్ళు వాళ్ళు ఎక్కువగా, తర్వాత ఏజెస్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ చిన్నపిల్లలు పైగా వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా హీట్ స్ట్రోక్ కి గురయ్యే అవకాశం. తర్వాత కొన్ని కొన్ని మెడికేషన్స్ తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉన్నది హీట్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
1: మేడం, హీట్ వేవ్ వల్ల డిహైడ్రేషన్ ఎలా వస్తుంది? దాని లక్షణాలు ఏమిటి?
0: సో డిహైడ్రేషన్ వల్ల మనం ఎక్కువ నీరు ఉప్పు కోల్పోవడం వల్ల, చెమటలు పట్టి ఎక్కువ నీరు ఉప్పు కోల్పోవడం వల్ల వచ్చే పరిస్థితి అనేది, ఈ డిహైడ్రేషన్ లక్షణాలు మనకు ఆల్రెడీ తెలుస్తుంది. యూరిన్ ఫస్ట్ చెమట పట్టకపోవడం, తర్వాత పెదాలు, తర్వాత నాలుక ఎండిపోవడం, ఎక్కువ దాహం వేయడం, యూరిన్ బాగా హై కలర్ లో కానీ చాలా లేకపోతే తక్కువగా రావడం, ఇవన్నీ కూడాను డిహైడ్రేషన్ లక్షణాలండి.
1: మేడం, సాధారణంగా ప్రజలు హీట్ వేవ్ నుంచి రక్షణ పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: హీట్ వేవ్ వల్ల మెయిన్ గా ఏంటంటే హీట్ వేవ్ ఉన్నప్పుడు మనకు దాహం అనిపించకపోయినా ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి. నార్మల్ వాటర్, బటర్ మిల్క్, కొబ్బరి నీళ్లు ఇలా బయట అంటే ఇవన్నీ కూడాను రక్షణగా. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము గొడుగు పెట్టుకుని వెళ్ళడం లేకపోతే టోపీ పెట్టుకుని వెళ్ళడం, ఇవన్నీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఎక్కువ శాతం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటికి వెళ్లకుండా ఉండడము, లైట్ కలర్ దుస్తులు ధరించడము, తర్వాత గాలి సర్క్యులేట్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ పిల్లలు కానీ వృద్ధులు కానీ వీళ్ళు ఎండకు గురి కాకుండా చూసుకోవాలండి. ఇది మెయిన్ గా మనకి డిహైడ్రేషన్ నుంచి రక్షణ చర్యలు.
1: మేడం, ఒకవేళ ఈ యొక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్లాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళు బయటికి వెళ్లాలంటారు?
0: ఎండ సమయంలో మనం మామూలుగా 12 నుంచి 3 వరకు బయటికి వెళ్ళకపోవడమే ఉత్తమం అండి. ఆ టైంలో మనకు ఎండ ఎక్కువగా ఉంటుంది. తర్వాత తప్పకుండా వెళ్లాల్సి వస్తే లైట్ కలర్ దుస్తులు, ఎందుకంటే లైట్ కలర్ దుస్తులు మనకు ఎండను రిఫ్లెక్ట్ చేస్తాయి. అలాగే డార్క్ బ్లాక్ కలర్ దుస్తులు మనకు ఎండను అబ్జర్వ్ చేస్తాయి. సో కాబట్టి లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి. తర్వాత తప్పకుండా మనకు రక్షణగా ఒక గొడుగు తీసుకెళ్ళాలి. తల కప్పుకునే విధంగా ఒక టోపీ కానీ ఒక గుడ్డ కానీ వాడాలి. ఎందుకంటే మనకు శరీర భాగంలో తల అన్నది హీట్ డిసిపేషన్ కానీ హీట్ కన్సర్వేషన్ కానీ ఒక మెయిన్ పాయింట్. కాబట్టి అతి చలి ప్రదేశాలకు వెళ్ళినా కూడాను తలకు మనకు జాగ్రత్తగా కప్పుకోవాలి. తర్వాత కళ్ళకు రక్షణ ఇవ్వాలండి. కళ్ళకు మనకు మెయిన్ గా కళ్ళు కూడా అవకాశం ఉంది కాబట్టి కళ్ళకు అవసరమైతే గాగుల్స్ కానీ లేకపోతే ప్లెయిన్ గా మనకు కూలింగ్ గ్లాసెస్ కానీ ఇవి పెట్టుకోవాలి. తర్వాత సాధ్యమైనంత వరకు పని బయటికి వెళ్ళినప్పుడు నీడలోనే ఉండాలి. ఎక్కువ ఎండను ప్రివెంట్ చేయాలి. తర్వాత ప్రతి 20-30 నిమిషాలకి నీళ్లు తాగాలి. ఏదో ఒక ద్రవ పదార్థం కూడా తాగొచ్చు. సో ఇది ఈ జాగ్రత్తలు మనం కొంచెం పాటించినట్టు అవుతే ఈ ఎండ సమయంలో ఈ హీట్ వేవ్ నుంచి రక్షించుకోవచ్చు. మెయిన్ గా హీట్ అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అవసరమైతేనే బయటికి వెళ్ళడం ఉత్తమం అండి.
1: మేడం, మరి ఈ కాలంలో రోజుకు ఎంత శాతం నీరు త్రాగాలి అంటారు? అదేవిధంగా మనం చూస్తున్నాం ఈ రోజుల్లో ఈ యొక్క అధిక వేడిమి ఉన్న సమయంలో మనం బయటికి వెళ్తే కనుక అందరూ కూల్ డ్రింక్స్ వైపు వెళ్ళిపోతూ ఉన్నాం. సో అలా కూల్ డ్రింక్స్ తీసుకోవడం మంచిదంటారా?
0: సో వాటర్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ అండి. దేనికైనా కూడాను, జబ్బుకైనా ఏదైనా కూడాను, వి అడ్వైజ్ ఆల్ పేషెంట్స్ టు టేక్ మోర్ వాటర్. కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవాలి. మినిమం 4 లీటర్స్ నీళ్లు తాగితే, 4-6 లీటర్స్ నీళ్లు తాగితే మంచిదండి.

0: లేదు ఇంకేదన్నా ఎక్కువ తీసుకుంటే వెళ్ళండి కూడా, నథింగ్ ఇస్ కానీ ఇది మనకు చాలా జాగ్రత్తగా. కొన్ని డిసీజెస్ క్రానిక్ ఇల్నెసెస్ ఉంటాయి, హార్ట్ డిసీజెస్ కానీ రీనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ నీరుని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే యూరిన్ అవుట్పుట్ బట్టి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత అదే 4 to 6 liters తీసుకో, కానీ ఎట్టి పరిస్థితిలో కూడాను తీసుకోవాల్సిన ద్రవాలు కొబ్బరి నీళ్లు. అంటే వీటిల్లో మన కొబ్బరి నీళ్ళలో మెయిన్ గా పొటాషియం బాగా ఉంటుంది. సో కొబ్బరి నీళ్ళు తీసుకోవడము మనకు అది నీరసాన్ని కూడా తగ్గిస్తుంది కొబ్బరి నీళ్లు. తర్వాత మజ్జిగ, సో బటర్ మిల్క్, బటర్ మిల్క్ అన్నది ఈ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. నెక్స్ట్ నిమ్మరసము ఉప్పు, అంటే ఉప్పు కూడాను మనకి ఇది సోడియం ఉంటుంది కాబట్టి నిమ్మరసము ఉప్పు కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే మనకు మన గవర్నమెంట్ అందించే ORS ద్రావణం కూడా చక్కగా తీసుకుంటూ ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ మీరు చెప్తున్నారు ఈ కూల్ డ్రింక్స్ తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ అనేవి డెఫినెట్ గా 200% అవాయిడ్ చేయాలండి. వీటి వల్ల నష్టం ఎక్కువ ఉంది కానీ ఉపయోగం ఏమీ లేదు. ఇట్ ఇల్ హై కార్బోహైడ్రేట్ బెవరేజెస్ అంటారు, ఇవి దాహం తీర్చకపోగా అవి ఇంకా నష్టపరుస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ అయితే 100% తీసుకోకూడదండి.
1: మేడం, మరి ఈ కాలంలో మనం తినే ఆహారంలో ఏమైనా మార్పులు చేసుకోవాలంటారా?
0: ఆల్రెడీ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరికి కూడాను స్పైసీ ఫుడ్లు అవి కారాలు మసాలాలు ఎవరికి కదండి, అది రొటీన్ గా ఖచ్చితంగా అధిక మసాలా తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయాలండి. తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అన్నవి ఇప్పుడు పిల్లలు సెలవులు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఆర్డర్స్ పెట్టుకుని వచ్చేసి చాలా ఈజీ అవైలబిలిటీ వల్ల ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, అది కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ అనేవి బికాస్ ఆ స్టోరేజ్ టెంపరేచర్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్ అనేది మనం రీసెంట్ గా కూడా చూసాము, ఫుడ్ రిక్వైర్డ్ టెంపరేచర్ లో స్టోర్ అవ్వకపోతే కిన అది విషం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్ గా ఈ నాన్ వెజ్ ఫుడ్ అన్నది బయట మనకు పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు కూడాను మనం రిక్వైర్డ్ టెంపరేచర్ లో స్టోర్ చేయకపోతే ఇట్ లీడ్స్ టు డెడ్లీ కాన్సిక్వెన్సెస్. కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి. కాఫీ టీ అనేవి ఇంక్రీజ్ ద వాటర్ కంటెంట్ ఆఫ్ ద బాడీ, అంటే నీరు శాతం తగ్గిస్తాయి కాబట్టి కాఫీ టీ ఖచ్చితంగా తగ్గించుకుంటే మంచిది. ఇంకా ఫైనల్ గా ఆల్కహాల్ అనేది ఈ డిహైడ్రేషన్ ని పెంచుతుంది, తర్వాత శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది. కాబట్టి ఈ ఆల్కహాల్ అనేది కన్సంప్షన్ అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిది.
1: మేడం, ఎవరైనా హీట్ స్ట్రోక్ కి గాని గురైతే కనుక వెంటనే మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: హీట్ స్ట్రోక్ నార్మల్ గా నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన పేషెంట్స్ అండి రొటీన్ గా మాన్యువల్ లేబరర్స్ వస్తారండి, రొటీన్ గా మా వార్డ్స్ కి అది కూడాను. తర్వాత వాళ్ళకి మెయిన్ గా ఏం చేయాలంటే, అంటే జనరల్ పబ్లిక్ ఏం చేయాలి అంటే వాళ్ళు వెంటనే చల్లని ప్రదేశానికి అంటే ఒక చెట్టు నీడకి మనిషిని తరలించాలి. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అంటే ఎవరైనా బయట జబ్బు పడినప్పుడు మనం వెంటనే ఫస్ట్ ఐడియా హీట్ స్ట్రోకే అని భావించుకుని వాళ్ళని చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. తర్వాత బిగుతుగా ఉన్న బట్టలు టైట్ గా ఉండే క్లాతింగ్స్ అన్ని కూడాను లూజ్ చేయాలి, తడలిచ్చాలి. తర్వాత బెస్ట్ పద్ధతి ఏంటంటే వాళ్ళు ఒకవేళ స్పృహలో ఉంటే వాళ్ళకి అందించవచ్చు నీటిని లేకపోతే ద్రవ పదార్థాలని, లేదు ఆయన మగతగా ఉండడం ఉన్నారనుకోండి చల్లని నీళ్లతో శరీరం అంతా కూడాను తడపాలి. ఇది మెయిన్ గా మనం అంటే బాడీ కూలింగ్ అనేది ఇంపార్టెంట్ ఈ స్టేజ్ లో. సో కాబట్టి రికరెంట్ గా శరీరాన్ని మనం చల్లని నీటితో తడపగలగాలండి. ఇంటి వద్ద చేయగలిగేది కూడాను మెయిన్ గా ఏం చేయాలంటే యాక్సిలాలోను గ్రాయిన్ లోను మనం ప్యాక్స్ పెట్టాలండి, మెడ కింద ఐస్ ప్యాక్స్ పెట్టాలి. ఐస్ ప్యాక్స్ పెట్టి బాడీని తడి బ్లాంకెట్స్ తో కప్పాలి. ఇవి ఇంటి వద్ద చేసుకోగలిగిన ట్రీట్మెంట్ అండి మనకు.
1: మేడం, మనం చూస్తూ ఉంటాము రైతులు కార్మికులు, సో ఇటువంటి వారు బయట పని చేస్తూ ఉంటారు ఎక్కువ సమయంలో, సో అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు అందిస్తారు ప్రత్యేకంగా?
0: ఈ బయట పని చేసే వాళ్ళకి నేను ఇదివరకు చెప్పినట్టు వాళ్ళు ఖచ్చితంగా అండి మధ్యాహ్నం లేబర్ మాత్రం 12 to 3 మాత్రం హెవీ వర్క్, డైరెక్ట్ గా ఎండలో పనిచేసేది పరిస్థితులు కొంచెం తగ్గించుకోవాలి. తర్వాత వాళ్ళకి మెయిన్ పాయింట్ ఏంటంటే దాహం వేయదండి, దాహం వేయకపోయినా కూడాను ప్రతి అరగంటకి ఒకసారి మనం ద్రవ పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి. సో కాబట్టి అదొకటి మెయిన్ అండి, వాళ్ళకి దాహం కలగకపోయినా కూడాను ఇది తీసు. తర్వాత ఈ కాఫీలు టీలు ఇవి ఎక్కువ తాగుతూ ఉంటారు వాళ్ళు, అది అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత పని చేసేటప్పుడు కూడాను కాటన్ డ్రెస్సెస్ ఇలాంటివి టైట్ గా ఉన్న బట్టలు కాకుండా లూజ్ గా ఉన్న బట్టలు అవి వేసుకుంటే మంచిది. ఎస్పెషల్ గా

0: మన రైతులు వాళ్ళు ఈ పురుగులు పందులు ఇవన్నీ కూడాను ఈ టైంలో కాకుండా సాయంత్రం టైంలో కానీ ఉండా వేరే టైంలో అర్లీ మార్నింగ్ చేసుకుంటే పొలం పనులు కానీ ఇవి కూడాను అర్లీ మార్నింగ్ అవర్స్ లో చేసుకుంటే మంచిది.
1: మేడం, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ యొక్క రైతులు కార్మికులతో పాటు పిల్లలు వృద్ధులకు మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు?
0: పిల్లలు అన్నది వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఈ సమ్మర్ లో ఖచ్చితంగా పిల్లలు అందరూ కూడా ఒకే చోట ఇదయ్యి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఎండల్లో. వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి మెయిన్ గా మనకు ప్రొటెక్షన్, సో నివారణ ఇంపార్టెంట్. సో ప్రొటెక్షన్ అన్నది ఏ దెబ్బకైనా ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. సో హీట్ ఎగ్జాస్షన్ కానీ హీట్ స్ట్రోక్ కానీ గురే అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడాను చేపట్టి వాళ్ళని ఇవ్వచ్చండి. మరీ చిన్నపిల్లలు లేకపోతే ఇన్ఫాంట్స్ బిలో 5 ఇయర్స్ అవుతే ఏమన్నా ప్రాబ్లం వచ్చినా వెంటనే పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. హీట్ ఎగ్జాస్షన్ ఇప్పుడు అయితే పేషెంట్ యొక్క ఓరియంటేషన్ అంటే డ్రౌజీ అయిపోతారో పేషెంట్, లేకపోతే పేషెంట్ చెమట పట్టడం లేదో మనిషికి, ఎప్పుడైతే మనిషి కన్ఫ్యూజ్డ్ గా ఉంటారో, ఎప్పుడైతే యూరిన్ తక్కువ అయిపోతుందో, ఎప్పుడైతే బాడీ నార్మల్ సెట్టింగ్ ఉండదో, ఇవన్నీ కండిషన్స్ కూడా ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి, ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్. కాబట్టి వెంటనే వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి వీళ్ళకి వైద్యం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
1: మేడం, కార్యక్రమంలో చివరిగా హీట్ వేవ్ సమయంలో ప్రజలకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి?
0: హీట్ వేవ్ సమయంలో యాక్చువల్ గా బయటికి వెళ్ళకపోవడం, మెయిన్ గా ఈ డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఈ హై టెంపరేచర్ ఉన్నప్పుడు బయట అవాయిడ్ చేయడం, హై డైట్ కంట్రోల్ ఆయిలీ ఫుడ్స్, బయట ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ కూడాను అవాయిడ్ చేయడం, వీలైనంత వరకు కూడాను మనం ఎక్కువ హెల్దీ లిక్విడ్స్, హెల్దీ లిక్విడ్స్ అంటే ఫస్ట్ లో మనకు వాటర్, మజ్జిగ, తర్వాత కొబ్బరి నీళ్లు ఇలాంటివి తరచుగా తాగడం, తర్వాత మోస్తలి వాళ్ళు పిల్లలు ఉన్న ఇళ్లలో జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవడం, ఎక్స్ట్రా కేర్ ఇవ్వడం వాళ్ళకి, ఇవి మెయిన్ అండి.
1: మేడం, ఇంతవరకు ఇలాంటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని హీట్ వేవ్స్, వడగాలులు నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్తే అండి, థ్యాంక్ యూ.
1: ఇంతవరకు హీట్ వేవ్స్, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: సో మరి ఆన్సర్ నేనైతే రివీల్ చేసేస్తున్నాను. మనిషి కన్ను సుమారుగా ఎన్ని రంగులను గుర్తించగలదు అంటే సుమారుగా 1 కోట్ల రంగుల వరకు అయితే గుర్తించగలదు అనమాట మన కన్ను, మనిషి కన్ను. సో మరి చాలామంది, కొంతమంది ట్రై చేశారు, కొంతమంది ఆన్సర్ కరెక్ట్ పంపించారు. మరి కరెక్ట్ పంపించిన అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తారని మిగతా వాళ్ళు కూడా ట్రై చేస్తారు. మరి నేనైతే క్వశ్చన్ అడిగేస్తున్నాను, హరివిల్లులో తేనెటీగ 1 సెకనులో ఎన్నిసార్లు రెక్కలు ఆడిస్తుంది? ఒక తేనెటీగ 1 సెకనులో ఎన్నిసార్లు రెక్కలు ఆడిస్తుంది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. హరివిల్లులో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది శివ మూవీ నుండి, బోటనీ పాట ముందు అనే పాట అయితే ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పడిన. ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు హరివిల్లు. మరి హరివిల్లులో మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, తేనెటీగ ఒక సెకండ్ లో ఎన్నిసార్లు రెక్కలు ఆడిస్తుంది అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. కనకారావు పెడ నుండి 200 నుండి 250 సార్లు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా కడప వినయ్ కూడా 200 నుండి 250 అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా తిరుపతి బ్యాంక్ కాలనీ నుండి సేమ్ ఆన్సర్ పంపించారు సాయి శిరీష గారు. ఇంకా 200 to 230 టైమ్స్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు. అలాగే పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజ్ మెసేజ్ పంపించారు. సేమ్ ఆన్సర్ 200 నుండి 230 సార్లు అంటూ ఆశా కాపుగుంపల్లి నుండి సేమ్ ఆన్సర్ 200 నుండి 230 సార్లు అంటూ మెసేజ్ పంపించారనమాట. రాజేష్ హిందూపూర్ నుండి కూడా 230 సార్లు ఒక సెకండ్కి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా షరీఫ్ గన్నవరం నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే శోభ తిరుపతి నుండి కూడా 200 సార్లు అంటూ మెసేజ్ పంపించారు. మల్లికార్జున్ విజయవాడ నుండి 190 నుండి 200 సార్లు

ఊహాగానాలు అంటూ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి 200 నుండి 230 సార్లు ఆడిస్తాయని చెప్పి మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ 200 నుండి 230 అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ సమాధానం 10 అంటూ మెసేజ్ పంపించారనమాట. ఒక తేనెతీగ సెకండ్కి 200 నుండి 250 సార్లు అంటూ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి మెసేజ్ పంపించారు. అలాగే రవికుమార్ ఫ్రమ్ కాకినాడ నుండి 200 to 250 టైమ్స్ అనుకుంటా అని చెప్పి మెసేజ్ పెట్టేశారనమాట. ఇంకా నేమ్ జాన్సన్ విజయవాడ నుండి 200 to 200 టైమ్స్ అంటూ మెసేజ్ పంపించారు. మరి చూద్దాం ఏంటి రైట్ ఆన్సర్ అనేది నేనైతే రివీల్ చేస్తున్నాను. తేనెతీగ ఒక సెకండ్లో ఎన్నిసార్లు రెక్కలు ఆడిస్తుందంటే సుమారు 200 సార్లు అని చెప్పి రైట్ ఆన్సర్ అనమాట. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో మరి చెక్ చేసుకోండి. తప్పకుండా రైట్ ఆన్సర్ పంపించిన అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. హర్విల్లిలో పాము కళ్ళను ఎందుకు మూయలేవో తెలుసా? సో మరి పాము కళ్ళను ఎందుకు మూయలేవో తెలుసా? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ప్రేమికుల రోజు మూవీ నుండి వాలుకన్నుల దాన అనే పాట అయితే వస్తుంది. ఉన్ని మినన్ పడిన ఈ పాటకు లిరిక్స్ ఏం రత్నం శివగణేష్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, పాము కళ్ళను ఎందుకు మూవీ లేవో తెలుసా అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. కనకారావు పెడ నుండి మెసేజ్ పంపించారు, రెప్పలు ఉండవు అంటూ మెసేజ్ పంపించారనమాట. చూద్దాం రైట్ ఆన్సరో కాదు. ఇంకా పాలాది మాధవరావు మెసేజ్ పంపించారు పెదమోదుగుపల్లి నుండి. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి కూడా మెసేజ్ పంపించారు, పాముకి కన్నురెప్పలు ఉండవు కాబట్టి కను మొయ్యలేవు అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా దేవసేన తిరుపతి నుండి కూడా సేమ్ మెసేజ్ పంపించారు. ఇంకా కడప నుండి వినయ్ మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే తెలుగులో పెట్టలేదు, ఏదో ఇంగ్లీష్లో పెట్టారు, స్పెక్టాక్యులే ఆర్ బ్రిల్లే అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా ఐలిట్స్ ఉండవు అంటూ రాజేష్ హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కర్నూలు జిల్లా లొద్దిపల్లి నుండి పెట్టుకుంటుంది పాము స్పెక్టాకిల్స్ పెట్టుకుంటుంది కాబట్టి అని చెప్పి కామెడీగా ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట మధుమోహన్ కర్నూలు జిల్లా నుండి. ఇంకా సాయి శిరీష తిరుపతి నుండి బ్యాంక్ కాలనీ నుండి మెసేజ్ పంపించారు, రెప్పలు ఉండవు కాబట్టి అంటూ. ఇంకా అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారనమాట, కనురెప్పలకు బదులుగా కళ్ళను తేమగా ఉంచడానికి బ్రిల్ అని పారదర్శకమైన పరచేపబడి ఉంటుంది కాబట్టి కనురెప్పలు మొయ్యలేవు అంటూ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి కూడా పాములకు కనురెప్పలు ఉండవు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా మల్లికార్జునరావు విజయవాడ నుండి స్పెక్టాకి పొర ఉంటుంది అందుకే కనురెప్పలు మొయ్యలేవు అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ పంపించారు.

రాఘవకి గుడ్ మార్నింగ్ అంటూ మరి ఆన్సర్ కూడా పంపించేసి నేను అది కూడా చదివేశాను కాబట్టి. ఇంకా నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, పాములకు కనురెప్పలు ఉండవు కాబట్టి అంటూ. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా పాముకు కనురెప్పలు ఉండవు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా జాన్సన్ విజయవాడ నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి పాటికి కనురెప్పలు ఉండవు కాబట్టి కళ్ళును మూయలేవు కాబట్టి మరి పాము కళ్ళను మూయలేవు అనమాట. సో మరి హరివిల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. మరి ఏంటి ఆ క్వశ్చన్ అని ఎదురు చూస్తున్నారు కదా, మరి వర్షం పడని ఆ చోటు ప్రపంచంలో ఎక్కడ ఉందో తెలుసా? మరి ప్రపంచంలో ఎక్కడ వర్షం పడదు, మరి ఆ ప్లేస్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. అది ఒక డిజర్ట్ అని చెప్తున్నాను, అది ఏ డిజర్ట్ అనేది కూడా ఆన్సర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది, ఎవడు మూవీ నుండి నీ జతగా నేనున్నా అనే పాట అయితే వస్తుంది. కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను కదా, వర్షం పడని ఆ చోటు ప్రపంచంలో ఎక్కడ ఉందో తెలుసా అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజ్ మెసేజ్ పంపించారు, అల్హుటేబ్ అంటూ మెసేజ్ పంపించారు. మరి అది అయితే కాదు. ఇంకా భాస్కర్ పెడన్ నుండి అంటార్కిటికాలోని మెక్మోడో డ్రై వ్యాలీస్ అంటూ మెసేజ్ పంపించారనమాట, అది కూడా కాదు. ఇంకా ఎంఎన్ ఏహై ఉటైప్ ప్లేస్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. ఇంకా త్రీ ప్లేసెస్ ఉన్నాయంటూ ఎంసీ మోడో డ్రై వ్యాలీస్ అంటూ అటకామా డిజర్ట్ చిల్లీ అంటూ ఆస్వాన్ ఈజిప్ట్ అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా అటకామా ఎడారి అంటూ రాజు ఏలూరు నుండి మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్లో కాదు. ఇంకా అనంతపురం నుండి అనురాధ అంటార్కిటికాలోని మైక్ మాడో డ్రై వ్యాలీస్ చిల్లీలోని అటకామా ఎడారి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, అంటార్కిటికాలోని మైక్ మెక్మాడో డ్రై వ్యాలీస్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా అటకామా ఎడారి అంటూ మల్లికార్జున విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా ఆశ కాపుగుంపల్లి నుండి మెసేజ్ పంపించారు, మొక్మోడో డ్రై వ్యాలీ అటకామా ఎడారి అలేప్ లిబియా అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా షరీఫ్ గన్నవరం నుండి మెసేజ్ పంపించారు, ఇంకా నేను వినలేదు అంటూ శోభ గారు మెసేజ్ పంపించారు, మిస్ అయ్యా అంటూ మెసేజ్ పంపించారు. తప్పకుండా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, తప్పకుండా మెసేజ్ పంపించేసండి. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి వర్షం పడని ఆ చోటు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అంటే అటకామా డిజర్ట్ అనమాట. అటకామా డిజర్ట్ చిలీలోని అటకామా డిజర్ట్ ఉంది, ఆ డిజర్ట్లో వర్షం అయితే దాదాపు అసలు పడదు అని చెప్పి అన్నారు. మరి ఇది రైట్ ఆన్సర్. మరి చాలామంది అయితే ట్రై చేశారు మంచిగా సూపర్గా. మరి ఇంకొంతమంది అయితే ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ పంపించారు. మరి వారందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హరివిల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం అయితే వచ్చేస్తుంది. ప్రపంచంలో అత్యంత వేడిగా నమోదైన ప్రదేశం ఏది? ప్రపంచంలో అత్యంత వేడిగా నమోదైన ప్రదేశం ఏది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి నెక్స్ట్ మీకోసం సాంగ్ అయితే వచ్చేసింది దరువు మూవీ నుండి నిజం చెప్పనే పాట అయితే వస్తుంది. నరేష్ అయ్యర్ సంగీత రాజేశ్వరన్ పాడిన ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల రవికుమార్. వింటూ స్టేట్ వింటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ప్రపంచంలో అత్యంత వేడిగా నమోదైన ప్రదేశం ఏది అని చెప్పి. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు అంటే కనకారావుపేట నుండి కాలిఫోర్నియా యూఎస్ఏ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే చరణ్ ఫ్రమ్ పుత్తూర్ నుండి డెత్ వ్యాలీ కాలిఫోర్నియా అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు మెసేజ్ పంపించారు, డెత్ వ్యాలీలోని ఫర్నెస్ క్రీక్ అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా బుర్కినా ఫానో అంటూ రాజు ఏలూరు నుండి మెసేజ్ పంపించారు. అలాగే నెక్స్ట్ సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుండి మెసేజ్ పంపించారు తిరుపతి నుండి.

అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు, డెత్ వ్యాలీ అంటూ మెసేజ్ పంపించారు, ఫ్రమ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది అంటూ మెసేజ్ పంపించారు, అలాగే ఫర్నేస్ క్రీక్ అంటూ మెసేజ్ పంపించారు, డెత్ వ్యాలీ యూఎస్ఏ అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు, అలాగే కాలిఫోర్నియా డెత్ వ్యాలీ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు, ఇంకా మల్లికార్జున విజయవాడ నుండి డెత్ వ్యాలీ అంటూ మెసేజ్ పంపించారు, సారీ స్పెల్లింగ్ తప్పైతే అంటూ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ పంపించారు. అసలు ఆన్సర్ అయితే పంపించలేదు, ఇంకా నెక్స్ట్ టైం తప్పకుండా పంపించేసేయండి, ఎందుకంటే టైం కూడా అయిపోతుంది. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ ఖమ్మం నుండి ఊరకొండ మధు మెసేజ్ పంపించారు, లిబియా దేశం అంటూ, ఇంకా లట్ డిజర్ట్ ఇరాన్ అంటూ మెసేజ్ పంపించారు, మువ్వల కోటేశ్వరరావు పోలవరం నుండి మెసేజ్ పంపించారు, అలాగే నేమ్ జాన్సన్ విజయవాడ నుండి కాలిఫోర్నియా అంటూ మెసేజ్ పంపించారు.

మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి డెత్ వ్యాలీ అనమాట. ప్రపంచంలో అత్యంత వేడిగా నమోదైన ప్రదేశం అయితే డెత్ వ్యాలీ అనమాట. డెత్ వ్యాలీ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి చాలా మంది అయితే ట్రై చేశారు, కొంతమంది అయితే రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి ఇది ఇవాల్టి హర్విల్లు, మరి నేను టాటా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ ఆర్జే కూడా రెడీగా ఉన్నారు మిమ్మల్ని అలరించడానికి. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. విశాఖలో మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్దికి సంబంధించి 3 కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ పథకం కింద జీవీఎంసీ ప్రతిపాదించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నేషనల్ ఎపెక్స్ కమిటీ ఎన్ఈసీ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ప్రజలలో ఐక్యత, శాంతి సామరస్యాలను పెంపొందింపచేయడం, ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈ రోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను పెంచడానికి, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లో శుభ్రం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ విజయవంతమయ్యేలా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రాష్ట పర్యాటక రంగంలో కీలకమైన సీ ప్లేన్ ప్రాజెక్టుకు ముందడుగుపడింది. 10 చోట్ల వీటిని నడిపేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఉడాన్ పథకంలో 20 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 200 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ టి నిశాంతి పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. అనకాపల్లి డాక్టర్ ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో త్వరలో ప్రారంభం కానున్న రైతు బజార్లో 72 మంది రైతులకు పారదర్శకంగా డ్రా పద్దతి ద్వారా స్టాళ్లను కేటాయించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను నిన్న ఆయన ఆవిష్కరించారు. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు భక్తులు భారీగా తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుండటంతో శుక్రవారం ఉదయం 6 గంటలకు క్యూ లైన్లోకి రావాలని టీటీడీ అధికారులు ప్రకటన చేశారు. తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్యపుష్కరాలు ఈ ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, మంత్రులు శ్రీధరబాబు, కొండా సురేఖ పుష్కరాలను ప్రారంభించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు? ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. సో మరి స్టూడియోలో టైం 11:05 క్రాస్ అయిపోయి 56 సెకండ్స్ అయిపోయింది. సో మనం ఎంటర్ అయిపోయాం మన టాలీవుడ్ టైం సినిమా కబుర్లలోకి. సో మరి ఈ రోజు అయితే చాలా కబుర్లు ఉన్నాయి, మరి వెయిట్ చేస్తూ ఉండండి, మనం అన్ని మాట్లాడుకుందాం. బట్ రైట్ నా మీ అందరి కోసం మరి శృతి వస్తే నాని పాట రావాలి కాబట్టి మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో సిట్ శ్రీరామ్ అండ్ రమ్య బెహ్రా పాడిన పాట అయితే ప్లే చేస్తున్నాను. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్ దేవదాస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

బేబీ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు శ్రీరామ్ చంద్ర పాడిన సాంగ్. మరి 11:15 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. చిరు అండ్ బాబీ కాంబోలో రాబోతున్న సినిమాకైతే ముహూర్తాన్ని ఈ రోజుకి ఫిక్స్ చేశారు అండ్ రెగ్యులర్ షూటింగ్ అయితే May 28 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇంకా జస్ట్ 1 వీక్ మాత్రమే ఉంది టైం, అది మ్యాటర్. అండ్ అయితే ఫస్ట్ షాటే ఒక మేజర్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ ప్లాన్ చేస్తున్నారట. ఆహా, చిరు ఫ్యాన్స్ మీరు అలా వెయిట్ చేస్తుండండి, ఒక బంపర్ సినిమా వచ్చేస్తుందనమాట. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ప్రెజెంట్ మన రచయిత జొన్నవితుల రామలింగేశ్వరరావు గారు ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. లలిత అనమాట ఆ సినిమా పేరు. ద గర్ల్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఎ స్లేవ్ అనే ఒక మంచి మెసేజ్ తన సినిమా ద్వారా ఆడియన్స్ కి అందించాలని ప్లాన్. అది ఇంకా మాట్లాడుకుందాం, బోలెడ్ విషయాలు ఉన్నాయి. బట్ రైట్ నో మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. అనంతపురం సినిమా నుంచి బెల్లిరాజ్ అండ్ దీపా పాడిన పాట, జేమ్స్ వసంతన్ మ్యూజిక్ కంపోజిషన్, వెనలకంటి గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ చేస్తూ స్టేట్ ఉండు వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది, తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు,
4: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
5: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి టెలివిజన్ స్టార్ సుధీర్ బర్దెన్ విష్ చేస్తూ హైలెసో మూవీ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. నాకైతే భలే నచ్చేసింది తెలుసాంది. మూవీ కూడా బాగుంటే మన సుధీర్ కి ఒక మంచి హిట్ పడుతుందని అనిపిస్తోంది. ఎనీవేస్, ప్రస్తుతం అయితే పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, టాప్ లెవెల్లో ట్రెండ్ అయిపోతుంది. ఒక న్యూస్ ఈ సినిమా గురించి అయితే వైరల్ అవుతుంది, దాని గురించి అయితే ఒక బ్రేక్ తీసుకుని చెప్తా. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం సరైన సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

బాబా సైకిల్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మనశంకర్ వరప్రసాద్ సినిమా నుంచి. సో మరి 11:37 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ మన స్టూడియోలో టైం. అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. పెద్ద సినిమాలో ఫస్ట్ అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఖుషీ కపూర్ అట. అంటే జాన్వీ కపూర్ వాళ్ళ సిస్టర్ అనమాట. బట్ ఫర్ సమ్ రీజన్స్ సీన్ లోకి జాన్వీ వచ్చేసింది. అది మ్యాటర్. ఇదైతే ఈ న్యూస్ అయితే చాలా రోజులుగా చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. సో అది పక్కన పెట్టేస్తే, యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ బ్లాస్ట్ జోన్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. యాక్షన్ లవర్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. అండ్ చాలా కాలం అయింది కదా అర్జున్ గారిని మనం అలా చూసి, ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింటారు. ఎనీవేస్, మరి దేవరా 2 అయితే ఆగిపోలేదు, ఆపేలేదు అంటున్నారు. ఎవరు మాట్లాడుకుందాం దీని గురించి. బట్ రైట్ నౌ మీ అందరికోసం సాగర్ అండ్ రెనీనా రెడ్డి పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎవడు సినిమా నుంచి, రామజోగే శాస్త్రి గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

తెలుసు కదా సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. అండ్ మరి 11:46 క్రాస్ అయిపోయి 59 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోలో టైం. సో మరి దేవరా ఆగిపోలేదు, దేవరా 2 ఆగిపోలేదు, ఆపేయలేదు, ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ ని ఫినిష్ చేసి రైట్ టైంలో ఆ సినిమా స్టార్ట్ చేస్తామంటున్నారు డైరెక్టర్ కొరటాల శివ. అదనమాట మ్యాటర్. ప్రెసెంట్ బాలయ్య గారితో ఒక సినిమా చేస్తున్నారు కదా, దాని తర్వాత 2027 లో దేవరా సీక్వెల్ ని ప్లాన్ చేస్తారట. బాలీవుడ్ లో క్యూటెస్ట్ పేర్స్ అండి, అండ్ ఆడియన్స్ మోస్ట్ బిలవ్డ్ పేర్స్ లో ఒకరు రవీనా టాండన్ అండ్ అక్షయ్ కుమార్. సో మళ్ళీ 25 ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది, వెల్కమ్ టు ది జంగిల్ అని. ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది కూడా ఆల్రెడీ, 18 డేస్ షూట్ కూడా షెడ్యూల్ అయిపోయింది. అది మాట. సో మళ్ళీ ఈ క్యూట్ పేర్ ని మనం సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. అదిరిపోయింది కదా. అండ్ మరి నెక్స్ట్ ఏంటంటే, ఏ మన అల్లు అర్జున్ అండ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో సినిమాని 2 పార్ట్స్ గా తీస్తున్న అయితే టాక్ నడుస్తోంది. అఫ్కోర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదులేండి, అది మ్యాటర్. ఓకే, సో మరి ఇంకా మనం మాట్లాడుకుందాం, బట్ రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను చావు కబురు చల్లగా మూవీ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి 11:53 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఈ రోజు ఎవరంటే మన మోహన్ లాల్ గారి బర్త్డే అనమాట. సో మరి ఆయన అసలు పేరేంటో తెలుసా అండి? మోహన్ లాల్ విశ్వనాథ్ నాయర్ అనమాట. నేచురల్ స్టార్ గా ఆయన నటించిన ఎన్నో సినిమాలు, అటు మలయాళం తెలుగులో కూడా ఫేమస్. యాక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ అండ్ సింగర్ కూడా. ఆయన డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ యాక్టింగ్, మాస్ అండ్ క్లాస్ క్యారెక్టర్స్, అసలు ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ తో ఒక కంప్లీట్ యాక్టర్ గా 6 సార్లు నంది అవార్డ్స్ అండ్ ఎండో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అందుకున్న వండర్ఫుల్ యాక్టర్. 350+ మూవీస్ చేసిన మోహన్ లాల్ గారు 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ అండ్ తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు కూడా అనుకున్నారన్నమాట. సో ఇవాళ ఈ స్టార్ బర్త్డే. సో మరి నెక్స్ట్ ఇంకొక బర్త్డే కూడా ఉంది, అబ్బాస్ బర్త్డే అనమాట. ఈరోజు 1990స్లో వచ్చిన ప్రేమదేశం సినిమాతో ఇన్స్టెంట్ గా ఫేమస్ అయిపోయిన హీరో. చేసిన కొన్ని సినిమాలే కానీ మంచి మంచి రోల్స్ చేశారన్నమాట. మరి తన హెయిర్ స్టైల్ అప్పట్లో అయితే ఒక ట్రెండ్ అని చెప్పొచ్చు. కాలేజ్ యూత్ మొత్తం తన స్టైల్ ని ఫాలో అయిపోయారు. ప్రేమదేశం మూవీ నుంచి అసలు ఆ సినిమా ఆ హెయిర్ స్టైల్ అయితే ఎంత ఫేమస్ అంటే ఆల్మోస్ట్ ఇక అబ్బాయిలందరూ కూడా అదే హెయిర్ స్టైల్ ఉన్నారంటే అతిశయోక్తి కాదనమాట. అదే మ్యాటర్. ఎనీవేస్ రైట్ నౌ మీ అందరి కోసం మన్యం పులి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నెక్స్ట్ ఏంటంటే రాంపోతినేని 23rd ఫిలిం స్టార్ట్ అయిపోయింది కదా, ఆ సినిమాలో అంటే తనే డైరెక్ట్ చేస్తున్నారు ఆ సినిమాని. మనం రీసెంట్ గా కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరా ఎవరా ఎవరా ఎవరా అని మనం వెయిట్ చేశాం కదా, సో ఫైనలీ ఆ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేయబోతుంది, అది మ్యాటర్. ఓకే సార్, మరి ఇంకా మూవీ అప్డేట్ చెప్పాలంటే బట్ టైం అయితే లేదు కాబట్టి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జాక్ట్ గా 12:00 కి మనం మీకు తెలుసాలో కలుసుకుందాం. Until then, keep listening Vivid Bharati FM 101.3. This is RJ Shruti.

0: Mukti FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
3: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: FM న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఏఎస్ఓలను మంత్రి నిన్న అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్టంలో రాగల 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు జిల్లాలో జల్జీవన్ మిషన్ 2.0 స్వచ్చ భారత్ మిషన్ కార్యక్రమాలను నిర్దేశించిన సమయానికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండేకు తెలిపారు. మానసిక ప్రశాంతతకు పోలీసులు నిత్య జీవనంలో యోగా ధ్యానం చేయటం అలవర్చుకోవాలని అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ అన్నారు. ఈ రోజు అనంతపురంలో పోలీస్ సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక యోగా ధ్యానంపై సాధనా శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
2: సూక్తులతో సుధలు పంచుతూ
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
2: వనితల వికాసానికి సమవాణిని వినిపిస్తూ
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
2: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
3: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 12:04 క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది. సో మనమే ట్రిపే మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. ప్రెసెంట్ మన తమిళనాడు స్టేట్ లోని ఊటీలో అండి ఫ్లవర్ ఫెస్టివల్ ఒకటి గ్రాండ్ గా.
1: ఇస్ ఆకాశవాణి ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. Prime Minister Narendra Modi has returned to New Delhi after successfully concluding his visit to Italy, marking the final leg of his

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఏఆర్ రెహమాన్ అండ్ కోరస్ పైన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నశారు భువనచంద్ర గారి లిరిక్. ప్రేమదేశం సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 12:11 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ప్రెజెంట్ మన తమిళనాడు స్టేట్ లోని ఊటీలో అండి ఫ్లవర్ ఫెస్టివల్ ఒకటి గ్రాండ్ గా స్టార్ట్ అయింది. సో May 18th నుంచి అనమాట 11 డేస్ సెలబ్రేషన్ ఇది. దట్ మీన్స్ May 29th వరకు ఉంటుంది. దాని గురించి స్పెషల్ గా హైలైట్స్ మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ఇప్పుడు జనరల్ గా సమ్మర్ స్టార్ట్ అయింది అంటే తమిళనాడులో చేసే బ్యూటిఫుల్ సెలబ్రేషన్స్ లో ఫ్లవర్ ఫెస్టివల్ ఫస్ట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ వేడుక ఉంటుందన్నమాట. అండ్ స్పెషల్ గా తమిళ సంస్కృతిని ప్రతిబింబించే నమూనాలు కట్టడాలు అన్నీ కూడా పూలతోనే, పూలతో మాత్రమే. సో అంత అద్భుతంగా ఉంటుంది తెలుసా, అంటే నేను చూశాను కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇది జరుగుతోంది, ఆల్రెడీ 3 డేస్ అయిపోయింది కదా, ఈరోజు 21st. సో ఈ ఇయర్ నీలగిరి జిల్లాలో బొటానికల్ గార్డెన్స్ లో ఈ ఫ్లవర్ షో స్టార్ట్ అయింది. ఎంతో మంది విజిటర్స్, సమ్మర్ స్పెషల్ అట్రాక్షన్ షో ఇదన్నమాట. సో మరి ఈ షోలో ఏ ఉంటాయి అసలు అనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ప్రేమించుకుందాం రా. ఈ సినిమా నుంచి అయితే వచ్చేస్తుంది సాంగ్, ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర పాడిన పాట సిరివెన్నెల గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, సో మరి గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్స్ లో ఈ 2026 మే 18 నుంచి 128వ ఫ్లవర్ షో స్టార్ట్ అయింది ఊటీలో. సో ఊటీలో అండి ఫ్లవర్ షో కూనేర్, అంటే ఊటీలో ఏమో ఫ్లవర్ షో స్టార్ట్ అయింది, కూనూర్లో ఫ్రూట్ షో స్టార్ట్ అయింది అనమాట. స్పెషల్ అట్రాక్షన్స్ ఈ ఇయర్, దాదాపు 10 లక్షల పూల మొక్కలు నాటి 50,000 పూల కుండీలను రంగురంగుల పూలతో డెకరేట్ చేశారట ఈ సెలబ్రేషన్ లో. అండ్ ఏది చూసినా కూడా వాళ్ళ తమిళ కల్చర్ మెయిన్ గా కనిపిస్తూ ఉంటుంది మనకి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ని 1 లక్ష పూల కార్నేషన్ పూలతో అలంకరించారట. అంతేకాదు ఊటీ మెయిన్ రైల్వే ఇంజిన్ ఉంటుంది కదా, సో అది మహాబలిపురం ఆలయం, తిరువూరు ఆలయ రథం, ఇలాంటి ఫేమస్ డిజైన్స్ అన్ని కూడా పూలతో ఇలాంటివి 26 ప్రత్యేక నమూనాలుగా రెడీ చేశారట. ఇంకా చాలా ఉంది ఈ 2026 స్పెషల్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మనోహరుడు ఐ సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఏఆర్ రెహమాన్ పాడిన పాట లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి 12:28 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్న మీకు తెలిసే ప్రోగ్రామ్ లో యాక్చువల్గా అండి తమిళియన్స్ కి ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. వాళ్ళు నేచర్ ని బేస్ చేసుకుని మనుషులు జీవించే విధానాన్ని డివైడ్ చేశారట తెలుసా. దీనికైతే చాలా ఉంది, దాని గురించి మనం తప్పకుండా మాట్లాడుకుందాం న్యూస్ బ్రేక్ తర్వాత. ఎగ్జాక్ట్ గా 12:30 తెలుగులో వార్తలు అయితే వస్తాయి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ. ఆ తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో కంటిన్యూ చేద్దాం మన షోని. ఓకే, మరి ఊటీలో జరుగుతున్న ఫ్లవర్ షో, తర్వాత ఫ్రూట్ షో, తర్వాత ఇంకా చాలా చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ వినాలి, తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
5: ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి

0: భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లో జరిగే మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్, ఇటలీ దేశాలు నిన్న తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు, భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ ఆర్ ఇటలీ ఏక మత హై కి ఆతంకవాద్ మానవతా కే లియే గంభీర్ చునౌతి హై. టెర్రర్ ఫైనాన్సింగ్ కే ఖిలాఫ్ హమారీ సాజా పహల్ నే పూరే విశ్వ కే సామ్నే ఏక మహత్వపూర్ణ ఉదాహరణ ప్రస్తుత కియా హై. యుక్రెయిన్, పశ్చిమ ఏషియా తథా అన్య తనావో కో లేకర్ హమ్ లగాతార్ సంపర్క్ మే రహే హై. భారత్ కా మత స్పష్ట హై కి సభీ సమస్యాఓ కా సమాధాన్ డైలాగ్ ఆర్ డిప్లొమసీ కే మాధ్యమ్ సే హోనా చాహియే.
0: సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, 2 పురాతన నాగరికతల మధ్య చర్చలను బలోపేతం చేయడానికి భారత్, ఇటలీ దేశాలు 2027 సంవత్సరాన్ని సంస్కృతి, పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాయి. ఈ చర్య ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి, సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు అనేవి కేవలం రాజకీయ, ఆర్థిక సంబంధాల ద్వారానే కాకుండా ప్రజల మధ్య ఏర్పడే సంబంధాల ద్వారా కూడా ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు చర్యల్లో ఒకదానిని చేపట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్య స్క్రీనింగ్ పై మంత్రుల దృక్పథాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షించడం, మొబైల్ స్క్రీనింగ్ బృందాలు, కమ్యూనిటీ ప్రచారాలు, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వెనుకబడిన బలహీన వర్గాల ప్రజల్లో క్షయవ్యాధి కేసులు చురుగ్గా గుర్తించే ప్రక్రియను దేశం మరింత విస్తృతం చేసిందని చెప్పారు. క్షయవ్యాధి, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి భారత్ ఆధునిక రోగ నిర్ధారణ పద్ధతులను పెంచిందని మంత్రి పేర్కొన్నారు. రోగ నిర్ధారణలో జరిగే ఆలస్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా మారుమూల వైద్య సేవలు సరిగ్గా అందని ప్రాంతాల్లో మాలిక్యులర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే సేవలు, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణ సాధనాలు, చేతితో పట్టుకునే స్క్రీనింగ్ పరికరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్టు నడ్డా వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 2 కాంగ్రెస్ సభ్యులతో సహా మొత్తం 23 మంది సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంది. 1967 తర్వాత రాష్ట మంత్రివర్గంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కి ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మంత్రివర్గంలో 4 మహిళా మంత్రులు కూడా ఉన్నారు. కొత్త సభ్యులతో ఈ ఉదయం లోక్ భవన్ లో రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వానికి మద్దతిస్తున్న వివిధ పార్టీల నాయకులు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. తాజా విస్తరణతో

ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తో కలిపి మంత్రివర్గంలోని మొత్తం మంత్రుల సంఖ్య 32కు చేరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. సాధారణ ప్రజల బాధలను తెలియజేయడం ద్వారా, ఉగ్రవాదం దేశ ప్రయోజనాలకు ఎలా నష్టం కలిగిస్తుందో చూపించడం ద్వారా యువతను ఉగ్రవాదానికి, హింసా మార్గానికి దూరం చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజున ఇతర కార్యక్రమాలతో పాటు ప్రతిజ్ఞ స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. 1991లో ఇదే రోజున మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల కుట్రకు బలయ్యారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారత్ ఆధ్యాత్మిక సాధన ఆరాధనలతో పాటు శౌర్యం, పరాక్రమం, సర్వజన సంక్షేమాలకు పవిత్రమైన భూమి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, గొప్ప వారసత్వం, ప్రాచీన సంస్కృతి కలిగిన ఈ పవిత్ర భూమి అందరినీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, శ్రేయస్సుతో ఉంచాలని మోదీ ఆకాంక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దక్షిణ కొరియా మంత్రి క్వాన్ ఓయుల్ ఈరోజు సంయుక్తంగా సియోల్లో భారతీయ యుద్ద స్మారకాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం ముగిసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కొరియా ద్వీపకల్పంలో శాంతి, మానవతా సహాయం కోసం భారత్ అందించిన సహకారాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. భారత సైనికుల పాత్రను స్మరించుకోవడం వల్ల ప్రజల మధ్య పరస్పర అవగాహన బలపడుతుందని, ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాలపై సరికొత్త దృష్టి సారిస్తుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్ లో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ వేగవంతమైన అభివృద్దికి వ్యూహాత్మక పరిష్కారాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈశాన్య కొండ ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును వేగంగా విస్తరించడానికి వ్యూహాత్మక విధానాలు రూపొందించడం, కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్బర్ భారత్ మిషన్ కు అనుగుణంగానే నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి ఒక ప్రణాళికను సిద్దం చేయడం ఈ వర్క్ షాప్ ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్ లలోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండవచ్చని పేర్కొంది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: Bharati FM 101.3.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. 12:40 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. సో మరి తమిళియన్స్ కి ఒక డిఫరెంట్ కల్చర్ ఉంది అని చెప్పాను కదా. వాళ్ళు నేచర్ ని బేస్ చేసుకుని మనుషులు జీవించే విధానాన్ని డివైడ్ చేశారట. అంటే దీన్ని వాళ్ళు ఇంటినాయి అని పిలుస్తారటండి. సో తమిళ్లో 5 భూభాగాలు

కల్చర్ ఉంది అని చెప్పాను కదా, వాళ్ళు నేచర్ ని బేస్ చేసుకుని మనుషులు జీవించే విధానాన్ని డివైడ్ చేశారట. అంటే దీన్ని వాళ్ళు ఇంటినాయి అని పిలుస్తారటండి. సో తమిళ్లో ఐదు భూభాగాల్లో ఐదు భూభాగాలు అనేవి ఉంటాయట. అందులో మొదటిది ఏంటో తెలుసా, కురింజి. అంటే పర్వత ప్రాంతాలు అనమాట, అంటే కొండలు అడవులు ఇలాంటివన్నీ వీటి కిందకు వస్తాయి. అలాగే రెండోది ముల్లై, అడవి మైదాన ప్రాంతాలు. సో మరి పశుపోషణ ప్రశాంత జీవితం గడిపే వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కిందకు వస్తారు. అండ్ నెక్స్ట్ మరతం, అంటే పంట పొలాల ప్రాంతంలో నివసించే మనుషులు. వీళ్ళది వ్యవసాయం, గ్రామీణ జీవన విధానం అనమాట. అండ్ ఆ తర్వాతది నైతల్, అంటే సముద్ర తీర ప్రాంతం, మత్స్యకారుల జీవన విధానం. అండ్ లాస్ట్ది పాలై, అంటే ఎడారి లేదా పొడి ప్రాంతం అనమాట. ఇది కేవలం భూభాగాలు విభజించడం మాత్రమే కాదు, ఆ ప్రాంతానికి సంబంధించిన జీవన శైలి, వృత్తులు, సంగీతం, సంస్కృతి ఇలా అన్నిటినీ చూపించే తమిళ సంస్కృతిని కూడా ప్రత్యేక నమూనాలతో 7 లక్షల పూల అలంకరణతో ఈ ఫ్లవర్ షోలో, ఇప్పుడు ప్రస్తుతం ఊటీలో ఏదైతే జరుగుతోందో ఫ్లవర్ షో, అందులో ప్రదర్శనలో ఉంచారట. అదే మ్యాటర్. మరి తప్పకుండా ఇలాంటి షోలు మనం చూస్తే అక్కడి కల్చర్ ఏంటి, వాళ్ళ ట్రెడిషన్ ఏంటి, వాళ్ళ సాంప్రదాయ వాళ్ళ ఆచారాలు ఏంటి, ఇలాంటివన్నీ మనకి తెలుస్తాయి కదా. సో మరి ఇది ఫ్లవర్ షో. మరి నెక్స్ట్ ఫ్రూట్ షో కూడా జరుగుతోంది ఇదే టైంలో అని చెప్పాను కూనూరులో. మరి దాని సంగతి ఏంటి మాట్లాడుకుందాం. బట్ రైట్ మీ అందుకోసం అల్లరి ప్రియుడు సినిమా నుంచి ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: ఎస్, మరి కూనూరులో జరిగే ఫ్రూట్ ఫెస్టివల్ ఈ మేలోనండి. అసలే అది హిల్ స్టేషన్, అందులోనూ ఇలాంటి ఒక సెలబ్రేషన్. అసలు ఊహించుకోండి, అసలు సమ్మర్ ట్రీట్ అనేది ఎలా ఉంటుందో విజిటర్స్ కి కదా. ఫ్రూట్ షో, యాపిల్, అనాస, మామిడి, అరటి, ద్రాక్ష, జాక్ ఫ్రూట్స్, ఇలాంటివన్నీ ఫ్రూట్స్ ని వాడి రకరకాల యానిమల్ షేప్స్ ని, రైల్వే మోడల్స్ ని, ఫేమస్ టెంపుల్ డిజైన్స్ ని, కార్టూన్ క్యారెక్టర్స్ ని, ఇలా ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో డిజైన్స్ ని వాళ్ళు తయారు చేస్తారనమాట. ఫ్రూట్ కార్వింగ్స్ ఉంటాయి అండ్ ఫ్రూట్ టవర్స్ ఉంటాయి, అలాగే రేర్ గా దొరికే పళ్ళ ఎగ్జిబిషన్స్ కూడా ఉంటాయి ఇదే ఫ్రూట్ షోలో. అండ్ ఇంకా ఫోటోగ్రఫీ స్పాట్స్ అయితే లెక్కలేనమాట, అది మ్యాటర్. ఓకే, ఇప్పుడు ఎవరైనా కనుక ఊటీ సైడ్ వెళ్తున్నా లేకపోతే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళున్నా, వాళ్ళకు కూడా చెప్పండి ఈ షోస్ ఏదైతే ఫ్లవర్ షో, ఫ్రూట్ షో ఉన్నాయో వాటిని విజిట్ చేసి రమ్మని. ఓకే, అండ్ ఎప్పుడైనా నెక్స్ట్ మీరు ప్లాన్ చేస్తుంటే కనుక సమ్మర్ లో ప్లాన్ చేయండి అండ్ ఈ షోస్ ని తప్పకుండా చూసి ఎంజాయ్ చేసేయండి. ఓకే, అది మ్యాటర్. సో ఇప్పటి వరకు మనం తమిళనాడులో జరిగే సమ్మర్ స్పెషల్ గురించి మాట్లాడుకున్నాం కదా, అండ్ ఇంకొన్ని రోజుల్లో మన ఏపీలో ఒక స్పెషల్ సెలబ్రేషన్ ఒకటి జరగబోతుంది, దాని గురించి అయితే నెక్స్ట్ బ్రేక్ తీసుకుని మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందుకోసం లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఘరానా మొగుడు. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్. సో మరి లవ్లీ సాంగ్ ని కూడా పాడింది ఎస్వి బాలు గారు అండ్ చిత్ర గారు.
1: పండు పండు పండు ఎర్ర పండు

అది అనమాట మ్యాటర్. ఎనీవేస్ మరి 12:54 క్రాస్ అయిపోయి 4 సెకండ్స్ అయిపోయింది మన టైం అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ మనం ఏపీలోని రాజమండ్రిలో అద్భుతం జరగబోతుందండి ఈ మంత్ ఎండింగ్ May 30, 31st అండ్ June 1st. ఈ 3 డేస్ గోదావరి నదిలో గ్రాండ్ డ్రాగన్ బోట్ లీగ్ జరగబోతోంది పుష్కర్ ఘాట్ దగ్గర అనమాట ఈ కాంపిటీషన్. సో 25 దేశాలకు సంబంధించిన 1200 పైగా ప్లేయర్స్ ఈ రేస్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరి బోట్ రేస్ అంటే అసలు ఇక చూడండి ఏ రేంజ్ లో ఉంటుందో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది. నేనైతే యాక్చువల్ గా కేరళంలో జనవరిలో బోట్ రేసింగ్ జరుగుతుంది కదా అది చూడాలని చాలా సార్లు అనుకున్నా బట్ మిస్ అయిపోయాను. బట్ ఈ మంత్ ఎండింగ్ రాజమండ్రిలో జరిగే ఈ బోట్ లీగ్ కి పక్కా ప్లాన్ చేస్తాను. మరి మీ సంగతి ఏంటి మీరు కూడా ట్రై చేయండి. ఓకే మన దగ్గరలో జరిగే వాటికైనా మనం పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా ఏమంటారు. ఓకే సో మరి అలా పార్టిసిపేట్ ట్రై చేయండి అండ్ ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో అద్భుతం అనమాట May 30, 31st అండ్ June 1st ఈ 3 డేస్ గోదావరి నదిలో గ్రాండ్ డ్రాగన్ బోట్ లీగ్ అది మ్యాటర్. ఓకే రైట్ నో మీ అందరి కోసం శుభ సంకల్పం సినిమా నుంచి ఎస్పీ బాలు గారు చిత్ర పల్లవి అండ్ కోరస్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ వేటూరు గారి లిరిక్ సాంగ్ విండో నుంచి చేస్తూ స్టే ట్యూన్డ్.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.
1: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:00 రీచ్ అవుతుంది. మరికొద్దిసేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. విశాఖపట్నం నగరాభివృద్దికి జీవీఎంసీ ప్రతిపాదించిన మూడు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ వెల్లడించారు. మధురవాడ జోన్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్దికి 658 కోట్లు, తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్దికి 725 కోట్లకు పైగా నిధులు మంజూరు కానున్నాయని వెల్లడించారు.

కార్మికుల సంక్షేమానికి నైపుణ్యాభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించిన నిర్మాణ సాంకేతికతలలో నైపుణ్యాభివృద్దిపై జాతీయ స్థాయి కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. గిరిజన ప్రాంత మహిళల ఆర్థిక బలోపేతానికి, ఉపాధి కల్పనకు వంధన్ వికాస్ యోజన కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం పరిధిలో ఏర్పాటు చేసిన వంధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. పార్వతీపురం పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు తనిఖీ చేశారు. గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశిస్తూ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూలైన్లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. చిత్తూరు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వేగవంతంగా చేపడుతున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ తెలిపారు. బక్రీద్ పండుగ మే 27కు బదులు 28వ తేదీకి మార్పు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: City FM 101.3. హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 1:04:36 అయిపోయింది అండ్ మనం ఎంట్రీపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎస్, మన దేశం కోసం ఎంతో సేవ చేసిన ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. సేవ చేయడం అంటే అండి ఒక పనిలా కాకుండా అది వాళ్ల బాధ్యతల, దేశ సేవే వాళ్ల లైఫ్ మిషన్లా చేసిన వాళ్లు కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్లలో ఒకరు డాక్టర్ విజయలక్ష్మి రమణన్. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫస్ట్ వింగ్ కమాండర్ గా బాధ్యతలు చేపట్టిన మహిళ అన్నమాట. సో ఆవిడ జర్నీ గురించి ఈరోజు మన ధీరా షోలో మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం రోజా సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో మిన్మిని పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ కంపోజిషన్ లో రాకేంద్ మౌలి పైన సాంగ్ అయితే విన్నారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నుంచి 113 క్రాస్ అయిపోయి 54 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి 1924 మెడ్రాస్ సిటీ, అక్కడ సంగీతం, క్రమశిక్షణ, దేశభక్తి మూడు కలిసి ఉన్న ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో పుట్టారండి విజయలక్ష్మి రమణన్ గారు. ఆవిడ నాన్నగారు వరల్డ్ వార్ టైంలో సర్వీసెస్ అందించిన వ్యక్తి అనమాట. అండ్ నాన్నగారేమో తనలానే విజయలక్ష్మి గారు కూడా దేశానికి ఉపయోగపడాలి అనుకునేవారట. అయితే విజయలక్ష్మి గారి ప్లాన్ ఇంకొకటి, తను డాక్టర్ అవ్వాలి అనుకున్నట. చిన్నప్పటి నుంచి కూడా అన్నిట్లోనూ ఫస్ట్, మ్యూజిక్ లో మంచి టాలెంట్ కూడా ఉంది. 15 ఇయర్స్గా ఆల్ ఇండియా రేడియోలో కర్ణాటక సంగీతం పాడారట. మరి అక్కడి నుంచి మెడిసిన్ వైపు ఆవిడ జర్నీ సాగింది. 1943లో మెడ్రాస్ మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ చదివారట. మరి ఆ టైంలో మెడిసిన్ వైపు అమ్మాయిలు ఎవ్వరూ లేరు, కానీ విజయలక్ష్మి గారు ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. సో మరి తర్వాత ఎయిర్ ఫోర్స్ వైపు ఆవిడ జర్నీ వెళ్ళింది. సో మరి అదెలా జరిగింది, దేని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ధీరాలో. రైట్ నో మీ అందుకోసం సన్నీ ఎంఆర్ మ్యూజిక్ కంపోజిషన్ లో అర్మాన్ మాలిక్ అండ్ హర్షిగా పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. కృష్ణ చైతన్య లిరిక్, మరి రౌడీ ఫెలో సినిమా నుంచి లవ్లీ సాంగ్ మీ అందుకోసం. ఎంజాయ్ లిజనింగ్.

ఎస్, మరి మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఈ రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫస్ట్ వింగ్ కమాండర్ గా బాధ్యతలు తీసుకున్న మహిళ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ జర్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ రైట్ నో స్టూడియోలో టైం 1:19 రోజుపై 20 సెకండ్స్ అయిపోయింది. మరి కొద్దిసేపట్లో ఎగ్జాక్ట్ గా 1:20 రీజనల్ న్యూస్ అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత బ్రేక్ తర్వాత మళ్ళీ మన డీటెయిల్స్ కంటిన్యూ చేసేద్దాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.

0: రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వం అనే లక్ష్యంతో ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ తక్షణ న్యాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్మాణ సాంకేతికతలలో నైపుణ్యాభివృద్దిపై జాతీయ స్థాయి కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. కార్మికుల నైపుణ్యాలు, సంక్షేమం, సామాజిక భద్రత వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మాణ రంగానికి ప్రధాన ఆధారమైన కార్మికుల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. నూతన నిర్మాణ సాంకేతికత, డిజిటల్ పద్ధతులపై వారికి అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట ప్రభుత్వం కార్మిక సంక్షేమం మరియు నైపుణ్యాభివృద్దికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ నాక్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ కార్మికులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. నేటి వర్క్షాప్ లో పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు, అలాగే ఆధునిక కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, డిజిటల్ నిర్మాణ విధానాలు, ప్రీ ఫ్యాబ్రికేషన్ మోడల్స్, స్మార్ట్ మెటీరియల్స్, గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీలు మరియు భద్రతా పరికరాలను ప్రదర్శించడం అభినందనీయం. ఈ ప్రదర్శనలు నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలియజేస్తున్నాయి.
0: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఎండల తీవ్రత, సన్నద్దతపై సంబంధిత అధికారులతో అమరావతిలోని రాష్ట సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విశాఖపట్నం నగర అభివృద్దికి జీవీఎంసీ ప్రతిపాదించిన 3 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద నేషనల్ అపెక్స్ కమిటీ ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందని సామాజిక మాధ్యమం ద్వారా ఆయన ఈరోజు తెలిపారు. మధురవాడ జోన్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్దికి 658 కోట్లు, తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్దికి 725 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. అదనంగా 117 కోట్ల రూపాయలను నీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ పునరుద్దరణ ప్రాజెక్టుకు కేటాయించనున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని శ్రీ భరత్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనో రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం రామనారాయణ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ది సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధర్మానికి, సనాతన ఆచార వ్యవహారాలకి పెద్ద పీట వేసినటువంటి నేటి కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం గుండా ప్రతి వర్గానికి అందించే క్రమంలో ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కూడా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి కోరుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈరోజు కాణిపాకం వెళ్తూ ఉన్నాం. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వ పక్షాన ఉండి చేయడం
0: జరుగుతుంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం వచ్చే భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1

0: అందులోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో కూడా భక్తుల రద్దీ నెలకొంది. క్యూలైన్లు బాట గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూలైన్లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే ఉన్న శాసనసభ, సచివాలయం వంటి నిర్మాణాలకు శాశ్వత నిర్మాణాల పేరుతో అదనంగా ఖర్చు చేస్తోందని విమర్శించారు.
1: దాదాపుగా 1200 కోట్ల రూపాయలతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి మళ్ళీ వాటి పేరుతోనే కొత్తగా బిల్డింగులు కడతానంటున్నాడు. ఇవే 5 బిల్డింగులు కట్టడానికి ఆ రోజు 2271 కోట్లకు చంద్రబాబు గారు టెండర్లు ఖరారు చేసి అప్పగించారు. అప్పట్లో ఆ టెండర్లను రద్దు చేసి మళ్ళీ అవే కంపెనీలకే అవే పనులే ఇచ్చాడు. ఒక టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశాడు.
0: మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పి జగదీష్ సూచించారు. అనంతపురంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో పోలీసు సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక యోగా ధ్యాన సాధన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ, నిరంతరం విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో యోగా ధ్యానం మానసిక ప్రశాంతతను కలిగించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. పోలీసు సిబ్బంది తమ వృత్తిపరమైన బాధ్యతలను మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా నిర్వహించారు. ఇందుకు ఈ తరహా సాధన కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలలో ఐక్యత, శాంతి సామరస్యాలను పెంపొందింపచేయడం, ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. 1991 సంవత్సరం మే 21వ తేదీన తమిళ టైగర్ల ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన ఈరోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. ఉగ్రవాదం, హింసాకాండలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం, ఉగ్రవాదం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. గిరిజన ప్రాంత మహిళల ఆర్థిక బలోపేతానికి, ఉపాధి కల్పనకు వన్ ధన్ వికాస్ యోజన కేంద్రాలు ఎంతో దోహదపడుతున్నాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం పరిధిలో ఏర్పాటు చేసిన వన్ ధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న గిరిజన మహిళా కార్మికులతో మాట్లాడిన కలెక్టర్, వారి పనితీరు, రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం, కేంద్రం ద్వారా అందుతున్న లబ్దిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన మహిళల సహకారంతో తయారవుతున్న జీడిపప్పును ఆధునిక పద్దతుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో ప్రత్యేక బ్రాండ్గా మార్చాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ

0: 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: विविध भारती FM 101.3।
1: Yes, welcome back to Dheera and this is RJ Shruti and my studio lo time 1:31 cross 56 seconds ayipindi. So mari ee roju manam Indian Air Force lo first wing commander ga bhajatalu teeskunna Dr. Vijayalakshmi Ramanan gari journey highlights gurinchi manam maatladukuntunnam kada. So Dr. Vijayalakshmi Ramanan gari life lo ani turning point ante kanaka ante first doctor ga avada idayyaru tarvata musician ga kuda talent undi and mari itu vaipu vachesaru anamata eto ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైపు. ఈ సెగ్మెంట్ ఆవిడకి లైఫ్ లో టర్నింగ్ పాయింట్. 1955 లో ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ లో జాయిన్ అయ్యారు ఆవిడ. తర్వాత భారత వైమానిక దళానికి సెలెక్ట్ అయ్యారు, అందులో ఫస్ట్ వింగ్ కమాండర్ కూడా. అండ్ మీకు విషయం తెలుసా, అప్పట్లో ఈ ఫీల్డ్ లో ఎవ్వరూ లేరు, అంటే 1940s ఆ టైంలో కదా. సో అలా ఆ టైంలో ఈ ఫీల్డ్ లో అసలు ఎవరు అమ్మాయిలు అనేవాళ్ళు లేకపోవడం వల్ల మహిళలకి యూనిఫామ్ కూడా లేదు అని చెప్పారట. అయితే కానీ విజయలక్ష్మి గారు స్పెషల్ గా శారీ బేస్డ్ యూనిఫామ్ ని డిజైన్ చేశారట ప్రత్యేకంగా. సో తర్వాత అదే విమెన్ ఐఏఎఫ్ ఆఫీసర్స్ కి యూనిఫామ్ అయింది అదనమాట మ్యాటర్. అండ్ మరి భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అలా ఫస్ట్ విమెన్ కమాండర్ గా సర్వీసెస్ తీసుకున్నారు, సర్వీసెస్ అందించడానికి రెడీ అయ్యారు. మరి అసలు ఆ ఫీల్డ్ లో మహిళలకి స్థానం కూడా లేని రోజుల్లోనే ఆవిడ తన కోసం ఒక మార్గాన్ని ఏర్పరచుకుని ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కూడా అయ్యారు. 3 వరల్డ్ వార్స్ 1962, 65, 71 ఈ అన్ని సమయాల్లో కూడా గాయపడిన సైనికులకి ఒక డాక్టర్గా ఆవిడ సేవలు అందించారు. పగలు రాత్రి లేకుండా ఎంతో మందిని కాపాడుతూ, ఇంకో పక్కన డెలివరీస్ చేస్తూ కొత్త జీవితాలకి కూడా పురుడు పోసేవాళ్ళట. ఒకవైపు యుద్ధం, ఇంకోవైపు ప్రాణాలు కాపాడే బాధ్యత. నిజంగా అద్భుతం కదా. సో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ఆవిడ జర్నీలో, మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ అయితే మీకోసం 8 వందల సత్తాలు సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

నారి నారి నడుమ మురారి మూవీ నుంచి అయితే సాంగ్ విన్నారు. 141 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది మన టైం అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. అండ్ నేను మీ ఆర్జే శృతి. డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారు జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే యాక్చువల్గా అండి ఆవిడ హస్బెండ్ కూడా ఎయిర్ ఫోర్స్ ఆఫీసరే. అయితే ఒక పక్కనేమో విజయలక్ష్మి గారికి ఫుల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా కూడా ఎక్కడా కూడా తగ్గకుండా దేశ సేవ, పిల్లల పెంపకం, వైద్యం ఇలా ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. వింగ్ కమాండర్ అయ్యారు. 1977 లో విశిష్ట సేవా మెడల్ కూడా పొందారట. సో మరి 1979 లో రిటైర్ అయిపోయారనమాట. అయ్యాక కూడా

పక్కనే ఏమో విజయలక్ష్మి గారికి ఫుల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా కూడా ఎక్కడా కూడా తగ్గకుండా దేశ సేవ, పిల్లల పెంపకం, వైద్యం ఇలా ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు వింగ్ కమాండర్ అయ్యారు. 1977 లో విశిష్ట సేవా మెడల్ కూడా పొందారట. సో మరి 1979 లో రిటైర్ అయిపోయారనమాట. అయ్యాక కూడా ఆమె సేవలు అందిస్తూనే ఉన్నారు. బెంగళూరులో గ్రీన్ సర్వీసెస్ అందించేవాళ్ళు అనమాట, అంటే ఫ్రీ సర్వీసెస్ అందించేవాళ్ళు పేదవాళ్ళకి. సో సర్వీస్ చేయడం అనేది ఆవిడ జాబ్ మాత్రమే కాదు, అదే ఆవిడ లైఫ్ మెషిన్ అన్నట్టు ఆవిడ బతికారు. సో మరి ఆవిడ జర్నీ హైలైట్స్ మాట్లాడుకుంటే, ఒక డాక్టర్, ఒక సైనిక అధికారి, ఒక మార్గదర్శిక, విజయలక్ష్మి గారి లైఫ్ జర్నీ టోటల్ గా పిక్చర్ పర్ఫెక్ట్. సో మెయిన్ గా మహిళలకి పెద్దగా ఆస్కారం లేని రంగాల్లో అప్పట్లోనే డాక్టర్గా, ఎయిర్ ఫోర్స్ అధికారిగా ఇలాంటివి చూస్ చేసుకోవడం అంటే ఒక ఎత్తు అయితే, ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, స్ట్రిక్ట్ షెడ్యూల్స్ ఉంటాయి, ఎమోషనల్ ప్రెషర్స్ ఉంటాయి, ఫిజికల్ ఛాలెంజెస్ ఉంటాయి, ఇవన్నిటిని ఫేస్ చేస్తూనే పర్సనల్ లైఫ్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసిన వ్యక్తి అనమాట. యూనిఫామ్ వేసుకుంటే సరిపోదు, ఒక బాధ్యతను కూడా ధరించాలి అనేవారు ఆవిడ. ఫస్ట్ అనే వర్డ్ చిన్నగానే ఉంటుంది కానీ మేల్ డామినేటెడ్ ఫీల్డ్లో గౌరవాన్ని తను దక్కించుకుంటూ ఆ ఫస్ట్ అనే స్టేజ్ని రీచ్ అవ్వడం ఉంటుంది చూసారు, అది నిజంగా సంథింగ్ ఎల్స్ అనమాట. ఎన్నో సంవత్సరాల శ్రమ, కృషి ఇవన్నీ ఉంటాయి దాని వెనకాల కదా. సో మరి నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరికోసం శంకర్ మహాదేవన్, శ్రేయ ఘోషల్ పాడిన పాట అయితే ప్లే చేస్తున్నాను మిర్పకాయ సినిమా నుంచి. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్, చంద్రబోస్ గారి లిరిక్స్. సాంగ్ విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: बल्ला।
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3।

హలో, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు శ్రేయా ఘోషల్ పాడిన పాట మిస్ ఇండియా సినిమా నుంచి. అండ్ 151 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. యాక్చువల్ గా అంటే హిస్టరీ బుక్స్ లో ఎన్నో స్టోరీస్ ఉంటాయి, ప్రతి స్టోరీకి ఒక స్ట్రగుల్ ఉంటుంది. డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారు ప్రూవ్ చేసింది ఒకటే, ధైర్యానికి జెండర్తో పనే లేదు, సర్వీసెస్కి లిమిట్స్ అనేవి ఉండవు, కళలకి రెక్కలుంటాయి, కానీ ఆ రెక్కలకి ధైర్యం తోడైతే ఆకాశమే హద్దుగా వాళ్లు చరిత్రలో మిగిలిపోతారు. మన దేశం కోసం సేవ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇన్స్పిరేషన్ అయిన ఇలాంటి గ్రేట్ పీపుల్ అందరికీ కూడా సెల్యూట్ చేస్తూ ఇవాళ ధీరా ప్రోగ్రామ్ కి అయితే బై బై చెప్పేస్తున్నాను. మరి ఎగ్జాక్ట్ గా మళ్ళీ 2:30కి సందడే సందడిలో సందడి చేస్తూ కలుద్దాం, మీరు నేను ఆన్ ఎయిర్. ఓకే, అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి. రైట్ నౌ మీ అందరి కోసం ఒక్కడు సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్. సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

0: विद भारती एफएम 101.3।
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: ఓన్లీ ఆన్ విద్ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
7: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:00 అయిపోతుంది. మరి కొద్దిసేపట్లో ఇంగ్లీష్ లో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
8: The headlines. India and Italy agree to further develop India-Middle East-Europe economic corridor for deepening economic relations. Government prohibits the use of cosmetic as injection by consumers, professionals and aesthetic clinics. Center issues health advisory for passengers arriving from or transiting through Ebola-affected countries. West Bengal government directs Vande Mataram compulsory as prayer song in all madrasas. Chief Minister C. Joseph Vijay-led cabinet in Tamil Nadu expanded to 32, including 4 women ministers. And in IPL cricket, Gujarat Titans to take on Chennai Super Kings in Ahmedabad this evening. India and Italy have agreed to further develop the India-Middle East-Europe Economic Corridor, IMEC, to strengthen trade, investment and supply chain resilience. In a joint statement, Prime Minister Narendra Modi and his Italian counterpart Giorgia Meloni reaffirmed their commitment to IMEC, recognizing its transformational potential in reshaping and promoting global trade, connectivity and

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:31 క్రాస్ అయిపోయి 54 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన సందరి టైం స్టార్ట్ అయిపోయింది అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి చాలా మంది మెసేజెస్ అయితే పెట్టారు, ఎవరెవరు పెట్టారు ఒకసారి చూసేద్దాం. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజు కృష్ణమ్మ ఓకే మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి రవీంద్రాచారి రాధిక నవీన్చారి సౌమ్య అండ్ త్రిలోక్ మోహన్ ఓకే వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ పడిన జోగానంద్రావు కాలనీ చప్పలరాజు గారు హాయ్ శృతి గారు వెల్కమ్ టు సందరి సందరి అంటున్నారు. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ హాయ్ శృతి గారు శుభ మధ్యాహ్నం, ఈ మధ్య కొంచెం బయట పనుల వల్ల చాలా మిస్ అయిపోతున్నాను ప్రోగ్రామ్స్ అన్ని అంటున్నారు. ఏం పర్లేదు ఇప్పుడు ట్యూన్ చేశారు కదా హాయిగా వింటూ ఉండండి ఓకే. సో నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అందరికంటూ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి శ్రీరామ్ దాస్ కృపాచార్య అనిత సాయిబర్షి శ్రీరామ్ దాస్ సాయి రిత్విక్ ఓకే మెసేజ్. అండ్ నెక్స్ట్ కవిత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు వెల్కమ్ టు సందడే సందడి గణేష్ రాజు శ్రీవాస్య కోనాపూర్ నుంచి. ఏమిటండి అప్పుడే మీకు ఈవినింగ్ అయిపోయిందా మీ ఊళ్ళో. అండ్ నెక్స్ట్ మెసేజ్ శుభ మధ్యాహ్నం అంటూ కేదరి వీరేష్ రాజోలు మండలం నుంచి. నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ సందడే సందడికి స్వాగతం సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భానుజనిదిన్ మెసేజ్. హాయ్ అంటూ అంకయ్య ఓకే బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు ఓకే. నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ శాంతినగర్ నుంచి ఓకే ఒకటి మెసేజ్. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ ఓకే శృతి మిత్రమా బాగున్నారా సందరి సందరికి వెల్కమ్ అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిషిక అండ్ హనీ మెసేజ్. హలో నెక్స్ట్ మెసేజ్ మా కాలేజ్ ఫ్యాకల్టీ వచ్చారు సూపర్ అంటూ కడప వినయ్ ఓకే. మొత్తానికి వాయిస్ ఒకేలా ఉంటే ఆవిడ చేస్తారు నన్ను అయ్యో. ఎనీవేస్ నెక్స్ట్ నమస్కారం ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ విజయవాడ వారికి అంటూ సందరి సందరికి స్వాగతం అని చెప్పేసి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ శ్యామ్లా మెసేజ్. నెక్స్ట్ సాయి మంగళగిరి నుంచి హాయ్ అని మెసేజ్ చేశారు. హాయ్ సాయి. అండ్ నెక్స్ట్ హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మాటల చిలక మాబో శృతి ఎలా ఉన్నారు లంచ్ అయిందా అంటూ శ్రుధా ఫ్రమ్ కొత్తగూడెం ఓకే. నెక్స్ట్ విశ్వనాథచారి చిక్కబల్లాపూర్ కర్ణాటక నుంచి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ పార్థసారథి సిద్దిపేట నుంచి హాయ్ శృతి గారు వెల్కమ్ టు సందరి సందరి ఓకే. అందరికీ కూడా వన్స్ అగైన్ వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హార్టీ వెల్కమ్ టు సందరి సందరి గేమ్ షో. సో మరి అదనమాట మ్యాటర్ వచ్చేసాం మన షోలోకి వచ్చేసాం. ఈ రోజు మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా, ఒకటి ఉందండి అది పుట్టినప్పటి నుంచి పరిగెడుతూనే ఉంటుంది కానీ ఎప్పుడూ ముందుకెళ్ళదు, అదేంటి మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. పుట్టినప్పటి నుంచి పరిగెడుతూనే ఉంటుంది కానీ ఎప్పుడూ ముందుకనేదే వెళ్ళదు అది ఏమిటి, నాకు ఆన్సర్ చెప్పాలంటే మరి వాట్సాప్ నెంబర్ తెలియాలి కదా మీకు 0866 8662488 14 ఈ నెంబర్కి అయితే ఆన్సర్ పంపించేసేయండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుని మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను ఖుషీ సినిమా నుంచి. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో హరిచరణ్ పాన సూపర్ సాంగ్ అయితే వినేశారు. పోతుల రవికిరణ్ లిరిక్ అనమాట. తేజ్ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 244 క్రాస్ అయిపోయి 21 సెకండ్స్ అయిపోయింది. మన సందరి సందరి గేమ్ షో టైం అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో రైట్ నౌ నేను అడిగిన క్వశ్చన్ కి అయితే చాలా అంటే చాలా మెసేజెస్ వచ్చాయి. వాటిలో ఫస్ట్ వచ్చిన మెసేజ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అండి. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి క్వశ్చన్ అర్థం కాలేదు మేడం, బస్సులో ఉన్నాను అంటున్నారు కాదర్ వీరేష్ రాజోల మండల నుంచి. అచ్చో ఓకే, నేను ఎలాగో రిపీట్ చేస్తాను ఇందురుగానే. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి ఓకే టీ అని పంపించారు ఏమిటి. ఓకే చూద్దాం. నెక్స్ట్ భాస్కర్ పెడల నుంచి గడియారంలోని ముళ్ళు అట. నెక్స్ట్ సముద్రపు కెరటాలు. అమ్మో చాలా దూరం వెళ్ళారు ఎవరు, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి. కానీ గడియారంలో టైం కూడా ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది మేడం, కానీ గడియారం మాత్రం అక్కడి నుంచి ముందుకెళ్ళదు అంటున్నారు. ఓకే సో మీరు రెండింటికి ఫిక్స్ అయ్యారనమాట. అండ్ నెక్స్ట్ కానూర్ నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి మేడం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి. ఓకే మీరు కూడా గడియారానికే ఫిక్స్ అయిపోయారా. ఓకే నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ గిరకానా. అచ్చో కాదండి, అస్సలు కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సాయి కుమార్ గండే అన్నారేమిటి నాకు అర్థం కాలేదు. హాట్ అంట పైగా పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు గడియారం లేదా నది అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే వయస్సు నందిపేట నుంచి రంగోలి శ్రీనివాస్ గౌడ్ సందీప్ సౌమ్య ఇందిరా దినేష్ మెసేజ్ చేశారు. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ అంటూ కడప విజయ్ ఓకే వినయ్ హెయిర్ అట. ఓకే హెయిర్ పరిగెడుతూ ఉంటుందండి, ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది అయ్యో. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు గడియారు అని చెప్పి. నెక్స్ట్ నల్గొండ జిల్లా చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ అయితే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గొల్లేపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్ ఇంకా వాణి. ఓకే టూ ఆన్సర్స్, ఒకటేమో గడియారం ఒకటి నా ఆన్సర్. నెక్స్ట్ భూదాన్ పోచంపల్లి నుంచి పున్నకృష్ణప్రసాద్ తులసి గడియారం అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి అనమాట మనకి దమోజ్ మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే సేమ్ గడియారం ఆన్సర్ అంటున్నారు.

అండ్ నెక్స్ట్ మెసేజ్ గడియారంలోని ముళ్ళు అంటూ హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. అండ్ పి జానకీరామ్ ఓకే క్లాక్ ఐ థింక్ అంటున్నారు నందిగమ నుంచి. నెక్స్ట్ గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి ఓకే రంగస్వామి శెట్టి గడియారంలోని ముళ్ళు అంటూ మెసేజ్. అండ్ సేమ్ ఆన్సర్ తోటి చిలుక నారాయణ అనసూయమైన జానకపేట నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం ఓకే సో గడియారమే అంటున్నారు. నెక్స్ట్ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి శ్రీరామ్ దాసు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉయ్యాల అంటున్నారు. ఉయ్యాల ఎప్పుడు పరిగెడుతుందా ఉయ్యాల? అచ్చో ఓకే, అంటే ఇది డిఫరెంట్ డిఫరెంట్ లాజిక్స్ తడుతున్నాయి అనమాట అందరికీ. ఓకే సో మరి కొమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమినిపాడు నుంచి గడియారం ఇంకా గుండె గుండె అంటున్నారు. శబానా పెద్దగూడెం నుంచి అనమాట. ఓకే వనపర్తి డిస్ట్రిక్ట్ గడియారం గడియారంలోని ముళ్ళు. కడప జిల్లా నుంచి అయితే నెక్స్ట్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప ముద్దునూరు కడప జిల్లా నుంచి గడియారం అంటూ మెసేజ్ చేశారు. హాయ్ శృతి అంటూ గోపీకృష్ణ ఫ్రమ్ అండ్ శ్రావణి ఫ్రమ్ అనంతపూర్ క్లాక్ అంటున్నారు. మా పిల్లలు జున్ను అండ్ సోనుకి హాయ్ చెప్పాలట. ఓకే సో నెక్స్ట్ సాయి ప్రసాద్ అండ్ క్లాక్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, అది నా ఆన్సర్ రైట్ ఆన్సర్. ఓకే తొలిమల్లి రవి సూరంపల్లి మండలం అనమాట. ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కాదర్ వీరేష్ రాజోల్లి మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ క్వశ్చన్ అంటున్నారు. నెక్స్ట్ అయితే జయంతి ఆల్వాల్ నుంచి మై ఆన్సర్ ఈజ్ హార్ట్ అంటూ మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ శృతి అంటూ అయ్యో. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే అంకయ్య గారు. అంకయ్య గారు ఏమంటున్నారు? మనసు అంటున్నారు. పోయిలేండి, మనసు పరిగెడుతూనే ఉంటుంది కానీ ముందుకు వెళ్ళకపోవడమే మంచిది. అది ఎక్కడికైనా వెళ్ళిపోయింది అనుకోండి మనం, అందుకే అంటారు మన కళ్ళు వెళ్ళిన చోట కల్లా మనసు వెళ్ళకూడదు, ఐ మీన్ మనసు వెళ్ళిన చోట కల్లా కళ్ళు వెళ్ళకూడదు. ఏదో ఉంది మొత్తానికి, కన్ఫ్యూజ్ చేశారు నన్ను. ఎనీవేజ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ గడియారం అంటున్నారు. ఇంకా చాలా మంది గడియారం అని అంటారు, బట్ ఇంకొక ఆన్సర్ కూడా ఉంది, దాన్ని కూడా ఎవరైనా కనపడతారో చూద్దాం. బట్ రైట్ నౌ ఏంటంటే క్వశ్చన్, పుట్టినప్పటి నుంచి పరిగెడుతూనే ఉంది కానీ ఎప్పుడు ముందుకు వెళ్ళదు. దీనికి ఆన్సర్ ఏమై ఉండొచ్చు? గడియారం కాకుండా, మనసు కాకుండా, గుండె కాకుండా, గుర్రం కాకుండా, ఇవేమీ కాకుండా ఇంకా ఏమైనా అయి ఉండొచ్చా? మీరు గెస్ చేసి నాకు చెప్పండి 8662488114 ఈ నెంబర్లో. రైట్ నా మీ అందరికోసం కారుణ్య అండ్ గాయత్రి పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజిషన్, వనమాలి లిరిక్. చందమామ సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరికోసం. ఎంజాయ్ లిస్నింగ్.

Yes, beautiful song ఇది వినే సార్. 254 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి గడియారం అని చెప్పి సుధా ఫ్రమ్ కొత్తగూడెం మెసేజ్ చేశారు. అండ్ సముద్రపాల అంటున్నారు, తుర్కపల్లి విలేజ్ వీరమ్మ గారు. ఓకే, పార్థసారథి గారు సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దట్ మీన్స్ నా దగ్గర ఉన్న ఆన్సర్ అదే రైట్ అని కాదు, మీరు అనుకునే లాజిక్ లో చాలా ఆన్సర్స్ అయితే వస్తాయి ఇక్కడ. బట్ ఇక్కడ నా రైట్ ఆన్సర్ ఇన్ ద సెన్స్ నా దగ్గర ఉన్న ఆన్సర్ కి మ్యాచ్ అయిన ఆన్సర్ అనమాట. పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం శృతి మేడం అని చెప్పేసి వెల్కమ్ టు సందరి సందరి ప్రోగ్రామ్ షో టైమ్ కి. పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుంచి దమ్మోజు మధుసూదనాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఉమ్మడి నుంచి అనమాట, మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్ఊర్ హరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యశోద జానకి రాజు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు కూడా రైట్ ఆన్సర్. సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి శ్రీరామ్ దాస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఓకే రామళ్ళకోట నుంచి అనమాట, దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్ కాదు ఎర్త్ అంటున్నారు. ఓకే ఒక కొత్త ఆన్సర్ వచ్చింది మనకి. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ నా పేరు పద్మ కాకాని చంద్రశేఖర్ చింటు. ఓకే ఓకే ఓకే పద్మ చంద్రశేఖర్ చింటు నవ్య ఓకే అందరూ కలిసి కలం కానీ టైం కానీ అని 2 ఆన్సర్స్ పంపించారు. అండ్ ఓకే నెక్స్ట్ భాష్యం ఓకే భవిష్యం ఫ్రమ్ ఓకే రాజేష్ అంబిక ప్రేమ్ సాయ్ వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి భవిష్య అచ్చా మీరు భవిష్యత్ అంటున్నారా? అయ్యో బాబోయ్ నాకు చాలాసేపు అర్థం కాలేదండి మీ ఆన్సర్. ఎనీవేస్ హలో ఐఎమ్ శాంతి అంటూ సత్తెనపల్లి నుంచి మెసేజ్ చేశారు. ఐ థింక్ ద ఆన్సర్ ఈజ్ కలం. ఓకే కలమా అది కాలమా? కొంతమంది కాలంకి ఏ పడతారు, కొంతమంది ఏ పడతారు, ఏమి జరుగుతోంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మెసేజ్ శబానా పెద్దగూడెం నుంచి రివర్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ శ్రావణి ఫ్రమ్ అనంతపూర్ ఓకే రోడ్ అయి ఉండొచ్చు శృతి గారు అని ఒక ఆన్సర్ పంపించారు చూసారా, ఇంకొక ఆన్సర్ అదైతే రైట్. ఓకే నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ కుసుమ అంబట్ నగర్ నుంచి ఏజ్ కానీ కాలం కానీ కాలమో ఇది కలమో ఏమిటో. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ అయితే రైల్వే ట్రాక్స్ అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఎప్పుడు పరిగెడుతున్నా ఉంటే ఉన్న చోటు

0: అయ్యో ముందుకి వెళ్ళదు అని చెప్పాను కదా, దానికి రైల్వే ట్రాక్స్ అట. ఓకే, ఇలాంటి ఆన్సర్స్ అయితే చాలా ఉన్నాయి. నేను తప్పకుండా న్యూస్ బ్రేక్ తర్వాత అయితే చదువుతా, బట్ రైట్ నా ఒకసారి ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం రిపీట్ చేస్తున్నా. పుట్టినప్పటి నుంచి పరిగెడుతూనే ఉంటుంది, కానీ ఎప్పుడూ ముందుకు వెళ్ళదు. అది ఏంటో మీరు గెస్ట్ చేసి నాకు ఆన్సర్ పంపించండి. ఈ గ్యాప్ లో న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తే ఎగ్జాక్ట్ గా 3 o'clock కి. స్టే ట్యూన్డ్.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
3: ఆహా వినడమేనా, సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్టంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఎండల తీవ్రత సన్నద్దతపై సంబంధిత అధికారులతో అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలోని రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం రామనారాయణ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విశాఖపట్నం నగరాభివృద్దికి జీవీఎంసీ ప్రతిపాదించిన 3 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూ లైన్లోకి రావాలని టీడీడీ

అధికారులు సూచించారు. ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. 1991 సంవత్సరం మే 21 తేదీన తమిళ టైగర్ల ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన ఈ రోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏమండోయ్, భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
2: వస్తున్నా. అమ్మా ఇషు.
1: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

કૃષ્ણાષ્ટમી સિનેમાની જે બ્યુટિફુલ સોંગ હતું વિનય સારું લેફ્ટ અ પંજાબી ડ્રેસ સોંગ, નિવ્યા કુમાર મમતા શર્મા પાડને પાટ, દિનેશ મ્યુઝિક કમ્પોઝિશન, બાલાજી લિરિક્સ એન્ડ માટા. સો લવલી સોંગ વિન તરવાત 3:14 ક્રોસ અયિપોયి 45 સેકન્డ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ అంటే ఫస్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే కాదర్ వీరేష్ రాజోల్ల మండల నుంచి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సరే వచ్చేసినట్టుగా నాకైతే అనిపిస్తోంది. చూద్దాం ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యారేమో మధ్యలో. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పెట్టిన, జోగానంద్రావు కాలనీ చప్పల్ రాజ్ గారు రైట్ ఆన్సర్. అండ్ కడప వినయ్ రైట్ ఆన్సర్ పంపిస్తూ డెడికేటెడ్ టు శృతి మేడం అంట. ఏమిటండి ఆ రాష్ట్రాన్ని నాకు డెడికేట్ చేస్తారు మీరు, అయ్యయ్యో. అండ్ నెక్స్ట్ అక్కరపాక నుంచి రమా గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలే గారు కూడా రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. కనకారావు గారు పెడన నుంచి. కడప జిల్లా ముద్దలూరు నుంచి. అండ్ ఆల్సో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. సిహెచ్ వేణు జయంపు నుంచి. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నల్గొండ జిల్లా నుంచి చిత్రియాల గ్రామం నుంచి అనమాట దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. వేదాంతం జానకి శ్రీనివాస్ అండ్ ఫ్రమ్ మచిలీపట్నం. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ అండ్ పార్థసారథి గారు సిద్దిపేట నుంచి. అండ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ చాలా మంచి జీకే క్వశ్చన్ అడిగారు మేడం, థ్యాంక్ యూ అంటూ ఓకే. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ మెసేజ్ చేశారు. ఓకే నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ చిలకా నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. శ్రావణి ఫ్రమ్ అనంతపురం రైట్ ఆన్సర్. కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ కూడా రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్ లతా. అండ్ నెక్స్ట్ మెసేజ్ జీ రెడ్డన్ ఎన్జిఓ కాలనీ కడప నుంచి కూడా రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్. రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్. సుధా కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్. కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి. అండ్ ఆల్సో దమోజు ఓకే మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ నుంచి. అంకయ్య గారు ఓకే అంకయ్య గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే

రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్సో వీరు మాచర్ల నుంచి అండ్ ప్రసాద్ నాగూర్బాయ్ విజయవాడ వన్ టౌన్ నుంచి, ఓకే, దీకొండ ప్రసాద్ అట. అండ్ ఆల్సో సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి ఒక శ్రీరామ్ దాస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అలాగే శబానా పెద్దగూడెం నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి జి పూర్ణచంద్రరావు గారు. అండ్ ఆల్సో రాజీ గోపాల్ ఫ్రమ్ కర్నూల్, వీళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్సే. అండ్ నెక్స్ట్ మెసేజ్ పి జానకీరామ్, ఉమా మహేశ్వరి అండ్ మణికంఠ అండ్ మీనాక్షి నందిగామ నుంచి. అండ్ ఆల్సో జాబ భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి. కర్నూల్ ముజఫర్ నగర్ మదన కుమార్ అనురాధ తులసి రాఘవేంద్రరావు రాము కార్తీక్ వెన్నెలవల్లి, పేరు భలే ఉంది, వెన్నెలవల్లి, ఓకే, వెరీ నైస్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్సే. అండ్ నెక్స్ట్ కొంకల గ్రామం నుంచి అరవింద లహరి అండ్ గురు రైట్ ఆన్సర్. తులిమిల్లి రవి సూరంపల్లి గన్నవరం మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ కడప ఉత్తమ్ రెడ్డి, ఐఎమ్ సర్ ఆఫ్ వినయ్, ఓకే ఓకే. నెక్స్ట్ నార్కట్పల్లి మండలం నుంచి నెమో అని గ్రామం నుంచి అనమాట మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వికలీ బజార్ నుంచి. అండ్ ఆల్సో పునం వెంకటేశం అండ్ హేమలత నెమోని గ్రామం నుంచి. అండ్ నెక్స్ట్ ఫనీ సచిత్రి తెనాలి నుంచి. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, అందరూ కూడా రైట్ ఆన్సర్సే. ఓకే, వెరీ వెరీ వెరీ నైస్. సో ఇందుకే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒకే ఒక మన ఇండియాలో ఒకే ఒక స్టేట్ ఉంది, ఆ స్టేట్లో అసలు ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు, అలాంటి ఒక స్టేట్ అది ఒక్కటే ఉంది. సో అది ఏంటి మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఇవాళ మరి అబ్బాస్ బర్త్డే అని చెప్పాను కదా, ఈ బర్త్డే స్టార్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. హలో డాక్టర్, బ్యూటిఫుల్ సాంగ్, ఎంజాయ్ లిజనింగ్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 325 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మన టైం అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముజఫర్ నగర్ కర్నూల్ నుంచి దేవేంద్ర బాబు గారు కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు, ఓకే, నెల్లూరు రేడియో అనౌన్సర్స్ మేరీ, సుచిత, కావ్య, మేఘన. ఓ ఓకే, రైట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన ఫ్యామిలీ తిరుపతి నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి కృపాచారి అనిత, సాయివర్షి, శ్రీరామ్దాసు, సాయి రిత్విక్ మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్. నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ కూడా రైట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి వసంత చక్రాల, ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నమస్తే శృతి మేడం అంటూ ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే కంచికిచెల నుంచి లాస్య రైట్ ఆన్సర్. అక్క గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సంధ్యా ప్రతీక్, ఓకే, శశికళ ఫ్రమ్ నాగలదిన, ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. అండ్ హాయ్ శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చిరంజీవి తిరుపతి నుంచి అనమాట రైట్ ఆన్సర్. అండ్ ఓకే ప్రస్తుతానికైతే మనకు వచ్చిన మెసేజెస్ ఇవి. ఇంతకీ అది ఏ స్టేషన్ అంటే కనుక, ఐ మీన్ అది ఏ స్టేట్ అంటే సిక్కిం. సిక్కిం రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు, అలా మన ఉన్న ఒక స్టేట్ మన ఇండియాలో అది ఒక్కటే అనమాట. ఓకే సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా వెళ్ళిపోదాం.

పక్క వాళ్ళకి ఇచ్చేటప్పుడు బాగుంటుంది, కానీ ఎవరైనా మనకిస్తుంటే అది మనకి నచ్చదు. ఏంటది? మీకు తెలిస్తే ఆన్సర్ పంపించండి. మనం పక్క వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనకి చాలా బాగుంటుంది, కానీ అదే మనకి ఎవరైనా ఇస్తున్నప్పుడు మాత్రం అది మనకి నచ్చదు. అది ఏమిటి? మీకు తెలిస్తే ఆన్సర్ పంపించేసేయండి మన వాట్సాప్ నెంబర్కి 8662488114 ఈ వాట్సాప్ నెంబర్కి. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను జూనియర్ సినిమా నుంచి. ఎంజాయ్ లిసనింగ్.

క్వశ్చన్ కి కనకారావు గారు పెడ నుంచి, మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి, అండ్ ముజఫర్ నగర్ కర్నూల్ నుంచి దేవేంద్ర బాబు గారు మాత్రం కొంచెం డిఫరెంట్ గా వెళ్లారు. అప్పుట మనం ఎవరికైనా ఇస్తే బాగానే ఉంటుంది, కానీ మనం తీసుకోవాలంటే ఇబ్బంది పడతాం. దానికి అప్ప ఆన్సరు, ఇదేదో కొంచెం రివర్స్ లో అర్థమవుతుంది నాకు, మనకిస్తే బాగుంటుందని మనం ఎవరికైనా ఇవ్వాలంటే కష్టం కదా. ఎనీవేస్, కమత వెంకట లక్ష్మీరెడ్డి భీమినిపాడు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ మదన్ కుమార్ అయితే రైట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, అండ్ వసంత అనంతపూర్ నుంచి కూడా రైట్ ఆన్సర్. ఉరవకండ్ నుంచి ఈశ్వరయ్య గారు మాత్రం కొంచెం డిఫరెంట్ గా వెళ్ళారండి, ఓయ్ చెంపదెబ్బట. పక్క వాళ్ళకి ఇస్తే అద్భుతంగా ఉంటుంది, మనకిస్తే మాత్రం నచ్చదు. వెరీ నైస్, ఇదైతే ఆన్సర్ కాదు కానీ ఇది కూడా ఒక ఆన్సరే. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సిహెచ్ వేణు జయంపు నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సురేష్ అనంతపురం నుంచి కూడా అప్పు అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ బిఎన్ రెడ్డి. బిఎన్ రెడ్డి ఎక్కడి నుంచి? ఓకే, బిఎన్ రెడ్డి నుంచా? బిఎన్ రెడ్డి నుంచి దమ్మోజ్ మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీరేమిటో తల ఒకసారి తల ఒక ఊరిపేరు చెప్తున్నారు, నాకైతే అర్థం కావట్లా. ఎనీవేస్, మీ ఆన్సర్ అయితే రైట్. ఓకే, నెక్స్ట్ ఇమ్మానేని వెంకటేశ్వరరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాపట్ల జిల్లా వేటపాలెం నుంచి వీడ్కోలు అంటున్నారు. అబ్బో, పక్క వాళ్ళకి ఇస్తే అద్భుతంగా ఉంటుంది, మనకి మాత్రం ఇస్తే నచ్చదు. ఓకే, పాలెం పోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి కృపాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అయితే హాయ్ అని మెసేజ్ వచ్చింది. ఎవరు, ఏమిటి, ఎక్కడి నుంచి, ఏమీ తెలియదు మనకి. ఎనీవేస్, జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. అంకయ్య గారు రైట్ ఆన్సర్ నెల్లూరు డిస్టిక్ నుంచి. అండ్ ఓకే, రైట్ ఆన్సర్ ఆన్సర్ అని పెట్టి వదిలేశారా నాకు, చూసారా మీరు పంపినట్టే అనిపించింది. అంకయ్య గారు ఎక్కడ మీ ఆన్సర్? ఎనీవేస్, కొంకల గ్రామం నుంచి అరవింద, లహరి అండ్ గురు ఓకే రైట్ ఆన్సర్. శబానా పెద్దగూడెం నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కంచికిజర్ల నుంచి లాస్య రైట్ ఆన్సర్. అండ్ నెమ్మోని గ్రామం నుంచి పుట్టిన వెంకటేశం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి మాత్రం మొట్టికాయ అట. ఓకే, మనం పక్క వాళ్ళకి ఇస్తే బాగానే ఉంటుంది, మనకెవరైనా మొట్టిగా ఇస్తేనే అస్సలు నచ్చదు. ఎనీవేస్, పార్థిసారథి గారు సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. గోరంట్ల వరలక్ష్మి, ప్రత్యుష, శ్రీహిత, శ్రీనివాసరావు గారు మాచవరం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు అనసూయమ్మ జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. పడిన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి. మిరపకాయ అట, కాకరకాయ కూడా అట, దేవుడా. ఇంకా ఏమైనా కాయలున్నాయా మీకు నచ్చినవి? ఎనీవేస్, సో మొత్తానికి చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు నా దగ్గర ఉన్నది. లతా ఫ్రమ్ ఉయ్యూర్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, సో మరి ఇంకొంచెం డిఫరెంట్ గా కూడా ఆలోచిస్తున్నారు, ఆలోచించండి. ఇంకొక పాట ప్లే చేస్తాను, ఈ లోపల ఇంకా ఎంత క్రియేటివిటీ బయట తీయాలో అంతా తీసి పక్క వాళ్ళకి మనం ఇస్తే అద్భుతంగా ఉండేది, మనకి ఎవరైనా ఇస్తే అసలు మనకి నచ్చనే నచ్చింది, ఏమై ఉండొచ్చు, మీరు ఆన్సర్ పంపించండి. ఓకే, హాయ్ అంటూ కంచికిచర్ల నుంచి ఎస్కే కాజా మెసేజ్ చేశారు. హలో అండి, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, సో ఓకేనా, సో మరి డీల్ గుర్తుంది కదా, మీరు కరెక్ట్ ఆన్సర్ అయినా పంపించండి, లేకపోతే క్రియేటివిటీ వాడి దీనికి ఎగ్జాక్ట్ గా ఆన్సర్ ఏదైతే వస్తుందో దాన్ని కూడా ఆలోచించి పంపించండి. 8662484888 ఈ నెంబర్ కి. రైట్ నౌ పుష్ప 2 మూవీ నుంచి ఫీలింగ్ సాంగ్, మీ అందరి కోసం ఎంజాయ్ లిస్నింగ్.

కోబ్రా సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 336 క్రాస్ అయిపోయి 51 సెకండ్స్ అయిపోయింది. అండ్ మన్మోనం సందరే సందడి గేమ్ షోలో అండ్ కాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన

3:45 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ మనము నా సందరే సందరి గేమ్ షోలో మరి నెక్స్ట్ ఆన్సర్స్ అయితే చాలానే వచ్చాయి మనకి, ఎవరెవరు పంపించారు చూద్దాం. ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ శృతి, గుడ్ ఆఫ్టర్నూన్, పార్ట్ టూ ఉందా రేపు, యువర్ ఫ్యాన్ అంటూ మెసేజ్ చేశారు ప్రవల్లిక. నో, పార్ట్ టూ లేదు, దరిదాపుల్లో లేదు. రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్ పంపించారు. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్. ఓకే ఓకే ఓకే ఓకే, సుందరి గారు మీరు గిఫ్ట్ అన్నారా, పక్క వాళ్ళకి ఇస్తే అద్భుతంగా ఉంటుంది, మనకిస్తే నచ్చనిది గిఫ్టా? ఓ మై గుడ్నెస్, మీకు గిఫ్ట్స్ నచ్చవా అండి? చచ్చో, అయితే మీ ఇంటికి ఏమైనా గిఫ్ట్స్ వస్తే మా ఇంటికి పంపించేసేయండి. ఓకే, నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి, లంపకాయ, మొట్టికాయ, ఆహా తొడపాసం కూడా అట, దేవుడా. నెక్స్ట్ మురళి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, సందడే సందడి ప్రోగ్రామ్ శృతిబద్ధంగా శృతిలో చక్కగా నడిపించారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా అయిపోలేదు, అప్పుడు ఇంకో క్వశ్చన్ ఉంది. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ రైట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. కర్నూల్ ఓకే, బీ క్యాంప్ డాక్టర్స్ కాలనీ నుంచి, నా పేరు హప్సా. ఓకే, క్వశ్చన్ అర్థం కాలేదు మేడం అట. అయ్యో, ఇంకా ఆన్సర్ చెప్పేసే టైం కూడా అయిపోయింది, మీకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఎనీవేస్, కర్నూల్ ముజఫర్నగర్ నుంచి మేడం, మీ యాంకరింగ్ సూపర్గా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కలిసి మెసేజ్ అనమాట. నెక్స్ట్ ఎమిగనూర్ వెంకట్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వెంకట్ ఆలపర్రు నుంచి అనమాట. ఓకే, ఏంటిది వెటకారమట, వెటకారమా దేవుడా. నెక్స్ట్ కొల్లిపర్రు నుంచి మౌలాలి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే, ఫిరోజ్ ఫిరోజ్ హిందీ సాంగ్ ప్లే చేయండి అంటున్నారు. హిందీ సాంగ్స్ కావాలంటే 5 to 6 వినాలి. 5 to 6 మనకి గీత్ గాత చెల్ అనే ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాంలో హిందీ సాంగ్స్ వస్తే హ్యాపీగా విని ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా, సో అది మెసేజ్ అయితే. ఎనీవేస్, చాలా మంది రకరకాలుగా పంపించారు, బట్ యాక్చువల్గా ఆన్సర్ ఏంటంటే సలహా అనమాట. సలహా మనం పక్క వాళ్ళకి ఇస్తుంటే అద్భుతంగా ఉంటుంది, కానీ మనకెవరైనా ఉచిత సలహా ఇచ్చారనుకోండి, హరిలో రంగ

అదన్నమాట మ్యాటర్. ఎనీవేస్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, మనకి ఇంకా టైం ఉంది కాబట్టి 13 నిమిషాలు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సూపర్ డూపర్ హిట్ మూవీ భాష సినిమా ఉంది కదా, ఈ సినిమాకి ఫస్ట్ చాయిస్ మన టాలీవుడ్ లో ఒక హీరో, ఆయన ఎవరు మీకు తెలిస్తే మెసేజ్ చేయండి. ఓకేనా, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సూపర్ డూపర్ హిట్ మూవీ భాష సినిమాకి ఫస్ట్ చాయిస్ గా అనుకున్న హీరో, టాలీవుడ్ హీరో ఎవరు? సో ఆన్సర్ చెప్పాల్సిన వాట్సాప్ నెంబర్ తెలుసుకుందాం, 8662488144, ఈ నెంబర్ అయితే పంపించేసేయండి. రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, గౌతమి పుత్ర సాతకర్ణి సినిమా నుంచి, ఎంజాయ్ లిస్నింగ్.

విలన్ సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ మెసేజ్ మనకి ముజఫర్నగర్ కర్నూల్ నుంచి దేవేంద్ర బాబు గారు చేశారనమాట. ఓకే, రైట్ ఆన్సర్ అండి మీది, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడన్ నుంచి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు. అండ్ ఆల్సో రాజోలి నుంచి జయన్న. ఓకే, రాజోలి నుంచి జయన్న గారు మాత్రం రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఫిరోజ్. ఓకే, యువర్ వాయిస్ ఈజ్ సో క్యూట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫిరోజ్. నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, నో నో నో, రాంగ్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుంచి, తెలియదు మేడం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ కర్నూల్ ముజఫర్ నగర్ నుంచి మదన్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ శృతి గారు, హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. ఓకే, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి గారు, ఓకే, నో. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బిఎన్ రెడ్డి నుంచి దమోజు మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేశ్యామ్ల రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుంచి కృపాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాల్ నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వరి భూలక్ష్మి వెల్లుల్లు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో ఓకే, హైదరాబాద్ నుంచి శ్వేత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే, సో ప్రవల్లిక రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఎస్, మీ క్వశ్చన్కి నే ఆన్సర్, ఎస్ ఎస్ ఎస్. నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కేదరి వీరేష్ రాజోలి మండలి నుంచి రైట్ ఆన్సర్. కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి మమ్ముట్టి అంటున్నారు. మమ్ముట్టి గారు అనేది కరెక్టే, బట్ నేను అడిగింది టాలీవుడ్ హీరో కదా, సో మమ్ముట్టి గారిని భాషా సినిమాకి ఫస్ట్ చాయిస్ అనుకునేది కరెక్టే, బట్ మన తెలుగులో ఎవరిని అనుకున్నారు అంటే, యాక్చువల్గా ఈ సినిమాని డబ్ సినిమాగా కాకుండా రీమేక్ చేసి

0: మనకి తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకున్నారట, అలాంటి టైంలో ఒక టాలీవుడ్ హీరోని ఫస్ట్ చాయిస్ గా అనుకున్నారు. కానీ అది ఫర్ సమ్ రీజన్స్ అది అవ్వలేదు. కానీ డబ్ సినిమాగా అయ్యి ఆ భాషా సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ఇటు మన తెలంగాణలో ఇటు మన ఆంధ్రాలో కూడా మనకి తెలిసిందే. బట్ అసలు ఆ చాయిస్ అనుకున్న హీరో ఎవరు అని అడుగుతున్నారు, అది మ్యాటర్. ఓకే జాన్సన్. అండ్ నెక్స్ట్ హాయ్ అంటూ అంకయ్య గారు మందారపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నో నో నో నో రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ కమల్ హాసన్ గారు కాదు. శబానా పెద్దగూడెం నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ జానకి రామ్ రైట్ ఆన్సర్ నందగామ నుంచి. అండ్ నెక్స్ట్ మురళి గారు మీరు మారరు. అండ్ నెక్స్ట్ రాజగోపాల మీరు రాజీ గోపాల్ ఇద్దరా కర్నూలు నుంచి? నాకైతే అర్థం కాలేదు, మధ్యలో కామా కూడా లేదు. ఎనీవేజ్ క్వశ్చన్ ఏంటి మేడం అంటున్నారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్నార్ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు ఎమ్మిగనూర్ నుంచి ఓకే వెంకట్ కుమార్ రజనీకాంత్, భాషలో ఆయనే కదండి హీరో. నేను అడిగింది మన టాలీవుడ్లో ఎవరిని అనుకున్నారు ఫస్ట్ చాయిస్. ఎనీవేస్ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి ఎస్ సూరిబాబు గారు హాయ్ శృతి గారు అన్నారు. హలో. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రిపీట్ మేడం అట. ఓకే, సో ఇంతకీ ఎవరిని అనుకున్నారంటే చిరంజీవి గారిని అనుకున్నారు. భాషా సినిమా కనుక రీమేక్ చేస్తే చిరంజీవి గారిని ఫస్ట్ చాయిస్ గా అనుకున్నారు. అది మ్యాటర్. ఇది ఇవాళ సందరి మరి నెక్స్ట్ ఎగ్జాక్ట్ గా 4:02 కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగుల్, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
0: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన ముగించుకుని భారత్ తిరిగొచ్చారు. ఇటలీ పర్యటనలో ఆయన ఆ దేశ ప్రధాని మెలోనీకి ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. ఈ బహుమతుల ద్వారా మన దేశ సంస్కృతి, చేనేత కళల గొప్పదనాన్ని ప్రధానమంత్రి ప్రపంచానికి మరోసారి చాటిచెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని సేవార్ తీర్థలో కేంద్ర మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులందరూ రాజధానిలోనే ఉండాలని పీఎంఓ ఆదేశించింది. రానున్న 10 ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలు, 200 హెలీప్యాడ్లు దేశంలో ఏర్పాటు కానున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేలా అన్ని విమానాశ్రయాల్లో తక్కువ ధరలతో ఉడాన్ యాత్రి కేఫ్లను ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలో మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్దికి సంబంధించి 3 కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ తెలిపారు. 1,501 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను అమలు చేయబోతున్నట్లు చెప్పారు. రాష్టంలో ప్రత్యేక విస్తృత సవరణ సర్ ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. నకిలీ మృతుల ఓట్ల తొలగింపే లక్ష్యమని ఈ నెల 26వ తేదీన రాజకీయ పార్టీలతో సమాపేశం నిర్వహిస్తామని చెప్పారు. 46,000 మంది బీఎల్ఓలు జూన్15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి ఓటర్ల సర్వే చేస్తారని, జూలై 21న ఓటర్ల ముసాయిదా జాబితా, సెప్టెంబర్ 22వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రకటించారు. రాష్ట పర్యాటక రంగంలో కీలకమైన సీప్లేన్ ప్రాజెక్టు కార్యాచరణ సిద్దమైంది. 10 చోట్ల వీటిని నడిపేందుకు అవసరమైన ఏరోడ్రోమ్, ఫ్లోటింగ్ జెట్టి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉడాన్ పథకంలో భాగంగా 20 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 200 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు సమర్పించిన వజ్ర

సహిత సువర్ణ కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. వేసవ సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం స్వామివారి చొరవ దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూలైన్లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. 1991 మే 21 తమిళ టైగర్ల ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన ఈ రోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

भारती एफएम 101.3। ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: పోగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: Prasar Bharati FM 101.3.
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అర్జే శృతి. మన స్టూడియోలో టైం 4:06 క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ వివిధలోకి ఎంట్రీ అయిపోయాం. మరి చూస్తూ సందడి గేమ్ షోని అలా బ్యూటిఫుల్ గా కంప్లీట్ చేసేసుకుని మన వివిధ షోలో కూడా మనం వచ్చేసాం. సో మరి ఈ రోజు వివిధలో ఏంటి స్పెషల్? డైరెక్టర్ స్పెషల్. మరి డైరెక్టర్స్ లో నా ఫేవరెట్ డైరెక్టర్స్ లో చాలా మందిలో మెయిన్ టాప్ లిస్ట్ లో ఉండేది కృష్ణవంశీ గారు. మరి ఈ రోజు కృష్ణవంశీ గారు మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ ఈ 1 అవర్. ఓకే, సో ఫస్ట్ అయితే నిన్నే పెళ్లాడితే సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజిషన్ లో రాజేష్ పాడిన పాట, సిరివెల్లి గారి లిరిక్. ఈ లవ్లీ లవ్లీ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

మురారి సినిమా నుంచి ఎస్పీ చరణ్ అండ్ హరిణి పన్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజిషన్, సిరివెన్నెల గారు లిరిక్. లవ్లీ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:17 క్రాస్ అయిపోయి 59 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో మరి నెక్స్ట్ వస్తున్న పాట ఖడ్గం సినిమా నుంచి సుమంగళి వర్ణ పాట, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్, సిరివెన్నెల గారు లిరిక్. లవ్లీ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

429 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది. మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు శశిప్రీతం మ్యూజిక్ కంపోజిషన్ లో, మను అండ్ గాయత్రి పాడిన పాట గులాబీ సినిమా నుంచి, సిరిబిల్లిగా లిరిక్ అనమాట. లవ్లీ సాంగ్ కి లిరిక్స్ అందించింది. సో మరి అయితే నెక్స్ట్ మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సింధూరం, శ్రీనివాస చక్రవర్తి గారు పాడిన పాట, చంద్రబోస్ గారి లిరిక్ లో. లవ్లీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుండండి. మరి ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో కృష్ణవంశీ గారి మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి బయట అయితే చాలా చాలా చాలా ఎండగా హాట్ హాట్ గా ఉంది, బట్ వివిధ భారతిలో కూల్ కూల్ సాంగ్స్ అయితే మీకోసం వచ్చేస్తున్నాయి వివిధలో. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

ఈవెన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్ లో జావేద్ అలీ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. శ్రీ మనీ లిరిక్ అనమాట. సో లవ్లీ సాంగ్ గోవింద్ రండర్ వాడలే మూవీ నుంచి విన్న తర్వాత మన స్టూడియోలో టైం 4:39 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో అండ్ నెక్స్ట్ లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ అంతఃపురం. ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, చిత్ర గారు పాడిన పాట, సిరి వెన్ల గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్ట్రెయిట్ ట్యూన్డ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా, అసలు ఎన్ని ఇయర్స్ అయినా ఆ సాంగ్ లో ఉండే మ్యాజిక్ అసలు కొంచెం కూడా తగ్గదు. మరి లవ్లీ లవ్లీ సాంగ్ అయితే వినేశారు ఫ్రమ్ ద మూవీ అంతఃపురం. సో మరి నెక్స్ట్ అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుని మీకోసం సాంగ్ ప్లే చేస్తాను రాఖీ సినిమా నుంచి. మరి శృతి టాటా బై బై చెప్పేసే టైం కూడా అయిపోతుంది. మరి ఎగ్జాక్ట్ గా 4:50 అజయ్ చేతన్ వెనిలా ప్రోగ్రామ్ తో రెడీగా ఉంటారు. దట్ మీన్స్ నేనైతే సైనింగ్ అప్ చెప్పేస్తున్నా. మళ్ళీ మనం త్వరలోనే తప్పకుండా కలుద్దాం. కొంచెం జాగ్రత్తగా ఉండండి, బయట ఎండలు చాలా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా వాటర్ బాటిల్ క్యారీ చేయండి, అవసరమైతే గొడుగు కూడా తీసుకువెళ్ళండి మీతో పాటు. ఓకే, చాలా అవసరమైతే తప్ప బయటికి అస్సలు వెళ్ళొద్దు, కొంతకాలం ఇంట్లో ఉండడమే మంచిదన్నమాట. ఓకే, సో మరి అది మ్యాటర్. ఇది వాటికి వివిధకి కూడా నేను ఒక పాటతోటి క్లోజింగ్ చెప్పేస్తున్నా, తర్వాత వెన్నెలకు కూడా రెడీగా ఉంటుంది. సో మీ ఆర్జ శృతి సైనింగ్ ఆఫ్.
1: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 years, నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, वेलकम टू वेनिला प्रोग्राम विथ मी योर आरजे चेतन। తిండి తినడం అంటే బండికి పెట్రోల్ కొట్టించడం కాదు, ఆగమాగం కాకండి, మైండ్ఫుల్ ఈటింగ్ గురించి మాట్లాడుతున్నాను. జాగరూకతో బుద్ధిపూర్వకంగా తినడం చాలా మేలు చేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. మైండ్ఫుల్ ఈటింగ్ ఈజ్ అబౌట్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ బాడీస్ హంగర్ క్యూస్ అండ్ స్టాప్ ఈటింగ్ వెన్ యు ఆర్ ఫుల్. చాలు, కొంచెం కడుపు నిండిందంటే ఆపేసేయాలి, అంటే పొట్ట నిండా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా తింటాము. స్పెషల్గా పెళ్లిళ్ళలో ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు మనం చూసే ప్రక్రియ ఇది. చూడడమే కాదు, మనం చేస్తాం కూడా. కొందరు ఆగమాగం తినేస్తారు, ఆకలి అయిందంటే చాలు 5-6 నిమిషంలో తినడం పూర్తి చెయ్యాల్సిందే. శరీరం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదండి. చూపు ఎక్కడో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, మనసు ఇంకో చోటు ఉంటుంది. వాహనానికి పెట్రోల్ కొట్టించేంతసేపు కూడా ఆగరు. ఇంత వేగంగా భోజనం పూర్తి చేశారా? కానీ భోజనం తినేటప్పుడు స్పృహ జాగృకత చాలా అవసరం. మనం ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత అవసరం అన్న విషయాలు పట్టింపు అవసరం. మనం తినే తిండి వల్ల ప్రభావం, అది ఎలాంటి రుచింది, మీకు ఎలా అనిపిస్తుంది, దాని టెక్స్చర్ ఏంటి, వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం బుద్ధిపూర్వకంగా తినడం సూచిస్తాయి. అవేర్నెస్ లేదా బుద్ధిపూర్వకంగా తినడం అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి, శబ్దం అనే ఇంద్రియాల పరస్పర చర్య మిమ్మల్ని అంత ఫాస్ట్గా తినకుండా ఈ క్షణంలో జీవించేలా, మీ చర్యలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఇలా అవేర్నెస్తో తినడం వల్ల మీ దైనందిన జీవితంలో ప్రశాంతతను తెస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. ఇందుకోసం కొత్తగా మీరు చేయాల్సిందేమీ లేదు. మీ పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని బుద్ధిపూర్వకంగా అవేర్నెస్తో తినండి. మీరు క్రమంగా ఇలా అవేర్నెస్తో తినడం అలవాటు చేసుకోవడానికి వీలుగా కొన్ని టిప్స్ చెప్తాడు మీ చేతన్ ఇవాల్టి వెనెల ప్రోగ్రాంలో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ ఉద్దేశంపై అవగాహన, అవేర్నెస్ ఉండాలి. మీరెప్పుడైనా సరే ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి, అంటే అందుకు గలే ఉద్దేశాన్ని గుర్తించండి. వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఈటింగ్? టైం అయింది కదా అని తినాలా, ఆకలిస్తుందని తినాలా, ఏం పని లేదు ఓ పని అయిపోతుందని తినాలా, నిజంగా ఆకలిగా ఉందా, లేక ఉద్దీపన కోసం పుట్టిన కోరిక, లేక మీకోసం ఆ వంటకం చేసిన వ్యక్తిని గౌరవించడానిక? బుద్ధిపూర్వకంగా జాగృకతతో ఉండడం వల్ల మీరు ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి. ఇది మీరు మీ ఫుడ్ ఎంపికని తెలివిగా చేసుకునేందుకు పనికొస్తుంది. జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం తింటున్నారో గమనించండి, ఎంత తింటున్నారో గమనించండి, అది మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి. మీరేం తింటున్నారో అవగాహన నుండి దానిని మెచ్చుకోవడం అనేది జాగరూకతతో తినడం ముఖ్యం. మైండ్ఫుల్నెస్ టీచర్ దీనిపై మాట్లాడుతూ, మనం సహజంగా మన జీవితాలను ఆటో పైలట్ మోడ్లో ఉంచుతాం, ఎలాంటి గమనిక లేకుండానే

అలవాట్లను డెవలప్ చేసుకుంటాం. గమనించండి, తెలియకపోతే ఆనందించడం మర్చిపోతాం. మెచ్చుకోవడం, ఆనందించడం లేక ఫుడ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ గురించి ఆలోచిస్తాం. మీ కళ్ళతో చూస్తూ తినండి, చెవులతో వింటూ తినండి. అలాగే మీకు ముక్కుకి నోటికి పని చెప్పండి. మీరు తినబోయే ఆహారంపై ఇంద్రియాలన్నిటినీ నిమగ్నం చేయండి. మీ కంచంలోని రంగురంగుల ఆహారాన్ని మెచ్చుకోండి. ఆ సువాసనలను ఆస్వాదించండి. ప్రతి ముద్దను, నమలడాన్ని ఆనందించండి. మీరు తింటున్న ఆహారం ఎక్కడి నుంచి మీ ప్లేట్లో వచ్చింది, ఆ ప్రయాణాన్ని మెచ్చుకోండి. ఓ క్షణం సమయాన్ని తీసుకుని అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రైతుల చరిత్ర ఏంటి, దాన్ని ఎవరు పండించారు, ఎంతమంది శ్రమిస్తే ఆ పంట మీ ప్లేట్లో చేరింది, వారి పట్ల కృతజ్ఞతగా ఉండండి. అన్యమనస్కంగా తినే ఆహారం ఒంటికి పట్టదని పూర్వీకులు చెప్పిన మాట అక్షర సత్యం. భోజనాన్ని ఒక పూజలా భావించి శ్రద్ధగా తినాలి. పళ్లెం మీద, అందులోని పదార్థాల మీద మనసు పెట్టాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో ఎరక ఉండాలి. దీన్నే ఆధునిక కాలంలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టి తినడం అన్నమాట. అలా కాకుండా టీవీ చూస్తూ తింటే తెర మీద కనిపించే దృశ్యాలకు సంబంధించిన భావోద్వేగాలను మనసు ఆకళింపు చేసుకుంటుంది. దానికి తగిన చర్యలే తాను జరుపుకుంటుంది. దీనివల్ల ఆహారం శోషణ, జీర్ణక్రియ సంబంధించిన పంపాల్సిన రిపీట్, దీంతో ఆహార శోషణ, జీర్ణక్రియకు సంబంధించిన పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి. మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా వాటిలో కొన్నిటికి మాత్రమే శరీరం తీసుకోగలదు. మిగతాది వ్యర్థంగా మారి బయటికి వెళ్ళిపోతుంది. అంతేకాదు, జీవక్రియ కూడా మందగిస్తుంది. దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనికి తోడు పరధ్యానంగా తినడం వల్ల ఎంత తింటున్నామో ధ్యాస ఉండదు. అవసరానికి మించి తినేస్తాం. అన్నం మీద ప్రేమతో తినలేదు కాబట్టి తినడం పూర్తయ్యాక కూడా మంచి భోజనం చేశామని సంతృప్తి ఉండదు. అలా లేకపోవడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది. లేదంటే ఏదో ఒకటి తినాలని కోరిక కలుగుతుంది. సాధారణంగా టీవీ చూసేటప్పుడు ప్యాకేజ్ జంక్ ఫుడ్స్ లాంటివి అధికంగా తింటాం. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం. చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్, మరేదైనా వీడియో ఉంటే కానీ వాళ్లు ముద్ద ముట్టడం లేదు. ఇంతకు ముందులా పరిసరాలు చూపిస్తూ బువ్వ తినిపించే పద్ధతి అమల్లో పోయింది. దీంతో ఫోన్ ముందేసి కూర్చోబెట్టి అన్నం కుక్కేస్తున్నారు. కాబట్టి తినాలంటే ఏదో చూడాలి అన్నట్టు పిల్లల మెదడులో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది మొదటి దశ. ఇక రెండో దశలో టీవీ చూస్తున్నా, సినిమా చూస్తున్నా ఏదో ఒకటి తినాలన్న కోరిక కలగడం. దీంతో అనవసరంగా శరీరం లావెక్కిపోతుంది. ఊబకాయం, చెప్పలేనన్ని సమస్యలకు నిలయం. పాతకాలంలో పెద్దవాళ్లు, పిల్లలు కలిసి ఒక్క దగ్గర కూర్చొని తింటే ఆహారం మీద మనసు కేంద్రీకృతం కావడమే కాదు, మానసిక సమస్యలు దరిచేరవు. మనం ఏం తింటున్నాం, ఏ పోషకాలు తీసుకుంటున్నాం లాంటి వివరాలు తెలుసుకుని తింటే మెదడు సరైన సంకేతాలు పంపి శరీరం పోషకాలను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానం, అశ్రద్ధగా తినడం చాలా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించాలి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది వింటే మీకే అనిపిస్తుంది, ఏంటి ఇంత మారిపోయిందా కాలమని. జస్ట్ ఒక 10 ఏళ్ల కింద చూడండి మన ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, మనం ఏం తింటున్నాం, ఎక్కడ తింటున్నామో గుర్తుందా మీకు ఇంట్లో? 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ఇలా వెనక్కి వెళ్లే కొద్దీ ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తినే టైం ఎంతకాలమైంది అలా కూర్చుంది. ఈ మధ్య ఫ్యామిలీ అంతా కూర్చున్నా గానీ ఒక్కొక్కరు ఒక సెల్ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు, పరధ్యానంలో ఉంటున్నారు. వింత ఏంటంటే, నేను ఈ మధ్య రెస్టారెంట్స్, హోటల్స్ లో, 5-స్టార్ హోటల్స్ లో కూడా చూసిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి వస్తారు. రెస్టారెంట్కి వచ్చారంటేనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, ఫ్యామిలీ టైం కోసం వస్తారు. అక్కడ ఫాదర్ ఇమీడియట్ గా ఫోన్ని తీసి ఆనిచ్ చేసి దాంట్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది. హీఈస్ బిజీ. మరి ట్రేడింగో, స్టాకింగో, లేదా టీమ్స్ బిల్డ్ చేసుకున్నారో అతనికే తెలుసు. మరి అంతలాగా ఉంటే ఇంక ఇంతెందుకండి? అంటే వై దిస్ డివైడెడ్ అటెన్షన్? నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని తెలుసు, కానీ అటెన్షన్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు ఆయన పిల్లలకు. ఇట్స్ అ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్. పిల్లలు ఇమీడియట్ గా ఫోన్ తీసుకున్నారు, ఒకరు సోషల్ మీడియాలో, మరొకరు వీడియో గేమ్స్ లో ఉన్నారు. తల్లి ఏమీ చేయలేక అటు ఇటు చూస్తూ, చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళని చూస్తూ కళ్ళు తేలేసింది. పాపం ఆమెకి తెలియలేదు ఏం చెయ్యాలో, ఎందుకు వచ్చామో, ఎందుకు తింటున్నాం, ఏం తింటున్నామని. ఆర్డర్ పెట్టుకున్నారు, తింటున్నారు. ముఖంలో ఒక్కరికి కళ, కాంతి, చిరునవ్వు ఏమీ లేకుండా పోయాయి. చూస్తే అసలు ఇది హోటల్లో, రెస్టారెంట్లో ఉండే సీన్ లాగా లేదు, ఏదో ఒక సాడ్ స్టోరీలో సీన్ లాగా ఉంది. అలాగని ఇంకో టేబుల్లో చూస్తే ఇంచుమించు అలాగే. ఒక కపుల్ కూర్చొని ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు. అమ్మాయి ఏదో నవ్వినట్టు యాక్టింగ్, కానీ చేతిలో ఫోన్లో

టకటకటక మెసేజెస్ పెడుతుంది. ఇలా ప్రతి టేబుల్లో ఏదో ఒక స్టోరీ ఉంది. ఇది మనం వేరే వాళ్ల గురించి మాట్లాడుకోవడం కాదు, మన గురించి మనమే ఆలోచిస్తాం. తినేటప్పుడు ఎంత ఫోకస్డ్గా తింటున్నాం? ఆర్ వి రియలీ ఫీలింగ్ ద ఫుడ్ ఆర్ నాట్? ఒకవేళ అలాంటివి ఏమన్నా అలవాట్లుంటే ఇమ్మీడియట్గా ఈ రోజే వదిలేసుకుందాం. విత్ దిస్ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టుడే, విత్ దిస్ వెరీ ఎమోషనల్ స్టేట్మెంట్ టుడే, దిస్ ఇస్ చేతన్ ఇన్ మైండ్ఫుల్ ఈటింగ్, డెవలపింగ్ ఎ హెల్తీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇన్ ఆర్ వెన్నెలా ప్రోగ్రామ్. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు.
2: మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఈ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయ్యాయి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రుతులు సమయం 5 గంటలు. ఇప్పుడు వింటారు 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై. ఇప్పుడు వినండి

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు, ఈనాటి కార్యక్రమంలో వినండి టీ అంశంతో కూర్చిన మాటలు పాటల కార్యక్రమం. సమర్పణ శ్రీమతి జే నిర్మల.
2: టీ అనేది ఒక పానీయం. తేయాకును నీటిలో మరిగించి వచ్చిన ద్రవ్యాన్ని తేనీరు లేదా టీ అంటారు. మానవ దేహానికి ఉత్తేజాన్ని కలిగించే ఆహార పదార్థాలలో టీ ప్రథమ స్థానంలో ఉంది. దీనిలో పంచదార, పాలు కలుపుకొని త్రాగుతారు. పని ఒత్తిడితో అలసిపోయి ఉన్నప్పుడు ప్రశాంతత కోసం చాలామంది టీ త్రాగడం అలవాటు చేసుకున్నారు. టీ మొట్టమొదటిసారిగా చైనాలో తయారు చేశారు. 4వ శతాబ్దంలో ఒక చైనాకు చెందిన వైద్యులు తేయాకు ఆకులను ఎండబెట్టి వేడి చేసి వేడి నీటిలో నానబెట్టగా వచ్చినటువంటి చేదు డికాక్షన్ని వైద్య పరీక్ష కోసం త్రాగారు. ఆ డికాక్షన్ తాగినందువల్ల ఉత్తేజాన్ని పొందాడు. అలా 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయమైంది. ప్రపంచవ్యాప్తంగా తేయాకు అగ్రగామిగా ఉన్న దేశాలు టీ ప్రాధాన్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ సదస్సులను నిర్వహించడం కూడా జరిగింది. టీ త్రాగడం అనేది బహుశా నీటి తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన రోజువారీ పానీయాలలో ఒకటి. మనలో చాలామంది అది లేకుండా మన రోజును ప్రారంభించలేరు. రోజు వారి దినచర్యలో భాగంగా చాలాసార్లు త్రాగడం జరుగుతుంది. అంతేకాదు, ఇప్పుడు టీ పార్టీ అని టీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఏదైనా ఒక కార్యక్రమం కానీ, సభ కానీ, వేడుక కానీ జరిగినప్పుడు టీని తయారు చేసి

కాలక్రమంలో జరిగిన పరిణామాలు మనందరినీ మన ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించేలా చేయడానికి, రోగనిరోధక శక్తిపై దృష్టి పెట్టే విధంగా చేయడం కోసం టీ మానవ జీవితానికి ఎంత మంచిదో, అందులోని మంచి గుణాలు అందరికీ చాటు చెప్పడం కొరకు నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు ప్రతి సంవత్సరం May 21 తారీఖుని అంతర్జాతీయ టీ దినోత్సవంగా గుర్తించింది. ఆ తర్వాత ఈ దినోత్సవాన్ని డిసెంబర్ నెలలోకి మార్చారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం December 15 తారీఖుని అంతర్జాతీయ టీ దినోత్సవంగా జరుపుకుంటారు. మొదటిగా ఢిల్లీలో ఈ దినోత్సవాన్ని జరిపారు. యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇలా ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా మన జీవితంలో టీ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం, దాని ఉత్పత్తిని కొనసాగించడానికి, పెంచడానికి తీసుకోవలసిన చర్యల గురించి వివరిస్తుంది. పాట విందామా?

తేయాకు ఒక చిన్న పొద. దీని లేత ఆకులు చిగుర్ల నుండి తేనీరు తయారవుతుంది. తేయాకు మొక్క శాస్త్రీయ నామం కెమాలియా సైనెన్సిస్. ఇది పుష్పించే మొక్కలలోని థియేసీ కుటుంబంలోని కెమాలియా జాతికి చెందినది. అన్ని రకాల తేనీరు ఈ మొక్కలలోని వివిధ జాతుల నుండి వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు. కొన్ని రకాల తేనీరు ఈ మొక్క లేత కొమ్మల నుండి ఇంకా కాండం నుండి కూడా తయారు చేస్తారు. ఈ మొక్క పేరులోని సైనెన్సిస్ అంటే లాటిన్ భాషలో చైనీస్ అని అర్థం. ఇక కెమాలియా అంటే లెనేయస్ క్రైస్తవ మతబోధకులు రెవరెండ్ జార్జ్ జోసెఫ్ కెమెల్ వీరి పేరును లాటిన్లోకి మార్చగా వచ్చిన పేరే కెమాలియా. ఈ మొక్క యొక్క పాత పేరేంటో తెలుసా? థియా సైనెన్సిస్. టీ ప్రధానంగా కెఫిన్ కంటెంట్, దీని కారణంగా మానవులలో ఉత్తేజపరిచే ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటుంది. టీ త్రాగడం చైనాలో ప్రారంభమై ఆ తర్వాత తూర్పు ఆసియా దేశాలకు వ్యాపించింది. 16వ శతాబ్దంలో ఐరోపాకు పరిచయమై 17వ

శతాబ్దంలో బ్రిటిష్ ఇండియాలో టీ పెద్ద ఎత్తున నాటడం ప్రారంభించారు. భారతదేశంలో ఈ టీ సంస్కృతి బలంగా ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ టీ పానీయం అన్ని ఇండ్లల్లో ప్రతిరోజు వినియోగిస్తారు. కొన్నిసార్లు టీతో పాటు బిస్కెట్లు కూడా వడ్డిస్తూ ఉంటారు. పని ఒత్తిడితో ప్రశాంతత కోసం చాలామంది టీ త్రాగటాన్ని అలవాటు చేసుకుంటున్నారు. దీన్ని తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మెగ్నీషియం వంటి ఖనిజాలు మన దేహానికి అందుతాయి. అందువల్ల ఎముకలు బలంగా దృఢంగా మారుతాయి. ఉదయం లేచినప్పటి నుంచి కొంతమంది అదే పనిగా టీ త్రాగుతూ ఉంటారు. ఎక్కువసార్లు టీ తీసుకోవటం వల్ల కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. రోజుకు 2-3 సార్లు తీసుకుంటే చాలు, లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పాట విందామా?

టీ త్రాగటం వలన ఎన్నో లాభాలు. టీ అజీర్తి సమస్యను నివారించడానికి బాగా ఉపకరిస్తుంది. వికారంగా ఉన్నప్పుడు వేడివేడిగా ఒక కప్పు టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. టీ త్రాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది, అలసట, ఒత్తిడి, మటుమాయం. ఇక హెర్బల్ టీ చూసారా, దీన్ని తాగటం వల్ల నిద్రలేమి సమస్యను మనం పోగొట్టుకోవచ్చు. పుదీనా, గ్రీన్ టీ వీటిని తాగటం వల్ల అలర్జీల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. గుండె వ్యాధులు, క్యాన్సర్, బరువు తగ్గడం వీటిని నిరోధించవచ్చు. అంతేకాదు, దీన్ని సేవించడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ల నుంచి కూడా మనల్ని కాపాడుకోవచ్చు. టీలో చాలా రకాలున్నాయి. శతాబ్దాలుగా టీని ప్రాసెస్ చేయడానికి అనేక రకాల పద్ధతులు, అనేక రకాల టీలు అభివృద్ధి చేయబడ్డాయి. మితంగా తాగితే శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. టీ చేసేటప్పుడు పాలు, పంచదార ఎక్కువగా వేయకూడదు. అంతేకాదు, ఇక ఈ టీ తాగే పద్ధతులు కూడా కొన్ని ఉన్నాయి. ప్రపంచంలోని చాలామంది ప్రజలు ఉదయం ఒక కప్పు టీతో తమ రోజుని ప్రారంభిస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే, టీ తాగడానికి కొన్ని నియమాలు, నిర్దిష్ట సమయాలు ఉన్నాయి అంటారు. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం భోజనం తర్వాత, సాయంత్రం ఒకసారి. ఇలా కాకుండా ఎక్కువసార్లు ఎక్కువ కప్పులు టీ తీసుకోవడం వల్ల పోషకాల శోషణ కూడా తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది, నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతుంది, గుండెల్లో మంట పుడుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మితంగా టీ త్రాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. టీలో కెఫిన్ ఉంటుంది. తేయాకు పండించే విధానం, ప్రాసెస్ చేసే విధానం ఆధారంగా మనం వాడే టీలో కెఫిన్ కంటెంట్ మారుతూ ఉంటుంది. కాబట్టి సమయానుసారంగా, నియమాలకు లోబడి టీ త్రాగితే మంచిది. అంతేకాదు, ఇందులో చాలా రకాలున్నాయి. అంతేకాదు, ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసా, టీలో యాంటీ ఇంఫ్లమేషన్ గుణాలు కూడా ఉన్నాయి అంటున్నారు. పాట విందాం.

ఇప్పుడు మనం టీలో కొన్ని రకాలు తెలుసుకుందాం. టీ రకాన్ని బట్టి ప్రయోజనాలు కూడా ఉంటాయి. వైట్ టీ అంటారు. ఇందులో ఫ్లేవర్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. చాలా తక్కువ ప్రాసెస్ చేస్తారు కాబట్టి ఇది చాలా మంచిది. మనకు బాగా పనిచేస్తుంది. ఇందులో మంచి గుణాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది అని తెలిసింది. ముఖ్యంగా కంటికి ఈ వైట్ టీ చాలా మంచిది. ఇక చమోలీ టీ. ఈ చమోలీ టీ తాగడం వల్ల పీరియడ్ సమయంలో వచ్చే కడుపు నొప్పులు బాగా తగ్గిపోతాయి. నిద్రలేమి సమస్య తొలగిపోతుంది. ఒత్తిడి దూరమై రిలాక్స్గా ఉంటాం. రూయిబోస్ టీ. ఇది బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకుంటుంది. మన వెంట్రుకలున్నాయే, అవి దృఢంగా పొడవుగా పెరగడానికి దోహదపడుతుంది. మన బాడీకి ఎలర్జీలు వంటివి దూరంగా ఉంచుతుంది. ఇక పెప్పర్మెంట్ టీ ఉంది చూసారా, ఇందులో మెంథాల్ ఉంటుంది కాబట్టి కడుపుని శుభ్రం చేస్తుంది. మైగ్రేన్ తలనొప్పిని చిటికలో మాయం చేస్తుంది అనుకోండి. అల్లం టీ విన్నారండి, ఇది చాలా చాలా మంచిది. ఇది మన ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. ఉదయాన్నే ఇది కనుక తాగామంటే మనకున్న బద్ధకాన్ని దూరం చేసుకోవచ్చు. చాలా సింపుల్ తయారు చేసుకోవడం. అందుకే మన బాడీలో ఉన్న బద్ధకం పోవడానికి అల్లం టీనే కరెక్ట్ అంటారు చాలామంది. అజీర్తి సమస్యలు కూడా బాగా తగ్గిపోతాయి. కీళ్ళు నొప్పులు కూడా పోతాయి. ఇక హెర్బల్ టీ. ఇది మరుగుతున్న నీళ్ళల్లో కొన్ని పుదీనా ఆకులు వేసి కొంచెం ఏలక్కాయ నలకొట్టి వేసి మరిగించి మూత పెట్టి కాసేపు అయ్యాక వడపోసి అందులో నిమ్మరసం కలిపి తేనె కలిపి తాగితే సరిపోతుంది. ఇక ఇది ఎంత ఆరోగ్యానికి మంచిదో చెప్పలేం. బ్లాక్ టీ ఉంది చూసారా. ఈ బ్లాక్ టీ చాలా సింపుల్ అండి. వేడి నీళ్ళల్లో కొంచెమే వేసుకోవాలి. టీ ఆకు వేసి మరిగించి అట్టనే మనం వడపోసుకొని తాగేయాలి. చక్కెర వేయకూడదు, ఏమేయకూడదు. తాగుతుంటే కషాయంలాగుంటుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. చాక్లెట్ టీ చాలా ఇష్టం అందరికీ. ఇది ఎలా చేసుకుంటారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పాలల్లో కొంచెం నీళ్ళు కలుపుకోవాలి. చక్కెర వేయండి. టీ ఆకు వేసి బాగా మరిగించండి. కోకో పౌడర్ అమ్ముతారు కదా, అది తీసుకొచ్చి మరుగుతున్న ఈ టీలో ఆ కోకో పౌడర్ వేయాలి. ఎంత టీ ఆకు వేసామో అంతే పౌడర్ వేసేసి కాసేపు మరగనిచ్చేసి వెంటనే వడపోసుకోండి. మీకు ఎంత చక్కెర కావాలో అంత వేసుకొని తాగేయండి. ఇక చూసుకోండి, ఎప్పుడు ఈ చాక్లెట్ టీనే ఇష్టపడతారు అందరూ. లెమన్ టీ కూడా చాలా మంచిదండి. లెమన్ టీ ఎంతో ఈజీ కూడా చేసుకోవడం. స్టవ్ మీద నీళ్లు పెట్టి కొంచెంగా టీ ఆకు వేయాలి. తర్వాత ఏం చేయాలి, స్టవ్ ఆపేసి దాంట్లో నిమ్మరసం పిండాలి. నిమ్మరసం పిండాక మరిగించకూడదు. ఇక మనము దాంట్లో తేనె కలుపుకొని తాగితే కనుక ఈ లెమన్ టీ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనుషుల్ని చాలా కొవ్వు కరిగించి సన్నగా ఉండేటట్టుగా చేస్తారు. వెయిట్ లాస్ వస్తుందన్నమాట. సరే, ఇప్పటి వరకు మనము చాలా రకాల టీలు తెలుసుకున్నాం కదా. అసలు మీకు తెలుసా టీ ఆకు మన దేశంలోకి ఎలా వచ్చింది? చాలామంది కథలు కథలుగా చెప్తుంటారు. అయితే ఎలా వచ్చిందో ఒక కథనం ప్రకారం మనం తెలుసుకుందాం.

తేనీరు ఎలా మొదలైంది, అది మనదాకా ఎలా చేరింది అన్న విషయం గనుక ఆలోచిస్తే దానిమీద కొన్ని పాపులర్ కథలున్నాయి. వాటిలో ఒకటి చెప్పుకుందాం. తేయాకు కథ సస్పెన్స్ థ్రిల్లర్ నవలల్ని మించిపోయేలా ఉంటుంది. ఈ కథలో గూఢాచారి ప్రయాణం ఉత్కంఠ కలిగిస్తుంది. ఒకరోజు ఒక అడవిలో చక్రవర్తి కోసం సేవకులు నీళ్లు మరిగిస్తున్నారట. అప్పుడే గాల్లో ఎగిరొచ్చిన కొన్ని ఆకులు ఆ పాత్రలో పడ్డాయి. ఆ తర్వాత ఆ చక్రవర్తి నీళ్లు తాగ్గానే ఆయనకు ఆ రుచి నచ్చడం, ఆ నీళ్లు తాగినప్పటి నుంచి ఒంట్లో చాలా హుషారుండడం అనిపించింది. ఆ రోజు చక్రవర్తి ఆయన తాగిన ఆ నీళ్లు ఏంటంటే తేయాకు మరిగించిన నీళ్లు. దాంతో చక్రవర్తి బాగా సంతోషపడిపోయి చైనాలో ఉన్నటువంటి అందరూ ఈ నీళ్లు తాగాలి అని ఆదేశం చెప్పాడు. అలా చిన్న చిన్నగా 16వ శతాబ్దంలో యూరప్లో మొట్టమొదట తేయాకు గురించి తెలిసింది. పోర్చుగీసు వారు కూడా తేయాకు వ్యాపారం మొదలుపెట్టేశారు. అలా చిన్నగా ఆంగ్లేయులు కూడా దీన్ని ఎంతగానో నచ్చారు. ప్రతి ఇంటిలోనూ తేనీరు త్రాగడం అలవాటైపోయింది ఆంగ్లేయుల్లో. పాశ్చాత్య ప్రపంచానికి ప్రతి వస్తువును అందించే బాధ్యత ఈస్టిండియా కంపెనీకి ఉండేది ఆ రోజుల్లో. దాంతో అది టీని చైనా నుంచి చాలా ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చేది. అక్కడ తేయాకు కొనుగోలు చేసిన తర్వాత సుదీర్ఘ సముద్రం గుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు చేరాల్సి వస్తుంది. దాంతో టీ ధర మరింత పెరిగిపోయింది. ఆంగ్లేయులు తామే స్వయంగా భారతదేశంలో టీ మొక్కల్ని పెంచాలని అనుకున్నారు. అలా చేస్తే తేయాకు మొక్క ఎలా ఉంటుంది, అది ఎలా పెరుగుతుంది, దాని నుంచి తేయాకు ఎలా తీస్తారో వారికి ఒక్క విషయం కూడా తెలియదు. అందుకని ఆ కంపెనీ చైనా తేయాకు గుట్టు తెలుసుకోవాలి అని రాబర్ట్ ఫార్చ్యూన్ను గూఢాచారిగా ఆ దేశానికి పంపించింది. ఫార్చ్యూన్ ఈస్టిండియా కంపెనీలో ఒక గూఢాచారి. ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో తేయాకును పండించి ప్రపంచమంతా దాని అమ్మకాలు ప్రారంభించాలని ఫార్చ్యూన్ను చైనాకు గూఢాచారిగా పంపారు. కానీ ఈ ప్రయత్నంలో ఏమాత్రం పట్టుబడితే ఆయన ప్రాణాలకే ముప్పు. సరే, ఫార్చ్యూన్ ఈ పని ప్రారంభించాడు. చైనాలో తేయాకు ఎక్కడ ఎలా పండిస్తారో తెలుసుకోవాలి. తర్వాత ఆ మొక్కలు ఎక్కడున్నాయో వాటిని దొంగిలించి తనతో పాటు భారతదేశం తీసుకురావాలి. అది ఆయన పని. కానీ ఆయన తేయాకు పండించే చోటుకు వెళ్ళగానే ఈ మొక్కలు తీసుకెళ్తే ప్రయోజనం ఉండదు, తేయాకు గింజల్ని భారతదేశం తీసుకెళ్లాలని, అప్పుడే తేయాకు మొక్కలను అక్కడ భారీగా పెంచగలము అని అర్థమైంది. అంతేకాదు, భారతదేశానికి తేయాకు పండించే చైనా రైతుల సహాయం కూడా అవసరమని ఫార్చ్యూన్ భావించాడు. అదే సమయంలో తేయాకు ఏ కాలంలో పండిస్తారు, ఆకుల దిగుబడి ఎలా ఉంటుంది, వాటిని ఎలా ఎండబెడతారు, ఇలాంటి వివరాలు కూడా పూర్తిగా తెలుసుకోవాలి. ఫార్చ్యూన్ లక్ష్యం మామూలు తేయాకు మొక్కలు చేజిక్కించుకోవడం కాదు, అత్యంత రుచికరమైన తేయాకు ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి. చివరికి ఎన్నో పడవలు, పల్లకీలు, గుర్రాలు ఎక్కి దిగి అష్ట కష్టాలు పడి 3 నెలల తర్వాత ఫార్చ్యూన్

ఒక లోయలో ఉన్న తేయాకు పరిశ్రమ దగ్గరికి చేరుకున్నారు. అంతేకాదు, యూరప్లో అంతకుముందు అందరూ అనుకున్నట్లుగా బ్లాక్ టీ, గ్రీన్ టీ వేరే వేరే మొక్కలు అనుకునేవారు. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఈ రెండు రకాలు ఒకే చెట్టు నుంచి వస్తాయి అని. ఈ విషయం విన్న ఫార్చ్యూన్ ఆశ్చర్యపోయారు. తేయాకు తయారవుతున్న ప్రతి చోట ఫార్చ్యూన్ నోరు మెదపకుండా పనిచేశారు. ఏదైనా అర్థం కాకపోతే తన సహచరుణ్ణి అడిగి తెలుసుకునేవారు. అంతేకాదు, ఈ తేయాకు గురించి తెలుసుకోవడానికి ఆయన చైనాలో మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఫోజియాన్ బ్లాక్ ప్రాంతంలో కొండలపైన అత్యంత రుచికరమైన టీ పండిస్తారు అని ఫార్చ్యూన్ తెలుసుకున్నాడు. దాంతో ఆయన తన సహచరుణ్ణి ముందు అక్కడికి పంపించారు. ఆ తర్వాత చైనా వ్యాపారిలాగా వేషం వేసుకొని రుచికరమైన టీ మొక్కలు, ఆ గింజలు తీసుకురావడం, ఆ మొక్కలు ఎలా పెంచాలి, వాటి నుంచి తేయాకు ఎలా వస్తుంది, ఇవన్నీ తెలుసుకున్నాడు. చివరికి ఫార్చ్యూన్ కష్టం ఫలించింది. అక్కడ వాళ్ళ కళ్ళు కప్పి తేయాకు మొక్కలు, గింజలు, కొంతమంది చైనా కార్మికులను భారతదేశానికి తీసుకొచ్చేశాడు. ఆయన పర్యవేక్షణలో ఈస్టిండియా కంపెనీ అస్సాం ప్రాంతంలో తేయాకులు పండించడం ప్రారంభించింది. కానీ చైనా నుంచి తేయాకు తీసుకురావడంలో ఫార్చ్యూన్ ఒక పొరపాటు చేశాడు. ఆయన తీసుకొచ్చిన మొక్కలను ఆ దేశంలో కొండలపైన శీతాకాలంలో సాగు చేస్తారు. కానీ అస్సాంలో వేడిగా ఉన్న ప్రాంతం వాటికి సరిపోలేదు. దాంతో అవి మెల్లమెల్లగా ఎండిపోవడం మొదలైంది. వారు చేసిన ప్రయత్నాలన్నీ అడుగంటిపోకముందే ఒక అద్భుతం జరిగిందండి. దానిని ఈస్టిండియా కంపెనీ అదృష్టం అని చెప్పచ్చు. అదే సమయంలో అస్సాంలో ఏపుగా పెరిగే ఒక మొక్క గురించి వారికి తెలిసింది. ఆ మొక్కను రాబర్ట్ బ్రాస్ అనే ఒక స్కాటిష్ 1823 చెప్పడం జరిగింది. తేయాకులాగే కనిపించే ఆ మొక్క అస్సాం పర్వత ప్రాంతాలలో గుబురుగా పొదల్లా పెరుగుతూ ఉండేది. ఫార్చ్యూన్ తెచ్చిన మొక్కలు ఎండిపోవడంతో ఈస్టిండియా కంపెనీ అస్సాంలో కనిపించిన ఆ గుబురుగా పొదల్లా పెరిగే మొక్కలపైన దృష్టి పెట్టింది. ఫార్చ్యూన్ వాటిపైన చేసిన పరిశోధనలో దాదాపుగా చైనా తేయాకు మొక్కల్లాగే ఉన్నట్టు తెలిసింది. ఇవి ఆ జాతి మొక్కలేనని తేలింది. చైనా నుంచి తెచ్చినటువంటి తేయాకు పద్ధతులు, ఆ టెక్నిక్ ఇప్పుడు పనికొచ్చాయి. వాటిలాగే పర్వత ప్రాంతాలలో తేయాకు తోటలు పెంచడం ప్రారంభించారు. ఆ ఆకులతో తయారు చేసిన టీ అందరికి బాగా నచ్చింది. అదండి భారతదేశానికి టీ తీసుకొచ్చినటువంటి ఈస్టిండియా కంపెనీ యొక్క కష్టం. ఆ తర్వాత ఆంగ్లేయులు తేనీరు తయారీలో, అంటే టీ తయారు చేయడంలో కొత్త రుచులు అందించారు. చైనా దేశస్థులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు నీళ్ళల్లో ఆకులు వేసుకొని మరిగించి అలాగే తాగేసేవారు. కానీ ఆంగ్లేయులు ఆ టీ నీరులో మొదట చక్కెర వేసి ఆ తర్వాత పాలు కలపడం ప్రారంభించారు. ఇది చాలా రుచికరంగా ఉంది. అన్ని దేశాల వారు కూడా ఆంగ్లేయుల పద్ధతినే పాటించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు టీ, పాలు, చక్కెర వేసుకొని టీ తాగుతున్నారు. ఇది టీ కథ.

0: మీరింతవరకు టి అంశంతో కూర్చిన మాటలు పాటల కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల. ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
2: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగులో తామరా
4: సై బాల్,
3: బుర్రద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా వినండి ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ముందుగా రైల్వేలో కొలువుల గురించి తెలుసుకుందాము. 3 దశల ఎంపిక ప్రక్రియలో నిర్వహిస్తూ ఉన్నారు. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి 3 దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2, ఇంకా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి టెస్ట్ 1 గురించి తెలుసుకుందాం. ఎంపిక ప్రక్రియలో తొలి దశగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 నిర్వహిస్తారు. ఈ పరీక్ష వ్యవధి 1 గంట. ఇందులో

మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ విభాగాల నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రెండు గురించి తెలుసుకుందాం. తొలి దశ సిబిటీ 1లో ఉత్తీర్ణత సాధిస్తే ప్రతి ఆర్ఆర్బిలో పరిధిలో పేర్కొన్న పోస్టులకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 15 మందిని చొప్పున ఎంపిక చేసి రెండో దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రెండును నిర్వహిస్తారు. సిబిటీ 2లో పార్ట్ ఏ పార్ట్ బి పేరుతో 2 విభాగాలు ఉంటాయి. పార్ట్ ఏలో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలతో 90 నిమిషాల వ్యవధిలో పార్ట్ ఏ ఉంటుంది. పార్ట్ బిలో సంబంధిత ట్రేడ్కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 75 ప్రశ్నలకు 60 నిమిషాల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. పార్ట్ బి అర్హత పరీక్ష మాత్రమే. 2 పేపర్లలోనూ నెగిటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కును తగ్గిస్తారు. అసిస్టెంట్ లోకో పైలట్ ఎంపిక ప్రక్రియలో భాగంగా సిబిటీ 1, 2ను 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలుగు లేదా ఉర్దూలో పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. 3వ దశ పరీక్ష సిబిఏటీ మాత్రం ఇంగ్లీష్ లేదా హిందీ మాధ్యమంలోనే నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ గురించిన వివరాలు తెలుసుకుందాం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2లో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్టుకు 8 మందిని చొప్పున 3వ దశలో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్టుకు ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా సైకోమాటిక్ టెస్ట్, రీజనింగ్ టెస్ట్, అదేవిధంగా పరిశీలన, తులనాత్మక పరిశీలన అంశాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా రియాక్షన్ టైమ్ టెస్ట్, ఫామ్ పర్సెప్షన్ టెస్ట్, ఇంకా గ్రూప్ బోర్డెన్ టెస్ట్, స్పీడ్ పర్సెప్షన్ టెస్ట్, ఇంకా విజువల్ డిఫరెన్షియేటింగ్ టెస్టులు నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థులు ప్రతి టెస్టులో కనీసం 42 మార్కులు సాధించాల్సి ఉంటుంది. తుది జాబితాలో వెయిటేజ్ గురించి తెలుసుకుందాం. తుది జాబితా రూపకల్పనలో వెయిటేజీ విధానం ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2లోని పార్ట్ ఏలో పొందిన మార్కులకు 70% వెయిటేజీ, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మార్కులకు 30% వెయిటేజీ కల్పించి దానికి అనుగుణంగా తుది జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పేరుతో సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఈ దశను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే అసిస్టెంట్ లోకో పైలట్గా కొలువు సొంతమైనట్లే. హైస్పీడ్ లోకో పైలట్ స్థాయికి అసిస్టెంట్ లోకో పైలట్ నియమితులైన వారు భవిష్యత్తులో లోకో పైలట్ స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంది. ముందుగా లోకో పైలట్గా పదోన్నతి లభిస్తుంది. ఆ తర్వాత ప్యాసింజర్ రైల్స్కు లోకో పైలట్గా, అనంతరం షటింగ్ లోకో పైలట్గా, తర్వాత హైస్పీడ్ రైళ్లకు లోకో పైలట్గా పదోన్నతి పొందవచ్చు. రాత పరీక్ష రాణించేలా మ్యాథమెటిక్స్ సిలబస్లు, నంబర్ సిస్టమ్, బ్యాడ్మ్యాన్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సీఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్ వంటి వాటిలో మ్యాథమెటిక్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ సిలబస్లు, అనాలిసిస్, ఇంకా ఆల్ఫాబెటికల్, నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ అవేర్నెస్, రిలేషన్షిప్, జెంబ్లింగ్ వంటి వాటిపైన జనరల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్లో 10వ తరగతి స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ విభాగాలను అధ్యయనం చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజిక్స్లో యూనిట్స్, ఫోర్స్, ప్రెజర్, మెకానిక్స్, సౌండ్, హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్ తదితర అంశాల్లోని బేసిక్ కాన్సెప్ట్లు, సూత్రాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. కెమిస్ట్రీలో ఆటమ్స్, మాలిక్యూల్స్, యాసిడ్స్, బేసిల్స్, సాల్ట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్ కాంపౌండ్స్ వంటి వాటిపైన నిర్వహిస్తారు. అలాగే బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఫ్యూజ్ డ్రాయింగ్, ఇన్స్ట్రుమెంట్స్, లైన్, జామెట్రిక్ ఫిగర్స్, సింబాలిక్ రిప్రజెంటేషన్స్ వంటి వాటిపైన బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే పార్ట్ బి నిర్దేశిత ట్రేడ్లు ప్రశ్నలు అడిగే సిటీటీ 2లో పార్ట్ బిలో రాణించడానికి అభ్యర్థులు సంబంధిత విభాగం అకాడమిక్ పుస్తకాలను అభ్యసనం చేయాలి. ఇందులో పొందిన మార్కులను తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. కానీ అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. కనీసం 35% మార్కులు పొందాలి. దరఖాస్తు విధానం, ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు తేదీలు 2026 సంవత్సరం మే నెల 15వ తేదీ నుంచి జూన్ 14 వరకు చేసుకోవచ్చు. సిబిటీ 1 పరీక్ష జూన్ ఆగస్టు మధ్యలో నిర్వహిస్తారు. అలాగే సిబిటీ 2 పరీక్ష సెప్టెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది. సిబిఏటీ పరీక్ష తేదీ నవంబర్లో నిర్వహించే అవకాశం ఉంది.

పూర్తి వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా www.rrbsikindrabad.gov.in. ఈ వెబ్సైట్ను సంప్రదించవచ్చు. మరో ప్రకటన, AFCAT 2026 ప్రవేశాలు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జూలై 2027 సంవత్సరానికి సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్ ఫ్లయింగ్ గ్రాండ్ డ్యూటీ విభాగాల్లో పోస్టుల భర్తీకి పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కోర్సుల వివరాలు AFCAT ఎంట్రీ ఫ్లయింగ్ గ్రాండ్ డ్యూటీ, అలాగే NCC స్పెషల్ ఎంట్రీ, గేట్ స్కోర్ ఎంట్రీ. వీటికి వయసు, ఫ్లయింగ్ బ్రాంచ్కు 20 నుంచి 24 సంవత్సరాలు నిండి ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ కొరకు బ్రాంచ్కు 20 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. పే స్కేల్ ఫ్లయింగ్ ఆఫీసర్కు 56,100 రూపాయల నుంచి 177,500 వరకు ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. దరఖాస్తు ప్రారంభ తేదీ మే నెల 20వ తేదీ నుంచి, దరఖాస్తు ఆఖరి తేదీ జూన్ నెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు సందర్శించవలసిన వెబ్సైట్ చిరునామా https://afcat.cdac.in. ఈ వెబ్సైట్ చిరునామాను సందర్శించండి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విందాం. మండే ఎండలు, వడగాలులు, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆరోగ్య సూచనలు, ఎండల నుంచి రక్షణకు జాగ్రత్త చర్యలు, సంప్రదాయ వైద్య పద్ధతులు, అత్యవసర చికిత్సపై మార్గదర్శకాలు. దేశంలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వడగాలుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలోని ఆయుష్ విభాగం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రస్తుత వేసవి కాలానికి గాను సమగ్రమైన ప్రజారోగ్య సలహాలను జారీ చేసింది. ఇందులో వడదెబ్బ, ఎండ తీవ్రత నుంచి తగిన రక్షణ పొందేందుకు వీలుగా సాధారణ ప్రజలు, వృద్ధులు, గర్భిణీలు, ఉద్యోగులు, కార్మికులు, అలాగే బహిరంగ సభలు, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనే వారి కోసం వివరణాత్మక మార్గదర్శకాలను అందించింది. శరీరానికి సరిపడా నీరు తాగడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడం, లేత రంగు కాటన్ దుస్తులను ధరించడం, ఆయా కాలాల్లో లభించే పండ్లు, ఎలక్ట్రోలైట్లు, ఎక్కువగా ఉండే ద్రవ పదార్థాలను తీసుకోవడం వంటి అంశాల గురించి వివరించింది. వడగాలుల సమయంలో శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, ఎండలో పనిచేసే కార్మికులు, గుండె జబ్బులు, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యవధులతో బాధపడేవారు చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు నిరంతరం పర్యవేక్షణ అవసరమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పని ప్రదేశాలు, బహిరంగ సభల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలను సూచించింది. వీటిలో విశ్రాంతి తీసుకోవడానికి నీడ కలిగిన ప్రాంతాలను ఏర్పాటు చేయడం, క్రమం తప్పకుండా నీరు తాగేందుకు విరామం తీసుకోవడం, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేలా కార్మికులకు తగిన వసతులు కల్పించడం, వడదెబ్బ లక్షణాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తీవ్రమైన ఎండల కారణంగా వచ్చే అనారోగ్యాల పట్ల, వాటి ప్రమాద సంకేతాల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య సూచనల్లో తెలిపింది. కళ్ళు తిరగడం, తలనొప్పి, వాంతులు, కంగారు లేదా స్పృహ తప్పడం, శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం, డీహైడ్రేషన్, ఫిట్స్ రావడం వంటి వాటిని తీవ్ర లక్షణాలుగా గుర్తించాలని పేర్కొంది. ముఖ్యంగా వడదెబ్బను తక్షణ వైద్య సహాయం అవసరమయ్యే వైద్య అత్యవసర పరిస్థితిని గుర్తించింది. పరిస్థితి విషమంగా ఉంటే వెంటనే 108 లేదా 102 అత్యవసర హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపింది.

డీజీహెచ్ఎస్ పరిధిలోని ఆయుష్ విభాగం విడుదల చేసిన అదనపు సూచనలు తీవ్రమైన ఎండల నుండి రక్షణ కోసం ఆయుర్వేదం, సిద్ధ, యోగా, యునాని, హోమియోపతి వంటి ఆయుష్ విధానంలో అందుబాటులో ఉన్న సంప్రదాయ ఆరోగ్య నివారణ చర్యలను కూడా మంత్రిత్వ శాఖ పొందుపరిచింది. శరీరానికి చలవనిచ్చే ఆహార నియమాలను పాటించాలని ఆయుర్వేద విభాగం సూచించింది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి పానీయాలు తీసుకోవడంతో పాటు తీవ్రమైన ఎండల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సాంప్రదాయకంగా తయారు చేసే నిమ్మరసం, మామిడి, చింతపండుతో చేసిన పానీయాలను తీసుకోవాలని సూచించింది. శరీరానికి చల్లదనాన్నిచ్చే సహజ ఆహార పదార్థాలతో పాటు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి, ఎండ వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించడానికి శీతలి ప్రాణాయామం వంటి శ్వాస పద్ధతులు, తేలికపాటి యోగాసనాలను పాటించాలని సిద్ధ యోగా విభాగాలు సూచించాయి. యనాని వైద్య విధానంలో వడదెబ్బ, డీహైడ్రేషన్ నివారణకు సంప్రదాయ శీతల పానీయాలు, ఔషధ లేపనాలను సూచించగా హోమియోపతి విభాగం తీవ్ర ఎండ సమయాల్లో తీసుకోవాల్సిన ముందు

తగ్గే ఒత్తిడిని తగ్గించడానికి శీతలి ప్రాణాయామం వంటి శ్వాస పద్ధతులు, తేలికపాటి యోగాసనాలను పాటించాలని సిద్ధ యోగా విభాగాలు సూచించాయి. యనాని వైద్య విధానంలో వడదెబ్బ, డిహైడ్రేషన్ నివారణకు సంప్రదాయ శీతల పానీయాలు, ఔషధ లేపనాలను సూచించగా, హోమియోపతి విభాగం తీవ్ర ఎండ సమయాల్లో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను వివరించింది. వేసవిలో దోస పుచ్చ, నిమ్మ, కర్బూజా, బూడిద గుమ్మడి, టమోటా వంటి శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చాలని ప్రజలకు సూచించింది. భారత వాతావరణ శాఖ జారీ చేసే వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వడగాలుల హెచ్చరికల సమయాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. ఇప్పుడు ఒక పాట వినండి.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. స్వయం సహాయక సంఘాల పొదుపు ఖాతాను ప్రారంభించిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ స్వయం సహాయక సంఘాల పొదుపు ఖాతాలను ప్రారంభిస్తున్నట్లు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రకటించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖకు చెందిన ఈ సంస్థ 100% భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది. గ్రామీణ భారతదేశంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూతనివ్వడం, ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వాములను చేయడం లక్ష్యంగా ఈ ప్రత్యేక ఖాతాను అందుబాటులోనికి తెచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలను ప్రతి భారతీయుడికి సరళంగా, సులభంగా, సమ్మిళితంగా అందుబాటులోకి తేవడమే ఐపీపీబి ప్రధాన లక్ష్యం. నమ్మకమైన, తక్కువ వ్యయంతో కూడిన బ్యాంకింగ్ సదుపాయాల ద్వారా మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక సంఘాలను సశక్తులను చేసే దిశగా ఈ ఎస్హెచ్జి పొదుపు ఖాతా ఒక కీలక ముందడుగు. ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవల విధానం, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడం ద్వారా ఈ సంఘాలు అధికారిక ఆర్థిక వ్యవస్థలో క్రియాశీల భాగస్వామ్యులయ్యేలా చూడడం, తద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం మా లక్ష్యం అని ఐపీపీబి ఎండి అన్నారు. దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరివర్తనలో స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం నాబార్డ్ మద్దతుతో నడిచే కార్యక్రమాలతో స్వయం సహాయక సంఘాలకు సన్నిహిత సంబంధాలున్నాయి. తపాలా శాఖకు ఉన్న తిరుగులేని నెట్వర్క్ను, స్వీయ డిజిటల్ సామర్థ్యాలను ఉపయోగించుకుంటూ విస్తృతమైన పోస్ట్మెన్, గ్రామీణ డాక్ సేవక్ వ్యవస్థ సహకారంతో స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సేవల లభ్యతను మరింత చేరువ చేయాలని ఐపీబీపీ లక్ష్యంగా పేర్కొంది. ఇందులో భాగంగా డిజిటల్ ఆన్బోర్డింగ్, ఇంటి వద్దకి బ్యాంకింగ్ సేవలను ఐపీబీపీ అందిస్తోంది. ఐపీపీబి స్వయం సహాయక సంఘాల పొదుపు ఖాతా రూపొందించిన విధానం తక్కువ వ్యయంతో అందుబాటులో ఉండేలా జీరో బ్యాలెన్స్, జీరో ఛార్జీలతో ఖాతా ప్రారంభ ప్రక్రియను సులభతరం చేయడం కోసం డిజిటల్ పద్ధతిలో రూపకల్పన. తపాలా కార్యాలయాలు, తపాలా సిబ్బంది, గ్రామీణ డాక్ సేవకుల విస్తారమైన నెట్వర్క్ ద్వారా పంపిణీ. ముఖ్య లక్షణాలు: కనీస ప్రారంభ డిపాజిట్ అవసరం లేదు, ఇంకా నెలవారీ సగటు బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట బ్యాలెన్స్ పరిమితి 2 లక్షల రూపాయలు, వర్తించే పొదుపు రేట్ల ప్రకారం త్రైమాసిక వడ్డీ చెల్లింపులు ఉంటాయి, నగదు డిపాజిట్లు, విత్డ్రాలకు ఛార్జీలు ఉండవు, నెలకు ఒక ఉచిత భౌతిక ఖాతా స్టేట్మెంట్ లభిస్తుంది, ఖాతా మూసివేసుకుంటే ఛార్జీలు లేవు, క్యూఆర్ కోడ్ జారీకి ఎలాంటి రుసుములు లేవు. ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాల కోసం ఐపీబీబి రూపొందించిన ఈ ఎస్హెచ్జి పొదుపు ఖాతా సమ్మిళిత వృద్ధి, సుస్థిర జీవనోపాధి అన్న జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా సరళమైన, అందుబాటులో ఉండే ఉచిత బ్యాంకింగ్ సదుపాయాన్ని వారికి అందిస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు గురించి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ ఆధ్వర్యంలో 100% భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకును నెలకొల్పారు. 2018లో ఈ బ్యాంకును సెప్టెంబర్ 1న ఈ బ్యాంకుకు ప్రారంభమైంది. సామాన్య భారతీయుడికి అత్యంత చేరువగా ఉండేలా తక్కువ ఖర్చుతో కూడిన నమ్మకమైన బ్యాంకుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. దాదాపు 1,65,000 పోస్ట్ ఆఫీసులు, 3 లక్షల మంది తపాలా సిబ్బందితో కూడిన విస్తృత వ్యవస్థను ఉపయోగించుకుంటూ బ్యాంకింగ్ సేవలు లేనివారు, పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ సేవలను పొందలేని వారితో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలవడం ఐపీపీపీ ప్రధాన కర్తవ్యం. ఇండియా స్టాక్ అనే కీలక ప్రాతిపదికలు ఐపీపీబి విస్తృతి కార్యాచరణకు మూలం. స్మార్ట్ ఫోన్ బయోమెట్రిక్ పరికరాలను సిబిఎస్తో అనుసంధానించడం ద్వారా భౌతికంగా పత్రాలు అవసరం లేకుండా నగదుతో పనిలేని

మీ బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సులభంగా సురక్షితంగా వినియోగదారుల ఇంటి వద్దకే బ్యాంకు సేవలను ఐపీపీబీ చేరుస్తోంది. తక్కువ ఖర్చుతో కూడిన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ సామాన్యులకు బ్యాంకింగ్ను సులభతరం చేయడమే లక్ష్యంగా 13 భాషల్లో అందుబాటులో ఉన్న సులభ గ్రాహ్యమైన ఇంటర్ఫేస్ ద్వారా దేశంలోని 5,57,000 గ్రామాలు, పట్టణాల్లోని 13 కోట్లకు పైగా వినియోగదారులకు ఐపీపీబీ చేరువైంది. నగదురహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంతో పాటు డిజిటల్ ఇండియా లక్ష్య సాధనలో భాగస్వామి కావడానికి ఐపీపీబీ కట్టుబడి ఉంది. ఆర్థిక భద్రత సాధికారతలను పొందేందుకు ప్రతి పౌరుడికి సమాన అవకాశం లభించినప్పుడే భారత్ సుసంపన్నమవుతుంది. ప్రతి వినియోగదారుడు ముఖ్యమే, ప్రతి లావాదేవీ కీలకమే, ప్రతి డిపాజిట్ విలువైనదే అన్న విధానానికి మేమెప్పుడూ కట్టుబడి ఉంటాం అని చెప్పారు. ఇప్పుడు ఒక పాట విందాం.

ఈనాటి యువవాణి యోజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 6 గంటలు ఇప్పుడు వింటారు ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 103.2 107.5 MHz పై ఈ పూట కార్యక్రమాలు ముందుగా ఈ సాయంత్రం 6:30 90 వసంతాల ఆకాశవాణి జరుపుకుంటున్న వివరాలు వింటారు. అనంతరం భక్తి కుసుమాలు, భక్తి పాటలు ప్రసారమవుతాయి. 7:05 ఆంగ్లంలో వార్తలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయతల కార్యక్రమంలో వేసవిలో నిమ్మ చీని తోటల్లో ఆశించే రసం పీల్చే పురుగుల మరియు వాటి సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రంజిత్ కుమార్ గారి ప్రసంగం వింటారు. అందుకన్నా ముందుగా భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రతిష్టాత్మకమైన FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అగ్రికోలా మెడల్ లభించిన సందర్భంగా రైతుల అభినందనలతో కూర్చిన కార్యక్రమం ముందుగా వింటారు. అనంతరం కిసాన్ వాణి కార్యక్రమంలో వేసవి నిమ్మ చేని తోటల్లో ఆశించే పురుగుల గురించిన వివరాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం వింటారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయిరోగనాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:40 చిత్రకుసుమాలు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రకుసుమాలు సినిమా పాటలు వింటారు. 10:00 మహాభారతం వ్యాసపీఠ కార్యక్రమంలో భాగంగా ధారావాహిక భీష్మ పర్వం 3వ భాగం వింటారు. 10:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి కార్యక్రమాలు, రేపు ఉదయం 6:00 ప్రబోధగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 భక్తిరంజన కార్యక్రమంలో దేవీ కీర్తనలు, అనంతరం నాట్య కళ, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ ఎస్ కమల్ సాహెబ్, 6:35 ఉపలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి, 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత రేకుల కార్యక్రమంలో 90 వసంతాలు ఆకాశవాణి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వివరాలు వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు, తరువాత శతవసంత సాహితీ మంజీరాలు విద్వాన్ విశ్వం గారి పెన్నీటి పాట కావ్యం గురించి శ్రీ భూమన్ గారి ప్రసంగ వ్యాసం, చదివిన వారు శ్రీమతి ఏవి భారతి. 7:45 ఉదయరాగం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకులు కె రాఘవేంద్రరావు గారి చిత్రగీత కదంబం వింటారు. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే సినిమా పాటలు. 10:00 ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, అలాగే 12:10, 12:40 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి వింటారు. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. అనంతరం

0: intelligence gathering mechanisms from the field through an improved reporting system. Emphasis was also laid on enhancing technology-driven security systems, expanding CCTV coverage across the railway network, and improving operational security. The meeting also highlighted strengthening cyber security, upgrading camera specifications, and deploying AI-based surveillance and monitoring systems. India's call for united global efforts to combat terrorism in all its forms, including cross-border terror. Addressing the 11th annual BRICS Counter-Terrorism Working Group meeting in New Delhi today, Minister of External Affairs Secretary West C.B. George stressed the need to hold accountable those sheltering and supporting terrorism. In IPL cricket, Gujarat Titans will take on Chennai Super Kings in Ahmedabad this evening. The match is scheduled to begin at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళివచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్టంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్టంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం వేదికగా నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల కమిటీతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల కమిటీకి ఎంఓయూలు, ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి ద్వారా ఇప్పటికే 11.47 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 282 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, వాటిలో 114 ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని ముఖ్యమంత్రికి నారా లోకేష్ వివరించారు. రాష్ట ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులతో పాటు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఈరోజు పర్యటించారు. దోర్నాల మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, శ్రీశైలం వెళ్లే బస్సులకు దోర్నాల కూడలి ప్రాంతమని, అక్కడి నుంచి ప్రతిరోజు 400కి పైగా బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయని, అందుచేత అక్కడ బస్టాండ్ అవసరం ఎంతైనా ఉందని అన్నారు. త్వరలోనే బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అనంతరం దోర్నాల మండలం చినగుడిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పీఎం సూర్యఘర్ రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి తెలియజేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సేవార్థం 14.74 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వినాయక సదన్ భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. దీంతో 108 ఆధునిక వసతి గదులు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలోని 52

0: కార్యాలయాలలో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోందని, భవిష్యత్తులో దీనిని 116 ఆలయాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్ధగిరి, మొగిలి ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా కాణిపాక ఆలయ విస్తరణ, అరగొండ చౌడేశ్వరాలయం అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. వివిధ ఆలయాలలో ఖాళీగా ఉన్న 106 ఈఓ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నామని, దేవాలయ ఉద్యోగుల వేతనాలపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే డీసిల్టేషన్ ప్రక్రియ చేపడుతున్నామని రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన కోడుమూరు నియోజకవర్గం ఏలదినిలో డీసిల్టేషన్ ఇసుక రీచ్ను ఈరోజు పరిశీలించారు. బుకింగ్ కౌంటర్ వద్ద లోడింగ్, బుకింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పడవలో నదిలోకి వెళ్లి తవ్వకాన్ని పరిశీలించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్టంలో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని చెప్పారు. కాగా నీటిపారుదలను మెరుగుపరచడానికి చెరువులు, రిజర్వాయర్లు, కాలువలు, నదులలో పేరుకుపోయిన మట్టి అవక్షేపాలను తొలగించేందుకు ఈ డీసిల్టేషన్ ప్రక్రియను చేపడతారు. ముస్లింలు భక్తి శ్రద్దలతో జరుపుకునే బక్రీద్ పండుగ సెలవు దినాన్ని మారుస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27న కాకుండా మే 28వ తేదీన బక్రీద్ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ మార్పు వర్తిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరించి గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండల పరిధిలోని పీవీటీజీ గ్రామాలలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేసి వెనుకబడిన గిరిజన తెగల ఆవాసాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయనున్నట్టు చెప్పారు. యర్లగడ్డ పంచాయతీ పరిధిలోని శేషారాయి గ్రామంలో ఈరోజు జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఆరోగ్య శిబిరాలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు, ఆధార్ నమోదు శిబిరాలను నిర్వహించారు. రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా రానున్న 3 రోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి కె జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
1: ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు కూడా ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో వడగాలులు లేదా తీవ్ర వడగాలులు ఉండే అవకాశాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాలు, వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తీవ్ర వడగాలులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో అన్ని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వాటికి ఆనుకుని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము.
0: ఇక గడిచిన 24 గంటల్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48 డిగ్రీల సెల్సియస్, బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడలలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు కొండపైన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు నూతన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేవస్థానం ధర్మకర్త

0: ట్రస్ట్ బోర్డు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ కార్యక్రమానికి వర్చువల్గా హాజరై నూతన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యార్థం బోర్డు సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. భారత ఇటలీ దేశౌ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలాం సుదృఢీకర్తుం భారత మధ్య పూర్వ యూరోప ఆర్థిక వీథేః ఉత్తరోత్తర వికాసార్థం పరస్పరం సహమతిం ప్రకటితవంతౌ. సర్వకారేణ కస్యాపి సౌందర్య ప్రసాధనోత్పాదనస్య సూచికా భేషజత్వేన ప్రయోగః ఉపభోక్తృభ్యః విశేషజ్ఞేభ్యః అథవా సౌందర్య చికిత్సాలయేభ్యః సర్వథా నిషేధితం. స్వాస్థ్యసేవా మహానిదేశాలయేన ఇబోలా సంక్రమణేన ప్రభావితదేశేభ్యః ఆగచ్చద్భ్యః అథవా పారగమనం కురువద్భ్యః యాత్రిణాం కృతే కశ్చన విశేష స్వాస్థ్య పరామర్శః ప్రసారితః. తమిళనాడురాజ్యే ముఖ్యమంత్రిణః సి జోసెఫ్ విజయస్య నేతృత్వయుతే మంత్రిమండలే 32 జనాః సమ్మిళితాః, యేషు చతస్రః మహిళామంత్రిణః సంతి. అపి చ ఐపీఎల్ క్రికెట్ స్పర్ధాయాం అద్య సాయం అహ్మదాబాద్ నగరే గుజరాత్ టైటన్స్ తథా చెన్నై సూపర్ కింగ్స్ దళయోః మధ్యే ప్రతిస్పర్ధా భవిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. భారత ఇటలీ దేశౌ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలాం సుదృఢీకర్తుం భారత మధ్య పూర్వ యూరోప ఆర్థిక వీథేః ఉత్తరోత్తర వికాసార్థం పరస్పరం సహమతిం ప్రకటితవంతౌ. ఏకస్మిన్ సంయుక్త వక్తవ్యే భారతస్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ తథా చ తస్య ఇటలీ సమకక్షీయా జార్జియా మెలోనీ ఇత్యేతౌ భారత మధ్యపూర్వ యూరోప ఆర్థిక్ కారిడోర్ ఇత్యత్ర సహకార్యాయ స్వకీయ ప్రతిబద్ధతాం జ్ఞాపితవంతౌ. అస్యాః పరియోజనాయాః భూరిశః ప్రశంసాం కురువంతౌ ఉభౌ నేతారౌ ఐషమః 26th-2000తమే అస్య ఉపక్రమస్య ప్రగతయే ఐమేక్ మంత్రిస్తరీయ గోష్ఠ్యాః ప్రథమాయోజనే దృఢపదక్షేపం స్వీకర్తుం ప్రోత్సాహితవంతౌ. రోమనగరే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ ఆయోజితే సంయుక్త సంవాదదాతృ సమ్మేళనే ఇటలీ దేశస్య ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఐమేక్ ఇత్యేతం యూరోప మధ్యపూర్వ భారతదేశాన్ సంయోజయితుం కశ్చన మహాన్ ఆర్థిక సంపర్క మార్గః వర్తతే ఇతి వర్ణితవతీ. తయా ప్రోక్తం యదస్మిన్ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలా స్థైర్యం దృఢీకర్తుం మహత్ సామర్థ్యం వర్తతే. మెలోనీ ఇత్యేషా అవోచత్ యత్ క్షేత్రీయాంతర సంపర్కస్య సుదృఢీకరణార్థం సర్వోపరి ప్రాథమికతా అస్తి. తథా చ ఉభావపి దేశౌ అస్య వీథి మార్గస్య వికాసం దృఢతయా సమర్థయతః. ఉభావపి ప్రధానమంత్రిణౌ పునరపి ప్రోక్తవంతౌ యత్ నవోన్మేషః విజ్ఞానం ప్రౌద్యోగికీ చ భారత ఇటలీ దేశయోః మూలాధారాః సంతి. అత్రావసరే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రోక్తవాన్ యత్ ఇటలీ దేశః స్వస్య విశిష్టాభికల్పనాయై సూక్ష్మతా కౌశలాయ చ విశ్వవిశ్రుతోస్తి. అపరత్ర భారతస్య ఖ్యాతిః విశాలతాయై ప్రతిభాయై సులభ నవోన్మేషాయ చ వర్తతే.
2: हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की. भारत इटली ज्वाइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025-2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं. हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: श्रोतलु ఇప్పుడు వింటారు ఆకాశవాణి 90వ సంచికలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వివరాలు. ఆకాశవాణి 9 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి 90 వసంతాల ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ ఉంది. ఈ చారిత్రక సందర్భానికి సంబంధించిన సారాంశం, ఆకాశవాణి 90 వసంతాల ప్రత్యేక వివరాలు. స్వచ్ఛమైన సమాచారం, ఆహ్లాదకరమైన వినోదం, లలిత సంగీతం, వార్తలు, ఇలా కోట్లాది మంది శ్రోతల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మన ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని నేడు 90 వసంతాల సంబరాలు జరుపుకుంటూ ఉంది. 1936లో ప్రసారాలను ప్రారంభించిన ఆకాశవాణి నాటి నుంచి నేటి వరకు ఎన్నో తరాల ప్రజలను వారధిగా నిలిచింది, ఎన్నో తరాలకు మహావారధిగా నిలబడింది. కరువు కాలంలో రైతులకు, విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు, వినోదం కోసం శ్రోతలకు ఆకాశవాణి అందించిన సేవలు చిరస్మరణీయం. పల్లెపాటల పండుగలు, జానపద కళలు, శాస్త్రీయ సంగీతం, ఇలా తెలుగు భాషా వికాసానికి ఆకాశవాణి చేసిన కృషి అనిర్వచనీయం. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినప్పటికీ రేడియో మాధ్యమానికి ఉన్న ప్రత్యేకత ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఈ 90 వసంతాల ప్రయాణం స్ఫూర్తిదాయకం. శ్రోతల ఆదరాభిమానాలతో ఆకాశవాణి ప్రసారాలు మరింత ముందుకు సాగుతాయి అని ఆశిద్దాం. ఇప్పుడు మరొక ప్రకటన విందాం.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు వినండి భక్తి కుసుమాలు, భక్తి పాటలు.

మీరింతవరకు భక్తి కుసుమాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 7:05 నిమిషాలుగా వస్తుంది. మరొక క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఢిల్లీ విద్యా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ పర్యటన వారి ఆలోచన పరిధిని విస్తరిస్తుందని ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పర్యటనకు వచ్చిన 41 మంది ప్రతిభావంతుల్లో 27 మంది బాలికలు ఉండడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది నారీశక్తికి నిదర్శనమని కొనియాడారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీలో క్షేత్రస్థాయి అధికారులతో ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల రైళ్లలో జరిగిన పలు అగ్ని ప్రమాద ఘటనలపై జరిపిన ప్రాథమిక విచారణలో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైనట్లు గుర్తించారు. ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని, రైల్వే భద్రతా దళం ఈ అంశాలపై చురుకుగా దర్యాప్తు చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మెరుగైన రిపోర్టింగ్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో నిఘా సమాచారణ సేకరణ యంత్రాంగాలను బలోపేతం చేయడంపై ఈ భద్రతా సమీక్షా సమావేశంలో చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఉమిద్ నెట్వర్క్ పేరిట వంశ పారంపర్య రుగ్మతుల నిర్వహణ ప్రత్యేక పద్ధతులను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. బయోటెక్నాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమం తక్కువ ధరలలో ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. జన్యు నిర్ధారణ, ప్రసవపూర్వ పరీక్షలు, జన్యు కౌన్సిలింగ్ వైద్యుల సామర్థ్యం తదితర అంశాలు ఈ కార్యక్రమ పరిధిలోకి వస్తాయని అన్నారు. రోగ నిర్ధారణ, కౌన్సిలింగ్, నివారణ, శిక్షణ, ప్రజారోగ్య అవగాహన వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర విధానం ద్వారా వంశ పారంపర్య జన్యుపరమైన రుగ్మతలను పరిష్కరించడానికి మన దేశం చేపట్టిన మొట్టమొదటి సమగ్ర జాతీయ ప్రయత్నం ఇది. 300,000 మంది ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న ఈ కార్యక్రమం సామాన్య ప్రజల జీవితాల్లో ఒక కొత్త ఆశ అని, ప్రజల ఆరోగ్య సంరక్షణ నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా అన్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆమ్చామ్ వార్షిక నాయకత్వ సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో 3వ అతిపెద్ద స్థానంలో మన దేశం నిలిచిందని పేర్కొన్నారు. 79 లక్షల కోట్ల రూపాయలతో అమెరికా మొదటి స్థానంలోనూ, 49 లక్షల కోట్లతో చైనా 2వ స్థానంలో ఉండగా, 22 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశం 3వ స్థానాన్ని కవసం చేసుకుందని ఆయన తెలిపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ వార్షిక వృద్ధి 30 నుండి 40% చేరుకుందని ఆయన తెలిపారు.
1: The ministry total size of the automobile industry was at time was 14 lakh crore. Now the size of the automobile industry is 22 lakh crore. And now we have just surpassed Japan and our number is third. The first is USA.

0: having the size of 79 lakh crore. Second is China, 49 lakh crore. And India is now 22 lakh crore. Our every year growth is 30-40%.
1: న్యూఢిల్లీలో ఈరోజు 11వ బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ కార్యదర్శి సిబీ జార్జ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తూ మద్దతు తెలుపుతున్న దేశాలను అంతర్జాతీయంగా జవాబుదారీలుగా చేయాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలని ఈ సందర్భంగా కోరారు. ఇటలీ రాజధాని రోమ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ గౌరవం దేశ ప్రతిష్టకు, దేశంలోని కష్టపడే రైతుల శ్రమకు నిదర్శనమని కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడంలో భారత్ ప్రపంచానికి సరికొత్త నమూనాను అందించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించి 2026 కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు యాత్రికులను ఎంపిక చేశారు. ఈ ఏడాది యాత్ర జూన్ నుండి ఆగస్టు వరకు సాగనుంది. పూర్తిగా పారదర్శకంగా లింగ సమతుల్యతతో కూడిన ర్యాండమ్ పద్ధతిలో మొత్తం 1000 యాత్రికులను ఎంపిక చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంపికైన యాత్రికులు 20 బ్యాచ్లుగా లిపో లేక్, నాథులా పాస్ల గుండా ప్రయాణిస్తారని, ఫలితాల వివరాలను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా యాత్రికులకు పంపుతున్నామని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ప్రధానమంత్రి పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్లో 75 నుండి 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు యుఏఈ అంగీకరించడంతో పాటు మొత్తం 57 కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
2: బడీ బడీ కంపెనీ అంతర్రాష్ట్రీయ లెవెల్ కి ఫార్చ్యూన్ 500 కంపెనీ జో సిఇఓస్ హై ఉన్కే సాత్ బాత్చీత్ హుయి ఉన్కే సాత్ ఆగే భారత్ మే నివేశ్ వ్యాపార్ ఔర్ సంబంధో బడానే కి చర్చాయే హుయి. అగర్ హమ్ సిర్ఫ్ యే జిన్ సిఇఓస్ కే సాత్ మాన్య ప్రధానమంత్రి జీ నే బాత్చీత్ కి ఉన్హీ కా అగర్ వాల్యూ దేఖే తో వో 3 ట్రిలియన్ డాలర్ సే జ్యాదా ఇన్కి వాల్యూ బన్తీ హై యానీ భారత్ కి జీడీపీ.
1: ఈ నెల 28 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ పరస్పర సంప్రదింపుల తర్వాత ఈ కొత్త సదస్సుకు మరొక తేదీని మార్చాలని నిర్ణయించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. దేశీయ అవసరాల కోసం రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ రోజుకు 46 నుండి 47 వేల టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారు. గత 3 రోజుల్లోనే 1.34 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లను పంపిణీ చేశామన్నారు.
3: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही हैं ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके. इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंप अप किया गया है और लगभग 46 से 47 हजार टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है.
1: ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు వడగాల్పులు వీసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత ప్రమాణాలు, విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ 1

0: నిలబడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत సర్కార్.
6: శ్రోతలు, ఈనాటి కార్యక్రమంలో ముందుగా భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రతిష్టాత్మకమైన ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అగ్రీ కోలా మెడల్ లభించిన సందర్భంగా రైతుల అభినందనలతో కూర్చిన కార్యక్రమం వింటారు. అనంతరం వేసవిలో నిమ్మ చీనీ తోటల్లో ఆశించి రసం పీల్చే పురుగులు మరియు వాటి సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రంజిత్ కుమార్ గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రతిష్టాత్మకమైన ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అగ్రి కోలా మెడల్ లభించిన సందర్భంగా రైతుల అభినందనలతో కూర్చిన కార్యక్రమం.
7: నా పేరు మల్లారపు విజయ్ భాస్కర్. నేను పీలేరులో ప్రముఖ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎన్జిఓగా వర్క్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా గౌరవనీయ ప్రధానమంత్రి గారికి ప్రతిష్టాత్మక ఎఫ్ఏఓ అగ్రికోలా పథకాన్ని ప్రదానం చేయడం భారత వ్యవసాయ రంగం యొక్క పెరుగుతున్న ప్రతిష్టతను ప్రతిబింబిస్తుంది అని భావిస్తున్నాను. దేశ రైతులు మరియు వ్యవసాయ అభివృద్ధి కోసం చేసిన కృషి ప్రపంచ

0: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ముఖ్యమైన విజయానికి ప్రధానమంత్రి గారిని, మా రైతు సంబంధిత ఎన్జిఓ సంబంధిత అనుబంధ రంగాలు వారు అభినందనలు మా తరఫున తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఇటువంటి రైతులకు ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.
1: నా పేరు ఊట్కూరు సుధాకర్ రెడ్డి, మూరేవాండపల్లి, రంచెల్ల మండలం, చిత్తూరు జిల్లా. ఈరోజు వ్యవసాయం ఇంకా ఆహార భద్రత కొరకు గౌరవనీయులైన మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నుండి అగ్రికోలా పథకాన్ని అందుకోవడము మన దేశ రైతులందరికీ ఎంతో గర్వకారణము, ఆనందం కలిగిస్తున్నది. ఈ గౌరవం మన దేశ రైతులందరికీ ఆయనకున్న నిబద్ధతకు, ఆయన వ్యవసాయం కొరకు అభివృద్ధి చేసిన కృషికి లభించిన ప్రపంచవ్యాప్త గుర్తింపు సూచిస్తుంది. ఈ సందర్భంగా రైతులందరి తరఫున ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ధన్యవాదములు.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారము. నా పేరు సరస్వతి, నేను ప్రకృతి వ్యవసాయ రైతును. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగెల మండలం చట్టేవారిపాలెం పంచాయతీ వంకమద్దివారిపల్లి. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఎల్లప్పుడూ రైతుల యొక్క ఆదాయాలను పెంచడానికి, వ్యవసాయంలో ఆధునీకరించడానికి, ఆహార భద్రతను బలోపేతం చేయడానికి కృషి చేశారు, చేస్తున్నారు. ఎఫ్ఏఓ ప్రధానం చేసిన ఈ అగ్రికోల పథకం వ్యవసాయ రంగానికి ఆయన చూపిన నాయకత్వం, ఆదరణ మరియు అంకిత భావానికి నిదర్శనం. అందువలన మేము ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. నమస్కారం.
3: అందరికీ నమస్కారం. నా పేరు జయశంకర్. నేను తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గొల్లపల్లి రైతును. గౌరవనీయ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో రైతుల ప్రయోజనం కోసం అనేక ముఖ్యమైన పథకాలు అమలు చేయబడుతూ ఉన్నాయి. వాటి వల్ల రైతులందరూ నేరుగా లబ్ధి పొందడం జరిగింది. వ్యవసాయ రంగంలో ఆయన దూరదృష్టితో కూడిన ఆలోచనలు, కృషికి ప్రతిష్టాత్మకమైన ఎఫ్ఏఓ అగ్రికోలా పథకంతో అంతర్జాతీయ గుర్తింపు లభించడం మా రైతులందరికీ గర్వకారణం. ఈ ఘనత సాధించినందుకు మేము ఆయనకు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది మా రైతులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నాం.
4: మీరింతవరకు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రతిష్టాత్మకమైన ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అగ్రికోలా మెడల్ లభించిన సందర్భంగా రైతుల అభినందనలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో మరి ఇప్పుడు వినండి. వేసవిలో నిమ్మ చీనీ తోటలలో ఆశించే రసం పీల్చే పురుగులు మరియు వాటి సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రంజిత్ కుమార్ గారి ప్రసంగం.
5: రైస్ సోదరులకి నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనము వేసవిలో నిమ్మ చీనీని ఆశించే రసం పీల్చే ముఖ్యమైన పురుగుల గురించి మనము తెలుసుకుందాము. మీరు నిమ్మ మరియు చీనీ విస్తీర్ణం చూసుకుంటే మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేసే జిల్లాలో అయినటువంటి నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపూరు, కడప జిల్లాల్లో, కోస్తా జిల్లాల్లో అయినా ఏలూరు జిల్లాలో ముఖ్యంగా నిమ్మ మరియు చీనీ పంటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. మీరు వేసవిలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఈ నిమ్మ మరియు చీనీని ఆశించే రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉంటాయి. మీరు ముఖ్యంగా ముందుగా మీరు చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల్లో తామ్ర పురుగు, పేను అంటే ఎగిరే పేను అంటాము, అదే విధముగా తెల్ల పలుసు పురుగులు, పిండి నల్లి, ఎర్రనల్లి మరియు పచ్చనల్లి, ఈ అనేకమైన పురుగులు వేసవిలో నిమ్మను ఆశించి రసం పీల్చి మరియు నష్టాన్ని కలగజేస్తుంటాయి. సో దీని గురించి మనం విస్తీర్ణంగా తెలుసుకుంటాం. ఈరోజు ముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే ఈ ఎగిరే పేను ఇటీవల ఒక 4-5 సంవత్సరాల నుంచి మనకు రాయలసీమ జిల్లాలో, మనకు కడప జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లాలో మనకు ఈ పేను అనేది ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంటాయి. ఈ పేను అనేది కొత్తగా ఎగురొచ్చినప్పుడు మనం రసాల్ని పీల్చడం వల్ల ఒక నల్లటి బూజు అనే పదార్థం ఆకులపైన ఏర్పడి దానివల్ల కిరణజన్య అనేది జరగకుండా ఆగిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు

అనేది నల్లగా మాడిపోయి రాళ్ళం అనేది జరిగి ఆర్థికంగా మనకు ఫలసాయం అనేది అందదన్నమాట. సో దీని కొరకు, దీని నివారణ కొరకు రైతు సోదరులు ఎప్పుడైనా మనకు పురుగు ఒక తీవ్రత తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు వేప ఆధారిత లేకపోతే వేప నూనె మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న వేప నూనె అంటే మనకు 1500 PPM కావచ్చు, 10,000 PPM కావచ్చు, 50,000 PPM కావచ్చు. 10,000 PPM అయితే మనకు అంటే 1% ఈసీ అంటాము, 3 నుంచి 5 మిల్లీ 1 లీటర్ని కలిపి పిచికారి చేసుకోవాలి అంటే పురుగు ఒక తీవ్రత తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు. అదే విధముగా మీరు పురుగు ఒక తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL అని మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది, అది వచ్చి మనకు 0.5 మిల్లీ 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. లేకపోతే థయోమిథాక్సామ్ అట్టారా అని మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది, ఇదైతే మనకు 0.3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగుని నివారించుకోవచ్చు. నెక్స్ట్ మనకు అంటే ఇంకో పురుగు చూసుకున్నట్లయితే మనకు ఈ నల్లి. నల్లి అనేది మనం అన్ని తోటల్లో అంటే నిమ్మ చీని తోటల్లో మీరు చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల్లో చాలా తీవ్రంగా మనకు కనిపిస్తుంది ఉంటుంది. సో దీనివల్ల మనకు ఈ కాయ యొక్క నాణ్యత అనేది దెబ్బతింటూ ఉంటుంది. మీరు పచ్చనల్లిని చూసుకున్నట్లయితే ఇగురు వచ్చినప్పుడు తెల్లటి చుక్కలు మన ఆకు పైన కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా పురుగు ఒక తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కాయ పైన తెల్లటి చుక్కలు ఏర్పడి కాయ యొక్క నాణ్యత మరియు మార్కెట్ ఒక ధర తగ్గడం అనేది జరుగుతుంది. దీని నివారణ కొరకు రైతు సోదరులు ముక్కుపుడక లేదా గోలికాయ దశ ఉన్నప్పుడు ఈ పురుగు మందులను పిచికారి చేసుకోవాలి. ముక్కుపుడక దశలో ఉన్నప్పుడు నేను ఇందాక మనం అనుకున్నట్లు ఈ వేపాధారిత పురుగు మందులు పిచికారు చేసుకోవాలి లేదా ప్రొపార్గైట్ అనే మందు 2 మిల్లీ 1 లీటర్ నీటి కలిపి పిచికారు చేసుకోవాలా అంటే ముక్కుపుడక దశలో ఉన్నప్పుడు, మరియు గోలికాయ దశలో ఉన్నప్పుడు మనకు స్పైరోమెసిఫాన్ అనే మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. సో అది వచ్చి మనకు 0.1 మిల్లీ 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఈ మంగునల్లి అంటాం, అంటే రైతు సోదరులు రైతు ఒక భాషలో మనము ఈ గార్దిమచ్చ తెగులు అంటారు ఎక్కువగా మనము. ఈ గార్దిమచ్చ వచ్చి మనకు ఈ ఎర్రనల్లి నుంచి ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. సో దీని కొరకు ముక్కుపుడక మరియు గోలికాయ దశలో ఈ నేను ప్రొపార్గేట్ కానీ స్పైరోమిసిఫాన్ అనే నల్లి నాచిన పురుగు మందులు పిచికారి చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా పులస పురుగులు. పులస పురుగులు మనకు ఫిబ్రవరి నుంచి మార్చి ఏప్రిల్ ఈ 3 నెలల్లో మనకి ఎక్కువగా ఈ తీవ్రత అనేది ఉంటుంది. ముందుగా అవి నేల నుంచి చెట్టు పైభాగంకి పాకి క్రమేపీ 5-10 చెట్ల నుంచి క్రమేపి తోటంతా ఈ పురుగు విస్తరిస్తుంది అనమాట, మనం ఎటువంటి చర్యలు తీసుకోకపోతే. సో దీని నివారణ కొరకు మనము ఈ గోతాం పట్టతో ఫస్ట్ కాండంని రుద్దేసి తర్వాత ఈ బుప్రోఫేజిన్ అంటే అప్లాడ్ అంటాం మనము, అప్లాడ్ అనే మందు 1 మిల్లీ 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి, లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL అనే మందు 0.5 ML 0.5 ML 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనము నివారించుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ తామర పురుగులు. తామర పురుగులు ఎక్కువగా మనకు పూత దశలో ఉండి పూతలో ఉండి ఈ నష్టాన్ని కలగజేస్తుంటాయి. రైతు సోదరులు ఎక్కువగా ఈ పురుగుని మనకు ఈ ఎలక్కాయ తెగులు అంటూ ఉంటారు అన్నమాట, అంటే కాయ పైన తెల్లటి చారలు ఏర్పడి ఈ కాయ ఒక నాణ్యత అనేది మార్కెట్లో తగ్గించి దీనివల్ల ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంటాయి. దీని నివారణ కొరకు రైతు సోదరులు మనకు మార్కెట్లో లభ్యముండే స్పినోసైడ్ కావచ్చు అంటే 0.3 ML 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలా, లేదా మనకు ఈ స్పినోడారం అంటే డెలిగేట్ అని మార్కెట్లో అందుబాటులో ఉంటుంది, 1 ML 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగుని నివారించుకోవచ్చు. అదే విధముగా నెక్స్ట్ వచ్చి మనకు ఈ పేను. పేను వచ్చి మనకు ఎక్కువగా కొత్త ఇగురు వచ్చినప్పుడు నష్టాన్ని కలగజేసి ఈ పూత అనేది దెబ్బతిని పూత మాడిపోయి నల్లగైపోయి పూత రాలిపోయి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంది. రైతు సోదరులు ఇంతకు మునుపు అంటే 3-4 సంవత్సరాల మునుపు ఈ పురుగుని వాళ్ళు ఒక తెగులు అనుకొని మ్యాంగో జబ్బు బావిష్టని ఇటువంటి మందులు ఎక్కువగా పిచికారు చేస్తూ ఉంటారు. సో రైతు సోదరులకి మనము చాలా వరకు మనం మీటింగ్లు ట్రైనింగ్ ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది, ఇది ఒక పురుగు నుంచి ఈ ఆకు కానీ మాడిపోవడం అనేది లేకుంటే పూత నల్లగా అయిపోవడం అనేది జరుగుతుంది. సో దీని కొరకు ఏంటంటే మనము ఎక్కువగా మనకు వేపాధారిత కషాయం కానీ లేదంటే థయోమిథాక్సామ్ మందు 0.3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి, దాంతోపాటు ఇమిడాక్లోపిడ్ 0.5 ML అంటే 0.5 ML 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా మనము

0: ఈ నల్లపేను అంటాం. నల్లపేను ఇటీవల కాలంలో ఎండలు ఒక తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మనకు కొన్ని తోటల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. సో ఈ పురుగు నివారణ కొరకు ఇందాక మనము చెప్పినట్లు ఈ రసం పీల్చే పురుగులకి ఏవైతే మనము పురుగు మందులు పిచికారు చేసుకోము, ఇమిడాక్లోప్రిడ్ లేదా థయోమిథాక్సామ్ ఇటువంటి మందులు పిచికారు చేసుకొని ఈ పురుగుని నివారించుకోవచ్చు. అదేవిధంగా పిండి నల్లి కూడా ఎక్కువగా మనకు ఈ నేలలో గుడ్లు పెట్టి మనకు ఈ వయ్యారి బామ మొక్కలపైన ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ వయ్యారి బామ మొక్కలపైన ఎక్కువగా ఈ పురుగు ఆశించడం జరుగుతుంది కాబట్టి మనం ముందుగా ఈ వయ్యారి బామ మొక్కల్ని తీసి ఏరివేయాలి మన తోటల్లో నుంచి. తర్వాత మనం ఏంటంటే కాండం మీద క్లోరోపైరిపాస్ 2 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారు చేసుకోవాలి. తర్వాత మనకు పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డాంటోసో అనే మందు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది, అది వచ్చి 50 గ్రాములు 100 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారు చేసుకున్నట్లయితే ఈ పురుగులను మనము నివారించుకోవచ్చు. సో మనము ఇందాక నేను చెప్పినట్లు ఈ రసం పీల్చే పురుగులు వేసవి కాలంలో ఎక్కువగా మనకు ఆశించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఎక్కువగా మనకు కాయ యొక్క నాణ్యత మరియు దిగుబడి అనేది తగ్గుతూ ఉంటుంది. రైతు సోదరులు ముఖ్యంగా గమనించుకోవడం ఏంటంటే ఒక ముఖ్య గమనిక అంటే మనము ఎక్కువగా పురుగు మందులు వాడకుండా పురుగు స్థాయి తక్కువగా ఉన్నప్పుడు మనం వేప నూనె లేదా వేప ఆధారిత మందులు పిచికారు చేసుకోవాలా, లేదంటే మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్న ఈ పురుగుల్ని నివారించే శిలీంధ్రాలు అంటే బ్యాసిల్లస్ తూరింజియస్ అనే కావచ్చు, డైపల్లా అని ఉంటుంది, లేకపోతే మనకు ఈ లెకానిసిల్లం లెకని అని అంటే వట్టిసీలియం లెకని అంటాము, ఈ శిలీంధ్రము మనము 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారు చేసుకున్నట్లయితే ఈ పురుగుని నివారించుకోవచ్చు. ఇంకోటి ముఖ్య గమనంగా రైతు సోదరులకు ఏంటంటే మనకు మార్కెట్లో అనేకమైన ఈ బయో మందులు అందుబాటులో ఉంటాయి. కలయక లేని పురుగు మందులను మనము దాని ఒక మోతాదు ఏదైతే మనము పురుగు మందులు ఒక బాటిల్ పైన సిఫారసు చేసిన మోతాదునే రైతు సోదరులు కలిపి పిచికారు చేసుకోవాలి. కలయక లేని పురుగు మందులను దయచేసి రైతు సోదరులు పిచికారీ చేసుకోకూడదు. దేనికంటే దానివల్ల మనకు ఆకులు తెల్లగా మారిపోవడము, పసుపు కలర్గా మారిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా ఏమన్నా సందేహాల కొరకు మన చీనీ నిమ్మ పరిశోధన స్థానం తిరుపతి మన ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతిని సంప్రదించి సలహాలు సూచనలను తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: మరింతవరకు వేసవిలో నిమ్మ చీని తోటలను ఆశించే రసం పీల్చే పురుగులు మరియు వాటి సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తిరుపతి ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రంజిత్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక పాట విన్నాం.

రైతులకు ఒక గమనిక. వ్యవసాయ శాఖ తిరుపతి జిల్లా వారు ఇలా తెలియజేస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం దరఖాస్తుకు మరో 5 రోజులు గడువు పెంచుతున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు వ్యక్తిగతంగా వ్యవసాయ పరికరాలు వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమైంది. ట్రాక్టర్లు, గొర్రెలు, కోత నూర్పిడి యంత్రాలు, ఇంకా పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు వంటి వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు రాయితీపై అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఖరీఫ్ రబీ సాగు ఆధారంగా 2025-26 సంవత్సరానికి తిరుపతి జిల్లాలకు 3,14,00,000 కేటాయించింది. ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 5వ తేదీ నుండి 19వ తేదీ వరకు రైతులు దరఖాస్తు చేసుకునేందుకు తొలుత ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ గడువును మరో 5 రోజులు అనగా 26వ తేదీ రాత్రి వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కావున జిల్లా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఎఫ్ఎం యంత్రాల సరఫరాను పూర్తి చేయడానికి ప్రతిపాదిక కార్యక్రమాలు, రైతులచే దరఖాస్తు సమర్పణ 5వ తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఉంటుంది, అంటే 21 రోజుల పాటు. డిఏఓల అభ్యర్థన మేరకు లక్ష్యాల పరస్పర మార్పిడిని అనుమతించే వ్యవధి 27 మే నెల నుంచి 29 మే నెల వరకు ఉంటుంది. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదంతో లబ్ధిదారుల జాబితా ఖరారు, లాటరీ ప్రక్రియ, జాయింట్ కలెక్టర్ ద్వారా మంజూరు పత్రం జారీ. ఈ కార్యక్రమాలు 30వ తేదీ నుండి 3వ తేదీ వరకు నిర్వహిస్తారు, 5 రోజుల పాటు. అలాగే ఎంపిక చేసుకున్న లబ్ధిదారుని ద్వారా నాన్ సబ్సిడీని చెల్లించడానికి వ్యవధి 4వ తేదీ నుండి 18వ తేదీ వరకు 15 రోజుల పాటు ఉంటుంది. అలాగే సరఫరాదారు ద్వారా యంత్రాల డెలివరీ కోసం 4వ తేదీ నుండి 3వ తేదీ వరకు 30 రోజులు నిర్వహిస్తారు. సబ్సిడీ విడుదల ప్రక్రియ 5వ తేదీ నుండి నిర్వహిస్తారు. ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి మరో పాట.

ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 7:45 కాస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు.

0: తర్వాతి కార్యక్రమం వెంటనే
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతలకు నమస్కారం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతగానో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం సార్.
2: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
3: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకము పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికి ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం సార్.
2: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
3: సార్, ఇది పిఎం అభిమ అంటారు సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది అక్టోబర్ 2021లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోని అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మన జిల్లాలో క్రిటికల్ గా ఉన్నాయి సార్. ఇవి ఈ ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే ప్రాథమిక సంరక్షణలో 17,788 గ్రామీణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్. అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్ ఇస్తారు. అంటే బీపీ షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్ ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్ కేస్ ఫీవర్ అవన్నీ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చూడడం జరిగింది సార్. దీనికోసం అని చెప్పి 11,024 పట్టణాలు ఏంలో స్థాపించడం జరిగింది. మొత్తం దీన్ని బలోపేతం చేయడానికి మనకు 5 లక్షల పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఇవి బ్లాక్ స్థాయిలో కూడా మనము 3,300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్గా ఏంటంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి తర్వాత మందులు అక్కడ మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీనికి వాడతారు.
2: సార్, మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
3: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సరు, తర్వాత ఎనీ యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శాస్త్ర చికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పుడు 3,650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి
2: సార్. మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
3: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్ లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలు అయితే బాగా స్పీడ్ గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీని వల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు అభా ఐడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో డిజిటల్ అంటే ఈ

0: ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం అంటే జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళకి ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మన వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్లో వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వయతో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీనివల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎంలో ఆభా ఐడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసము ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడుండే కార్పొరేటర్ని, సర్పంచ్ని వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా ఆభా ఐడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడం ఏమంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్. అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం
1: సార్. మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి? దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా
0: సార్? దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి, లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాల్లో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
1: సార్ మరి ఇప్పుడు కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: సార్ కొన్ని సందర్భాల్లో రెండు కార్డు కలిగిన వ్యక్తి, అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పిఎంజేబీ అదే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు రెండు ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికి అయితే రాలేదు
1: సార్. మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు
0: సార్? అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలిసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు. ఇప్పటి వరకు 3,250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
1: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి
0: సార్? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటేషన్ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల.
1: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: మేము వాళ్ళకి అవే ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనము ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు
1: సులువుగానే. దరఖాస్తు
0: చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు సచివాలయాల్లో కూడా, అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు
1: సార్. మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
0: సార్? మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
1: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
0: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంకయ్య వైద్య సేవలు జరుగుతుంది, ఆయుష్మాన్ భారత్ పథకాల సమయం సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్.
1: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది
0: సార్? ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు మరియు ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి

0: దోహదం పడుతుంది. సార్ బాగుంది ఇప్పుడైతే, ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంటు, వైద్యం, తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతోంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ డీసీ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సీఈఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్లో దానికి రెక్టిఫై చేసుకుంటారు. ఇబ్బంది అయితే ఏం లేదు.
1: సార్ ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా?
0: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఐఈసీ మెటీరియల్ ని డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలు కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా మంది ముందుకొచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది. దాని ద్వారా ఎఫ్డిపి ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్ లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా ఇంటికే, అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి ముఖ్యంగా 3 క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం. గర్భకోశ క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనం బస్సెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
1: సార్ మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలున్నాయి?
0: సార్ ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళని కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం. అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో కూడా ఈ విపిఆర్ సెంటర్ ఉంటుంది సార్. అంటే ప్రస్తుతము హాస్పిటల్లో ఒక లీవ్లో వెళ్ళి ఒక హెల్త్ వాళ్ళక్కడ డాక్టర్ రాకపోయినా కూడా వేరే సేవల నుంచి, అంటే వీడియో కౌన్సిలింగ్, వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ని అక్కడ నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా, ఏ మందులు వాడుతున్నారనేది కూడా వాళ్ళకి అక్కడ నుంచి తెలియజేస్తారు సార్. అదేవిధంగా ఈ గర్భవతులు కూడా వాళ్ళకి యోగా, ధ్యానం కూడా, యోగా చేపించడం, ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఈ దీని ద్వారా కూడా పొందుతారు సార్.
1: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటి?
0: టెలిమెడిసిన్ లాంటిది
1: సార్. మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి?
0: సార్ ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఇది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఎంపానెల్ ఆసుపత్రులు అనేవి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అందరూ ఇలా తెలియజేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. చిత్రకుసుమాలు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రేమలేఖ చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, భువనచంద్ర గీతం, దేవా సంగీతం.

శ్రోతలు, మీరు ఈ పాటలను 103.2 107.5 మెగాహెర్ట్స్పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న చిత్రకుసుమాల కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు వినండి అస్త్రం చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు రాజేష్, అనంత బృందం. వేటూరి గీతం ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

శ్రోతలు, మీరు ఈ పాటల్లో 103.2, 107.5 MHz పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న చిత్రకుసుమాలు కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు వినండి యువరాజు చిత్రం నుంచి ఈ పాట. ఈ పాటను ఆలపించిన వారు హరిహరన్, చిత్ర, సునీత, రమణ గోగుల. గీత రచన వేటూరి, రమణ గోగుల సంగీతం. యువరాజు చిత్రం నుంచి పాట విందాం.

0: ఆకాశవాణి ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుబంధం. ఈ పరంపరలో డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారితో పరిచయం వింటారు.
1: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో పాత జ్ఞాపకాలు, ఇంకా రేడియోతో శ్రోతలకు ఉన్న రేడియోతో మా అనుబంధం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బానిగా వాణిగా ప్రపంచ నలుమూలల్లో మన రేడియో ప్రసారాలు ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చును. ఈ పరంపరలో మన ఆకాశవాణికి విశిష్ట శ్రోత అయినటువంటి శ్రీ ఆదవాణి హనుమంతప్ప గారున్నారు. డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారు పలు విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేసి చివరిగా కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా ఇటీవలి కాలంలోనే పదవీ విరమణ పొందారు. మరి వీరు చెప్తున్నదేమంటే, ఆకాశవాణి నాకు ఎంతో నేర్పింది, ఆకాశవాణి ద్వారానే నేను ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ తెలియజేస్తూ, అంటే గతంలో వీరు కడప కేంద్రానికి ఎక్కువగా వెళ్లేవారట, ఇప్పుడు కర్నూలులో మనకు మే 9వ తారీఖు 1992లో కర్నూలు ఆకాశవాణి కేంద్రం స్థాపించబడినాక కర్నూలు ఆకాశవాణికి వీరు సుపరిచితులుగా ఉన్నారు. మరి వీరికి మన కర్నూలు ఆకాశవాణి ఎంతో వీరి జీవితంలో ఎంతో ఉపయోగపడిందని తెలియజేశారండి. ముఖ్యంగా కళలు, సంగీతము, సాహిత్యము, అంతేకాకుండా విపత్తుల సమయంలో ఇంకా కరోనా సమయంలో మనం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఇక వీరు మన భారతదేశాన్ని దుర్భేద్యమైన దేశంగా మార్చడానికి మన నైతిక బాధ్యతను, తర్వాత మన నైతిక విలువలను పెంచే విధంగా మన రేడియో కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే విద్య, ఉద్యోగ సమాచారము, తర్వాత వ్యవసాయదారుల కార్యక్రమం వీరికి చాలా మక్కువ అని చెప్పి తెలియజేశారు. ఇక వినోద కార్యక్రమాల గురించి చెప్పనక్కర్లేదని చెప్తూ, స్వయానా వీరు ఒక రంగస్థలి కళాకారుడు, అలాగే ఒక కవి, పాటగాడు, ఆటగాడు అని మనం చెప్పొచ్చు. మరి వారి అనుభవాలు మన ఆకాశవాణి శ్రోతలతో ఈరోజు మనం పంచుకుందామండి. నమస్కారం అండి డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారు. ఇక మీరు మా కార్యక్రమాల గురించి మా శ్రోతలతో కాస్త మీ యొక్క అనుభవాలని తెలియజేస్తారా?
2: బాహులేయ మయూర కిర్మీర వర్ణములందు స్నిగ్ధతల్ రంగరించి. ఈ పద్యం ఏ సందర్భంలోనిదంటే, సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామికి దేవ సైన్య అధ్యక్షుడిగా చేసేటప్పుడు ఉన్న పద్యం అనమాట. అంటే వెన్నెల ఎక్కడెక్కడ ఎలా పడిందో కవి ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు అనే కవి అద్భుతంగా రచించారు. వెన్నెల సహజంగా ప్రకృతిలో చాలా సహజమైంది, అది అందరికీ తెలిసిందే. సూపర్లకు కూడా అది ఆనందంగా ఉంటుంది వెన్నెల.
3: నా పేరు డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప. నేను కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో తెలుగు శాఖలో విశ్రాంత ఆచార్యుణ్ణి. ఈ కర్నూలుకి నేను మొట్టమొదట 1992 మే 9వ తేదీ వచ్చాను. అప్పుడు ఎందుకు వచ్చానంటే, ఆకాశవాణి కేంద్రం కర్నూలులో ప్రారంభమైంది. అప్పుడు ప్రారంభకులు ఎవరంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రులుగా వారు ఉండేవారు. దీనికి సభాధ్యక్షులుగా ఆనాటి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రులైనటువంటి శ్రీ అజిత్ కుమార్ పాండ్యా గారు ఉన్నారు. కర్నూలు రేడియో స్టేషన్ మొట్టమొదటిగా ప్రారంభమైనప్పుడు నేను ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా భావించాను. తర్వాత నేను అనంతరంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 1987 నుంచి 1998 దాకా అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. కర్నూలు రేడియో స్టేషన్ కానీ అనంతరం రేడియో స్టేషన్ కానీ లేవు అప్పట్లో. కడప ఆకాశవాణి కేంద్రంలో మాత్రం నేను సూక్తి సుధా కానీ సాహిత్య వ్యాసాలు కానీ చెప్పేదానికి పోయేవాడిని. తర్వాత 1998లో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సాహిత్యం సంబంధించిన ప్రసంగ వ్యాసాలు నేను ఇక్కడ చదివాను. తర్వాత సూక్తి సుధలో పాల్గొన్నాను. ఆకాశాన మనం మేడ కట్టవచ్చు, అంటే ఫౌండేషన్ లేకుండా, పునాది లేకుండా కట్టవచ్చు, కానీ మూర్ఖుణ్ణి మనసు రంజింపజేయలేము అని ఒక కవి అద్భుతంగా రాశాడు.
2: గాలినైన నీదగలము చాలా కష్టపడి

ఇన్ని చేసినా నాకు ఏమి చేత కాదంటే, భేలుడి మది మార్చ వీలు కాదు. మరి అలాంటప్పుడు మూర్ఖుడి మనస్సు మార్చడానికి వీలు కానప్పుడు ఇదెందుకు చెబుతున్నావంటే, ఎవరో ఒకరో ఇద్దరో మారినా కూడా సంతోషమే కదా. అందుకే గీతకారుడు ఏం చెప్పినాడు అంటే,

తర్వాత అనేక విషయాల్లో ఈ కర్నూలు రేడియో స్టేషన్తో నాకు అనుబంధం ఉంది. ఈ కర్నూలు రేడియో స్టేషన్ వారు మరి ప్రపంచంలో ఎన్ని రకాల మోసాలు ఉంటాయో అప్పుడప్పుడు మనకి కొన్ని సలహాలు ఇచ్చేవారు. అంటే సైబర్ నేరాలు కానీ తర్వాత ఎట్లా మోసాలు చేస్తారు అని కానీ ఇట్లా చేసేవారు. చాలామంది మరి రేడియో స్టేషన్లో విని దాన్ని జాగ్రత్త పడేవారు. అయినా కొంతమంది మోసపోయిన సంఘటనలు ఉన్నాయి. ఎలా మోసపోకుండా ఉండాలో కర్నూలు రేడియో స్టేషన్ కేంద్రం వారు చాలా చెబుతున్నారు. ఇది నాకు చాలా నచ్చిన విషయము. కర్నూలు ఎఫ్ఎం రేడియో స్టేషన్ ద్వారా మనకి కళలు ప్రోత్సహింపబడుతున్నాయి, సంగీతం ప్రోత్సహింపబడుతుంది, సాహిత్యంలోని అనేక విషయాలు అంటే సాహిత్యానికి సమాజానికి సంబంధం ఉంటుంది కాబట్టి అనేక కథానికలు చెప్పిస్తున్నారు. సంగీతం అంటే నాటక కళాకారుల చేత పద్యాలు పాడిస్తున్నారు. శ్రీ సీతారామాంజ సంవాదంలో మరి కవి ఏం చేశాడంటే ఏకాక్షర పద్యంతో పద్యం రాశాడు. అంటే అక్షరం విడదీస్తే వేరే వస్తుంది, అందులో అన్నాసిక అక్షరం నకారంతో ఉండదు. పదాలు విడదీసినప్పుడు వేరే రావచ్చు కానీ అక్షరం మాత్రం నకారంతోనే ఉంటుంది. అందులో అన్నాసిక అక్షరం రాయడం అంటే ఎంత ఘనత చూడండి. నే

ఇంకా ఏకాక్షర పద్యం రచించినటువంటి కవికి ఇక ద్వ్యక్షర పద్యం రాయడం ఏమంత లెక్కలేదు కదా. అంటే రెండు అక్షరాలతోనే మకారము నకారము అందులో అన్నాసిక అక్షరాలతో రాయడం ఎంత ఘనత చూడండి. శ్రీ సీతారామాంజేయ సంవాదంలోనిది ఈ పద్యం. బహుజనపల్లి సీతారామాచార్యులు ఇది రాశాడు. మేను మనము మానము మేను మన

జానపద గేయాలు పాటిస్తున్నారు, కళలకు ప్రవేశముంది, హై స్కూల్ పిల్లల చేత మరి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చేయిస్తున్నారు. వాళ్ళు అద్భుతంగా పాటలు పాడి పద్యాలు పాడి వాళ్ళలో అనేక విషయాలు వాళ్ళ ద్వారా చెప్పిస్తూ ఉంటారు. ఈ చిన్నపిల్లలు అలా మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత ఉత్సాహం వస్తుందో వినేవాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా జానపద కళలను నాటక కళలను బాగా ప్రోత్సహిస్తున్నారు. హార్మోనిస్టు నాటక కళాకారులు పద్యాలు చెప్పడము, తర్వాత మాటలు చెప్పడము, ఇది రాత్రిపూట వాళ్ళకి 8 గంటలప్పుడు ప్రాంతంలో మరి వినిపిస్తూ ఉంటారు. శ్రోతలు చాలామంది ఈనాటికి కూడా పద్యాలను విని ఆనందిస్తారు. ఇంకొకటి ఏమిటంటే ఈ పద్యాలను వినడం ద్వారా బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది, మరి ఆ మానసిక విశ్రాంతి కలుగుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది వినేవాళ్ళకు పాడేవాళ్ళకు కూడా. తర్వాత ఇంకా సరస్వతి ప్రార్థన కూడా మనం ఇద్దాం. తన హృదయాంబు జాతమున దార్కును నాథగా

ఇంకొకటి ఏమిటంటే ఈ కళలను ప్రోత్సహించడం బాగా ఉంది. మధ్య మధ్యలో సలహాలు వేస్తూ ఉంటారు, అంటే సైబర్ నేరాలు నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు అనేది

0: మనకు తెలుస్తుంది. చాలామంది ఇది తెలియక ఒక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ లాంటి వాడే సైబర్ నేరానికి గురై 150,000 రూపాయలు పోగొట్టుకున్నారు. ఇటువంటివి వినడం వల్ల చాలా మంది జాగ్రత్త ఉంటారు. కర్నూలు రేడియో స్టేషన్లో సైబర్ నేరాలు విన్నందువల్ల ప్రజలు చాలా సురక్షితంగా తమ డబ్బు పోగొట్టుకోకుండా ఉంటారు. ఈ కరోనా టైంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పారు. ఈ వరదలు వచ్చినప్పుడు ఆ వరదల నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా కర్నూలు రేడియో స్టేషన్ వారు ప్రసారం చేసినందువల్ల జనాలు జాగ్రత్తగా ఉన్నారు. అట్లతో వివిధ డాక్టర్లతో, అంటే కంటి డాక్టర్ కావచ్చు, పంటి డాక్టర్ కావచ్చు, థైరాయిడ్, వివిధ రకాల డాక్టర్లతో మరి సందేహాలు అడగడం వల్ల వ్యాఖ్యాతలు వాళ్ళు అన్నీ నివృత్తి చేస్తుంటారు. ఇక్కడ ప్రికాషన్స్ మనం స్వేచ్ఛగా వినవచ్చు. అంటే ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏమి తీసుకోకూడదు అని అటువంటివన్నీ డాక్టర్ల చేత చెప్పిస్తుంటారు. ఇంత మంచి విషయాలు మీరు ప్రసారం చేసినందుకు కర్నూలు రేడియో స్టేషన్ సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఉద్యోగాలు వస్తాయి, పేపర్ అందరూ చూడకపోవచ్చు, పలానా చోట ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి అనే వార్తలు కూడా ఈ రేడియో స్టేషన్ వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. బీఈడీ చేసుకోవడానికి కానీ, పిహెచ్డి చేసుకోవడానికి కానీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు వచ్చినప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు, పలానా చోట డైరెక్ట్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి వెళ్ళండి అని చెబుతూ ఉంటారు, ప్రజలకు ఉపయోగపడే వార్తలు వీళ్ళు సంక్షిప్తంగా చెబుతూ ఉంటారు, రైతులకు మంచి విషయాలు చెబుతుంటారు, ఏ పంట ఏ కాలంలో ఎలా వేయాలి, ఎంత వేయాలి, యూరియా అధికంగా వేయకూడదు, పేడ ఎరువు కాంపోస్ట్ ఎరువు వాడండి వీలైనంత వరకు. ఇంకొకటి నేను విన్నాను, ద్రాక్ష రాళ్ల ఉప్పు కానీ మామూలు ఉప్పు కానీ సేపు నానబెడితే మొత్తం దుమ్మే కాకుండా మొత్తం దాంట్లో ఉండే కెమికల్స్, రసాయన పదార్థాలు కూడా నీళ్లలో కరిగిపోతాయి అనేది డాక్టర్ వల్ల రేడియో స్టేషన్ ద్వారా నేను విన్నాను. ఇక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అలనాటి మధుర గీతాలు 10 గంటల పైన వస్తున్నాయి. ఎంతో మంది అలనాటి మధుర గీతాలు చాలా వినసొంపుగా ఉంటాయి, మనస్సుకు హాయిగా ఉంటుంది, అంతకుముందు ఉండే అలజడి ప్రజల్లో తగ్గిపోతుంది అనమాట. అందుకని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. నాటక కళ పద్యాలు వినేవాళ్ళు ఉంటారు, పాటలు వినేవాళ్ళు ఉంటారు, మరి ఇన్ని రకాలుగా ఈ రేడియో స్టేషన్ ద్వారా మనకి ప్రసారం చేస్తున్నారు. అందువల్ల కర్నూలు ఎఫ్ఎం రేడియో సిబ్బందిని మరోసారి నేను అభినందిస్తూ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారు. ఈరోజు మా కేంద్రానికి వచ్చి రేడియోతో మీ అనుభవాల గురించి తెలియజేసినందుకు నిజంగా ఆకాశవాణికి ఇంత చరిత్ర ఉందని తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. మరి ఈరోజు మా కేంద్రానికి వచ్చి ఇంతటి మంచి అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు, మా కర్నూలు ఆకాశవాణి శ్రోతల తరపున, అలాగే వింటున్నటువంటి శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారు.
2: మీరింతవరకు ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం, డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్దతరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి.

0: జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన 5 దేశాల పర్యటనలో 57 కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన రంగాలలో భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచ దేశాలు భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా చూస్తున్నాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని పర్యటన సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనాలను చేకూరుస్తుందన్నారు. ఈ పర్యటన సందర్భంగా భారతదేశంలో 75 నుంచి 100 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈ ఇచ్చిన హామీతో సహా 57 కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయని తెలిపారు. ఇదిలా ఉండగా 6 రోజుల పాటు సాగిన ప్రధానమంత్రి విదేశీ పర్యటన నిన్నటితో ముగిసింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అద్భుతంగా రాణించిన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన 41 మంది విద్యార్థుల బృందాన్ని ఆ రాష్ట ప్రభుత్వం ఢిల్లీకి తీసుకువెళ్లింది. ఆ బృందం ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విద్యా పర్యటన నిమిత్తం ఢిల్లీకి తీసుకువచ్చిన ఈ చొరవను ప్రశంసిస్తూ, ఇలాంటి పర్యటనలు విద్యార్థులు తరగతి గదులకు అతీతంగా నేర్చుకోవడానికి, వారి పరిధులను విస్తరించుకోవడానికి సహాయపడతాయని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచే ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, దేశ నాయకులు ఆవిర్భవించారని ఉపరాష్ట్రపతి విద్యార్థులకు గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడం ద్వారా భారత్ ప్రపంచానికి ఒక కొత్త వ్యవసాయ నమూనాగా మారిందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇటలీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ అగ్రికోలా పథకాన్ని ప్రదానం చేయడం పట్ల కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ గౌరవం పెరుగుతున్న భారతదేశపు ప్రతిష్టకు చిహ్నమని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ పురస్కారం దేశంలోని కష్టపడి పనిచేసే రైతులకు సజీవ నిదర్శనమని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుండి ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు మద్దతునిస్తూ దాదాపు 80 కోట్ల మందికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రత భరోసాను కల్పిస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
1: कल संयुक्त राष्ट्र संघ के खाद्य और कृषि संगठन ने एग्रीकोला मेडल से उनको सम्मानित किया है. इससे देशवासियों का सीना गर्व से भर उठा है, माथा उन्नत हुआ है. प्रधानमंत्री जी के जो प्रयास है, ये एफएओ ने कहा है, भुखमरी मिटाना, गरीबी कम करने के प्रयास करना, खाद्य सुरक्षा सुनिश्चित करना और उत्पादकता एग्रीकल्चर के क्षेत्र में बढ़ाना, ये उनके ऐसे काम है जो सचमुच में अभूतपूर्व और अद्भुत है.
0: దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సియోల్ నగరంలోని ఇమ్జింగ్గాక్ పార్క్లో భారత యుద్ద స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన స్మారక కార్యక్రమాలలో భాగంగా నిర్మించిన ఈ స్మారక చిహ్నం యుద్ద సమయంలో భారత సైన్యానికి చెందిన 60 పారాఫీల్డ్ అంబులెన్స్ కస్టోడియన్ ఫోర్స్ ఆఫ్ ఇండియా సిఎఫ్ఐ అందించిన ధైర్యం, త్యాగం, మానవతా సేవకు నివాళిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఇరు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తూనే ఉన్నాయని పేర్కొంటూ,
2: यह स्मारक करेज का सिंबल है, यह स्मारक कंपैशन का सिंबल है, यह स्मारक सैक्रिफाइस का सिंबल है, यह स्मारक भारत और कोरिया की जनता के बीच सदियों की मित्रता का भी संदेश दे रहा है. जब कोरियन पेनुसुला युद्ध की त्रासदी में घिर गया था, तब भारत ने ह्यूमैनिटी के प्रति अपना दायित्व बखूबी निभाया. शांति और सेवा के आदर्शों से प्रेरित होकर भारत ने अपनी 60 पैराफील्ड एम्बुलेंस यूनिट के माध्यम से इस बार में योगदान दिया.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.

0: భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని సాంకేతిక ఆవిష్కరణలు, డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, వైద్య పరికరాలు వంటి పలు రంగాలలో పరస్పరం సహకరించుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక నాయకత్వ సదస్సులో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం, పరస్పర విశ్వాసం ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలతో మరింత బలపడిందని చెప్పారు. అదేవిధంగా ప్రపంచ సరఫరా గొలుసులను బలోపేతం చేయడంలో ఎంఎస్ఎంఈల పాత్రను ప్రస్తావిస్తూ, ఎంఎస్ఎంఈల సాంకేతిక ఉన్నతీకరణ, నైపుణ్యాభివృద్దికి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ సహాయపడుతుందన్నారు. రాబోయే 25 సంవత్సరాల పాటు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేస్తూ,
1: అమెరికా అండ్ ఇండియా ట్రూలీ ఆర్ వర్కింగ్ యాజ్ నేచురల్ పార్ట్నర్స్. వి కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అమెరికా ఇస్ లుకింగ్ ఫర్ ఎ ట్రస్టెడ్ పార్ట్నర్. ఐ థింక్ ఇండియా హ్యాస్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఓవర్ డెకేడ్స్ ఆఫ్ ట్రూలీ వర్కింగ్ యాజ్ అ కంట్రీ, యాజ్ సెట్ ఆఫ్ బిజినెసెస్ హియర్ హు రెస్పెక్ట్ ది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఫారెన్ కంపెనీస్, హు క్యాన్ బి ట్రస్టెడ్ టు డెలివర్ హై క్వాలిటీ ఆన్ టైమ్. దేర్ ఇస్ అ లార్జ్ పూల్ ఆఫ్ టాలెంట్ అవైలబుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ in some sense these are two economies which totally complement each other.
0: ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఎబోలా వైరస్ కారణంగా నెలకొన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ నెల 28వ తేదీ నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరగవలసిన 4వ భారత్ ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేశారు. ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్లతో భారత్ ఈ విషయమై సంప్రదింపులు జరిపిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంప్రదింపుల అనంతరం 4వ భారత్ ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ శిఖరాగ్ర సమావేశం కొత్త తేదీలను పరస్పర సంప్రదింపుల ద్వారా ఖరారు చేసిన అనంతరం తెలియజేయడం జరుగుతుందన్నారు. అలాగే మారుతున్న ఆరోగ్య పరిస్థితిని పరిష్కరించే లక్ష్యంతో ఆఫ్రికా సిడిసి నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలకు సహకరించడానికి భారత్ తన సంసిద్ధతను ప్రకటించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎబోలా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి భారతదేశానికి వచ్చే ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక ఆరోగ్య మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు ఇమిగ్రేషన్ తనిఖీలకు ముందే ఆరోగ్య అధికారులను సంప్రదించాలని కోరింది. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎబోలా లక్షణాలు కనిపిస్తే వెంటనే విమానాశ్రయ ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ 63, సాయి సుదర్శన్ 49 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన 5 దేశాల పర్యటనలో 57 కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన రంగాలలో భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు సినిమా పాటలు వింటారు. ఇప్పుడు విందాం ఎన్జీకే చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించినవారు సిద్ శ్రీరామ్, హేమాంబిక, చంద్రబోస్ గీతం. వినండి ఎన్జీకే చిత్రం నుంచి ఈ పాట.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలు, మీరే పాటలను 103.2 102.5 మెగాహెర్ట్స్పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న చిత్రకుసుమాల కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు వినండి 143 చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించినారు చక్రి కౌశల్య, చంద్రబోస్ గీతం, చక్రి సంగీతం.

చిత్ర కుసుమాలు సినిమా పాటలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు బొంబాయి ప్రేడు చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్, చంద్రబోస్ గీతం, ఎంఎం కీర్వాణి సంగీతం. వినండి బొంబాయి ప్రేడు చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రుతులు మీరీ పాటలు 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న చిత్రకుసుమాల కార్యక్రమంలో వింటున్నారు. మరిప్పుడు వినండి చివరిగా సాంపంగి చిత్రం నుంచి పాట మీకోసం.

0: శ్రోతలు, మీరింతవరకు చిత్రకుసుమాలు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు.
1: Good evening. This is Akashvani and I am Abhishek Mukhopadhyay with the news at 9. The headlines. Commerce and Industry Minister Piyush Goyal says Prime Minister Narendra Modi's five-nation visit guarantees advantages for every segment of the society. Asserts world is looking towards India as a trusted partner. Railway Minister Ashwini Vaishnav stresses on enhancing

0: కదవుల అంటింతలై
1: మాటతో తీరని మదిలో దాహమే చిలిపి ముద్దుకై చినుకు తేనెకై కసి కసి కవ్.

0: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.
1: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
0: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి. వింటూ ఉండండి మీ ఆకాశవాణి.

శ్రోతలు, మీరు ఈ పాటలను 100.2 100.5 మెగాహెర్ట్స్ పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న చిత్రకుసుమాల కార్యక్రమంలో వింటున్నారు. మరిప్పుడు వినండి పరుగు చిత్రం నుంచి ఈ పాట. ఈ పాటను ఆలపించిన వారు సాకేత్, అనంత శ్రీరామ్ గీతం, మణిశర్మ సంగీతం.

చిత్రకుస్మాలు సినిమా పాటలు వింటున్నారు కదండి కార్యక్రమంలో. మరి ఇప్పుడు వినండి మన్మధుడి చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు ఎస్పి చరణ్, గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం సమకూర్చిన వారు దేవిశ్రీ ప్రసాద్. వినండి మన్మధుడి చిత్రం నుంచి పాట.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
2: చిత్రకుసుమాలు.

సినిమా పాటలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు పెళ్లి చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఎస్పీ క్షమించాలి, ఈ పాటను ఆలపిస్తున్న వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సిరివెన్నెల గీతం, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం. వినండి పెళ్లి చిత్రం నుంచి పాట.

చిత్రకుసుమాలు సినిమా పాటలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రామ్ చిత్రం నుంచి పాట. ఈ పాటను ఆలపించిన వారు హరిచరణ్, శ్వేత చంద్రబోస్ గీతం, యువన్ శంకర్ రాజా సంగీతం. వినండి రామ్ చిత్రం నుంచి పాట.

0: మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన

0: వారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
1: కార్యక్రమంలో చివరిగా విందాం రణం చిత్రం నుంచి పాట. ఈ పాట నాలపించిన వారు నవీన్, సుచిత్ర. కందికొండ గీతం, మణిశర్మ సంగీతం. వినండి రణం చిత్రం నుంచి పాట.

మీరింతవరకు చిత్రకుసుమాలు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, సమయం 10 గంటలు. ఇప్పుడు వింటారు వ్యాసపీఠం మహాభారత ధారావాహికలో భాగంగా భీష్మ పర్వం 3వ భాగం.

நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் செய்வ தத்தோ ஜெயமுதீரயேத். சஞ்சயுடு ధృతరాష్ట్రునికి యుద్ధకథ కొనసాగించాడు. యుద్ధం ఆరంభమైన 4 రోజులు పూర్తి అయ్యాయి. తెల్లవారితే 5వ రోజు భీష్ముడు మకరవ్యూహాన్ని కల్పించి కీలక స్థానాల్లో అర్హులను నియమించాడు. పాండవులు శయన వ్యూహాన్ని ఏర్పరిచారు. భీముడు మొదట చొచ్చుకొని వచ్చి వ్యూహాగ్రంలో ఉన్న భీష్మునిపై బాణాలను కప్పాడు. భీష్ముడు మండిపడుతూ భీముని ఎదుర్కొని తీవ్ర బాణాలు భీమునిపై నాటించాడు. అర్జునుడు అక్కడికి చేరి తన దివ్య అస్త్రములతో భీష్ముని ఎదుర్కొని అతని దర్పాన్ని తగ్గించాడు. అర్జునుని విక్రమును వేర్చి కౌరవసేనలు విచ్చుకొని పోతూ ఉండగా నీ కుమారుడు రారాజు ద్రోణుని చేరి, ఆచార్య, మీరు పితామహులు పాండవులను పట్టి పాలార్చేవాళ్ళా? నరుడు ఈ విధంగా మన వారిని నాశనం చేస్తూ ఉంటే మీరింత పట్టి పట్టినట్టు ఉండడం న్యాయమా అని గద్దించాడు. దానికి ద్రోణుడు కటకడపడి, ఓ దుర్యోధన, అర్జునుడికి ఇంత పరాక్రమం ఉన్నట్లు మాకిది వరకు తెలియదు. అయినా పాండవులను గెలవడం మీకు సాధ్యమా? ఈ పనికిరాని మాటలు వట్టి మాటలు ఎందుకు గాని, మా తక్షణ కర్తవ్యం పాండవ వ్యూహాన్ని భేదించడం కదా, అందుకై పరాక్రమిద్దాం అని చెప్పి దుర్యోధనుని సమాధానం కోసం చూడకుండానే ఆచార్యుడు భీముని ఎదిరింప బయలుదేరాడు. భీముడు గురునిపై అమ్ములవాన కురిపించుచుండగా శల్య భీష్ములు అది చూచి భీముని ఎదిరింపబోగా అభిమన్య ద్రౌపదేయులు శిఖండిని ముందుంచుకొని వారికి అడ్డు తగిలారు. శిఖండి భీష్మునిపై బాణాలు పరుపగా భీష్ముడు చూచి, చీచి, ఆడదానితో నేను పోరాటమా అని శిఖండిని ఉపేక్షించి వేరొక దిశలో ఉన్న సైనికులపై బాణాలు సారించాడు. భీముని జయింపజాలనందున, అతని పరాక్రమ స్ఫూర్తికి అడ్డు లేనందున భీష్ముడే అతనిపై పూని రాగా సాత్యకి భీమునికి బాసటగా చేరాడు. పితామహుడు సాత్యకి రథసారథిని కూల్చాడు. ఆ రథహది హయములు బెదరిపోతుండగా భీష్ముడు, పట్టండి, అడ్డం పొండి అని అరుస్తూ సాత్యకిని శరములతో బాధించి పాండవ వ్యూహాన్ని భగ్నపరుపబోయాడు. అప్పుడు విరాటరాజు గాంగేయునిపై 3 బాణాలు వేసి భీష్ముని గుర్రాలను నొప్పింపగా భీష్ముడు అతన్ని 10 బాణాలతో దేహం రక్తమేమి అయ్యేటట్టుగా చేశాడు. భీష్ముని విజృంభణాన్ని ఆపడానికై అర్జునుడు రాబోగా అశ్వత్థామ తన్ని ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ శక్తిని వేయగా అర్జునుడు దానిని ఎదుర్కొన్నాడు. గురుపుత్రుని వింటిని కవడి విరిచివేయగా అతడు వేరొక విల్లు పూని 15 బాణాలను కృష్ణార్జునులపై ప్రయోగించగా వాటికి నొప్పి పడి కూడా చెలింపక నరుడు అశ్వత్థామ కవచాన్ని చీల్చి అతని దేహాన్ని పరియలగునట్లుగా చేశాడు. ఎంతో బాధ కలిగినా గురుసుతుడు కయం మానకుండా తనను ఎదుర్కొనుచున్నాడని అర్జునుడు ఆనందించి, ఆ ఈ విప్రునితో నాకు పోరాటమేలా అని తనలోనే తలంచి అతన్ని వదిలి ఇంకో చోటికి రథాన్ని నడిపించమన్నాడు. భీమునితో కలిసి ఉండిన సాత్యకి భీష్ముని వదిలి సౌమదత్తిపై పడి అతట కౌరవసేనను కలవరపరసాగాడు. సాత్యకిని నిలువరింపగల బాణాలు వేయగానే అతని అనుచరులు అడలిపోతూ తొలగిపోయారు. ఇది చూసిన సాత్యకి పుత్రులు 10 మంది వడివడిగా వచ్చి సౌమదత్తి వెంటనున్న భూరిశ్రవసను ఎదిరించారు. వారు ఆవేశముతో, భూరిశ్రవస, నీవు మాలో ఎవరినైనా ఒకరిని కోరుకొని ద్వంద్వ యుద్ధానికి రా అని ఆహ్వానించారు. వాడు, అక్కరలేదు, మీరంతా ఒక్కటిగానే కలిసిరండి, మీ పొగరు దించగలను అని అన్నాడు. వారిపై బాణాలు వేస్తూ పోరాడుచూ ఆ 10 మంది తలలు వాడు తెగవేశాడు. ఇది చూచి కౌరవ వీరులు ఉప్పొంగి జయజయధ్వానాలు చేశారు. కుమారుల పతనము చూచిన సాత్యకి అధిక రోషముతో కౌరవసేనలోని రథికులను ఎందరినో కూల్చున్నట్లుగా వారి రథాలు నుగ్గునుగ్గు చేసి భూరిశ్రవజునిపై పడి వారిని రథము దిగి నేలవచ్చునట్లుగా చేసి వానితో తలపడ్డాడు. రాజా, అప్పటికి మధ్యాహ్నకాలము సాగి సాయంకాలం అగుచుండగా కపిధ్వజుడు కౌరవసేనపై అస్త్రపరంపరలు పలగించి పలాయుతల చేయుచుండగా సుయోధనుడు వారిని ప్రోత్సహించి 25,000 రథికవరులను ఫల్గుని ఎదిరింప నియోగించాడు. దావాగ్ని మిడుతలపై పడినట్లు వారి రథాలపై బాణాలు వేసి కవడి వాటిని పొడి పొడి చేశాడు. సేనలు డసిపోతూ ఉండడం, భానుడు అస్తమిస్తూ ఉండడం చూచి భీష్ముడు ద్రోణునితో సంప్రదించి ఆనాటికి యుద్ధం ముగించినట్లుగా ప్రకటించాడు. అంత ఉభయ పార్శ్వముల్లోని వీరులు పోరు చాలించి తమ తమ శిబిరాలకు చేరిపోయారు. 6వ నాటి ఉదయం పాండవులు మకర వ్యూహాన్ని మలచారు. కౌరవులు క్రౌంచ్

వ్యూహాన్ని కూర్చారు. శంఖతూర్య నాదాలతో సమర ప్రారంభాన్ని సూచించారు. ఆచార్యుడే పాండవ వ్యూహాన్ని భేదించి చొచ్చుకొని రాబోవగా పావనేతను అడ్డుకున్నాడు. భీముని ఎదుట నిలవలేక ద్రోణునితో వచ్చిన వీరులు తొలగిపోతూ ఉండగా ఆచార్యుడు 9 బాణాలను మారుతిపై వేయగా ఆ దెబ్బలకు ఏమాత్రము చెలించకుండా భీముడు ఉగ్రుడై ద్రోణిని రథసారణిది నిర్మూలించాడు. తన రథాన్ని తానే నడుపుకుంటూ పాండవ వ్యూహాన్ని భగ్నపరిచే యత్నం ద్రోణుడు చేస్తూ ఉండగా భీష్ముడు అతనికి చేరువగా చేరి పాండవ వీరులపై పదునైన అస్త్రాలను పరిగించగా వారు చల్లా చెదురయ్యారు. రాజా, భీమునికి బుద్ధి చెప్పాలన్న తలంపుతో నీ కుమారులు దుశ్శాసన, దుర్విష, దుస్సహ, దుర్మద, జయసేనాది 12 భూమిని ఒకచో చిక్కించుకొని తమ చతురంగ బలాలతో అతన్ని చుట్టుముట్టి అస్త్రాలను కువ్వించారు. అప్పుడు భీముడు తన సారథిని చూచి, నువ్వు రథాన్ని ఇక్కడిని నిలుపుకొని ఉండు అని నియోగించి నేల మీదకు దూకి కురుకుమారుల రథాలను, గుర్రాలను, ఏనుగులను తన గదతో మోది రథాలు పొడిపొడి కాగా గజాశ్వతులు గర్జించాయి. 12 వీరులలో భీముడు ఒక్కడే పోరాటం సాధారణ సైనికులు ఆశ్చర్యంతో చూడసాగారు. దృష్టద్యుమ్నుడు దూరం నుండి భీముడి రథము కేవలం సారథితో మాత్రమే ఉండి భీముడు లేనందుకు అతనికి ఏమో అయిందని భావించి దుఃఖించి అక్కడకు చేరి సారథిని చూచి, భీమునికి ఏదైనా విపత్తు జరిగితే నేను బ్రతకగలనా? మీ రథికుడకు భీముడు ఏడి అని ఆతురుడై అడిగాడు. సారథి అతన్ని చూచి, అడుగో, నేల మీద నుండి ఆ 12 కురుకుమారులతో ఒంటరిగా పోరాడుతున్నాడు అని చూపాడు. భీముడు కౌరవ సైన్య సాగరాన్ని పాయలుగా చేసి భగ్నపరిచినందున పడిన అనేక జంతు కళేబరాలను దాటి దృష్టద్యుమ్నుడు, భీమా, ఇదిగో నేను వస్తూ ఉన్నాను, బహిరంగంగా పోరాడు అని అరుస్తూ అతన్ని చేరాడు. అప్పుడు దుర్యోధనుడు అతన్ని ఎదిరించమని సేనలోని వీరులను ఆదేశించాడు. వారు ఒక్కుమ్మడిగా దృష్టద్యుమ్నుని చుట్టుముట్టగా వారిపై అతడు మోహనాస్త్రాన్ని వేసి చేతనరహితులను చేశాడు. తనను ఎదిరించు సైనికులు మోహితులై పడినందున భీముడు విశ్రాంతిగా ఒక మడుగు చేరి మధురమైన జలములను త్రాగి తన దాహం తీర్చుకున్నాడు. భీమును చూచి అతని సారథి తన రథాన్ని తేగ భీముడు అధిరోహించి మరలా సుయోధనునితో పోరాడడానికి ఉపక్రమించాడు. గాంధీవి గాంగేయ పోరాటము ఘోరంగా సాగుచుండగా భీముడు సుయోధనుని తొడలను విరుగొట్టి చంపడానికి ఇదే అదునుగా భావించి అతనిని ఎదిరించి వాని రథాన్ని, సారథిని కూల్చి దుర్యోధనుని ధనుస్సు తుంచి అతని కేతనాన్ని కూల్చాడు. రారాజు ఇంకొక ధనుస్సు తీసుకునబోగా భీముడు తన బాణ సర్పాలను దుర్యోధనుని వక్షోవల్మీకములలోనికి దూసుకునిపోయేలాగా వేయగా, రాజా, నీ కుమారుడు ఎముకలను అవి ఒత్తుకునగా అతడు మూర్ఛపోయాడు. ఇంకొకచో నకులపుత్రులకు శతానీకులు ప్రతివీరుల దర్పాన్ని అణచుచుండగా భానుడు అపరాంభుతి చేరబోయాడు. ఉభయ సేనలలోని సేనాపతులు ఆనాటికి యుద్ధము చాలింపజేయగా రాత్రి విశ్రాంతికై వారంతా తమ నివాసాలకు చేరారు. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయునితో, సంజయ, ఆ రాత్రి నా కుమారుడు దుర్యోధనుడు మూర్చ నుండి తేరుకున్నాడా? తెల్లవారి మరలా వచ్చి వృకోదరుని ఎదుర్కొన్నాడా అని అడిగాడు. సంజయుడు అతన్ని చూచి, రాజా, నీ కుమారుడు మూర్చ నుండి తేరుకొని విశ్రాంతికై చూడకుండా మీ తండ్రి భీష్ముని చేరి తన ఆంతరంగికమైన క్షోభను ఈ విధంగా వెళ్ళగక్కాడు. పితామహ, సురాసులను జయింపగల మహావీరులు మీరు. మీ శౌర్యం ఆధారంగా మాకు విజయము తప్పక లభిస్తుందని ఉన్నాము. ఈరోజు నేను భీముని చేతిలో ఎలా భంగపడ్డానో మీరు చూశారు కదా. మిమ్మెదిరించి మీ కళ్ళ ఎదుటనే పాండవులు ఇంతగా పరాక్రమించి మన సేనలను పని పడుతూ ఉంటే మీరు ఎలా చూసి ఊరుకుంటున్నారో నాకు ఏమీ బోధపడటం లేదు. ఎందుకు మీరు వారిని ఉపేక్షిస్తున్నారు అని వాపోయాడు. అప్పుడు భీష్ముడు, రాజా, నీవు నన్ను ఇంత మాట అంటావా? నేను ఎలా పోరాడుతున్నానో నీవు చూడడం లేదా? నా దేహంలో గాయపడని చోటు ఏదైనా ఉందేమో చూపు. పాండవులను గెలవడం అంత తేలిక పని కాదు అని నీకు చెప్పియే ఉన్నాను. అయినా చింతించవద్దు, నా చేతనైనంతగా నేను నీకు జయం కోసమే పోరాడతాను. రేపు 7వ నా సత్తా ఏమిటో నీవే చూద్దువు గాని అని సమాశ్వాసించి సెలవిచ్చి పంపాడు. ఆ రాత్రి నిద్రాసుఖాలలో బడలకు తీర్చుకొని సుయోధనుడు 7వ పోరాటానికి చేరాడు. భీష్ముని ఆజ్ఞతో కౌరవసేన మండల వ్యూహం ఏర్పరిచింది. పాండవులు వజ్రవ్యూహాన్ని ఏర్పరిచారు. అంత ద్రోణుడు విరాటుని, అశ్వత్థామ శిఖండిని ఎదురుగా దృష్టద్యుమ్నుడు దుర్యోధనుని, నకుల సహదేవులు శల్యుని, భీముడు కృతవర్మను మార్కొన్నారు. ఘటోత్గజుడు భగదత్తుని, అభిమన్యుడు చిత్రసేన దుశ్శాసనులను, సాత్యకి అలంబసుని, ధర్మరాజు శ్రుతాయువుని, చేకితానుడు కృపుని, దృష్టకేతు భూరిశ్రవసుని ఎదుర్కొనగా గణింపవీరులేనంతగా ఘోరము

యుద్ధం జరిగింది. పాండవ సేనావాహినిలో శూరులు అనేకులు భీష్ముని ఎదిరించారు. అర్జునుడు కృష్ణుని చూచి, బావా, ఈ కౌరవ సేనలు ఏ విధంగా ఉక్కు అడంచెదనో నువ్వు చూస్తూ ఉండుము అని తన ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రము కౌరవ వీరులు అప్పటిదాకా వేస్తూ ఉండే బాణాలన్నిటినీ తొలగించి వారి రథ తురగ శుండాలములను కూల్చి మందరగిరి సముద్రంలో తిరిగినట్లుగా తిరుగుచు ఆ వీరులను నొప్పించగా వారు పారిపోయి భీష్ముని రథం వద్దకు చేరారు. అలంబసుడు తన రాక్షసమాయలు చేసి పాండవ సైన్యాన్ని పరుగెత్తించాలని చూశాడు. సాత్యకి వానిపై ఐంద్రాస్త్రం వేయగా వాడు పారిపోయాడు. అంత ధృతరాష్ట్రుడు సంజయుని ఆపి, సంజయ, నువ్వు ఈ యుద్ధ విశేషాలు చెబుతూ కౌరవులు ఎప్పుడూ నొప్పిపడము, పారిపోవడం, మూర్చిపోవడం పదే పదే వివరిస్తూ చెప్పుతావే కానీ పాండవుల బలం తగ్గినట్లుగా కానీ వారు ఓడిపోతున్నట్లుగా కానీ చెప్పవు. ఏమిటో, ఇది నీ చాతుర్యమా లేక విధివంచన మాయ తెలుపు అన్నాడు. కానీ నిజానికి సంజయునికి పక్షపాత బుద్ధి లేదు. జరిగినది జరిగినట్లుగా అతను చెబుతున్నాడు. కానీ రాజు మాటలను అతడు అర్థం చేసుకున్నాడు. రాజా, మన యోధులు తమ శక్తి కొద్దీ పోరాడుతున్నారని అనడం మాత్రం నిజం. సముద్రంబు చొచ్చిన ఏర్ల వలె పాండవ సేనలో చొచ్చి తమ దర్పంబు మెరయలేరు. అది దోషంబు కాదు. జరిగిన అనర్ధానికి ఆది కారణం నీవే కనుక శోకించకుండా మిగతా కథలను వినండి అని మరలా కథ ప్రారంభం చేశాడు. నకుల సహదేవుల చేతిలో శల్యుడు మూర్చిపోగా వాని సారథి వాని రథాన్ని సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. చేకితాన కృపాచార్యులు ఒకరిపై ఒకరు క్రూరమైన బాణాలు వేసుకొని ఒకరిని ఇంకొకరు మూర్చిపోవునట్లుగా చేసుకున్నారు. శ్రుతాయువదేహాన్ని రక్తధారా స్రోతస్విగా చేశాడు ధర్మరాజు. ఇంతలో దుశ్శాసనాదులు అభిమన్యుణ్ణి బాధించుతుండగా వాడు దుశ్శాసన చిత్రసేనులను ఓడించి తన పెదనాన్న ప్రతిజ్ఞను స్మరించి వాణ్ణి వధింపక వదిలిపెట్టాడు. ఇది చూచిన భీష్ముడు రథికవరులను గూర్చుకొని దుశ్శాసన చిత్రసేన వికర్ణులు తనను చేరి ఉండగా అభిమన్యునిపై దాడి చేశాడు. గడితేరిన భీష్మ దుశ్శాసనాది వీరులతో బాలుడైన అభిమన్యుడు ఒంటరిగా పోరాడడం చూసిన పార్థుడు తన రథాన్ని భీష్ముని వద్దకు నడిపింప ఆజ్ఞాపించాడు. అప్పుడు త్రిగర్తాధిపతి, అర్జునా, నీవు వీరశేఖరునివి, తొలగిపోకుండా నిలిచి నాతో పోరాడు అని కవ్వించగా కవ్వడి వాని రథసారథిపై అశ్వములపై బాణాలను వర్షింపజేశాడు. త్రిగర్తాధిపతి రక్షకులు 32 మంది అర్జునుని ఎదిరించగా 64 బాణాలతో వారిని అర్జునుడు వధించాడు. అప్పుడు సుశర్మ అర్జునుపైకి రాబోవగా శిఖండి అర్జునుని కన్న ముందుగా సుశర్మను బాణాలతో బాధించాడు. అంత శిఖండిని చేరి సవ్యసాచి భీష్ముని మీదకి వెళ్ళాడు. శిఖండి భీష్మునిపై బాణాలు వేయగా మీ తండ్రి అతని వైపే చూడకుండా ఉపేక్షించగా వాడు భీష్ముని విల్లు విరిచాడు. ధర్మజుడు భీమునితో కలిసి శిఖండిని ప్రోత్సహించుతూ భీష్మునిపైకి బాణాలు వేయుచుండగా శల్యుడు అనలాస్త్రాన్ని వేశాడు. శిఖండి వారుణాస్త్రాన్ని సంధించి అప్పుడు తన వారిని కాపాడుకున్నాడు. భీష్ముడు శిఖండిని వదిలి ధర్మజుని కేతుదండాలను ఖండించాడు. సైంధవుడు భీముని ఎదుర్కొని పరాజితుడై తొలగిపోతూ ఉండగా చూచిన రారాజు భీమునితో వచ్చి తలపడ్డాడు. చిత్రసేనాదులు సుయోధనునికి తోడుగా వచ్చారు. వడముడి వారిపై గదను విసిరాడు. ఆ గద ఎవరి మీద పడుతుందో అన్న తత్తరంతో రారాజును కాపాడాలని ప్రయత్నం కూడా విరమించుకొని చిత్రసేనాదులు పారిపోయారు. భీష్ముడు ధర్మరాజుని రథ అశ్వాలను కూర్చి బాణాలతో అతని దేహాన్ని నింపగా ధర్మరాజు అతనిపై శక్తిని వేశాడు. ధర్మజుడు నకుల సహదేవుల రథంలోనికి చేరబోగా భీష్ముడు వారిపై బాణాలను వేసి నొప్పించాడు. అప్పుడు కవలు తాతపై ఒకేసారి విజృంభించగా భీష్ముడు పెక్కు మృగంబులు మార్కొని నంజలంగు సింగంబు చందంబున అలి రేగి వెరవుగల వనపాలుడు తాళఫలంబులు దిగద్రోచు చందంబున మెరుగు బాణాలతో మహిషుల తలలు డొలనేయుచు మండలచారి అయి విహరించుచుండగా పాండవులు వెరవుపడి చూడసాగారు. శిఖండి తన కోదండ పాండిత్యంబు మెరయుచు భీష్మునిపై బాణాలు వేయగా అతడు ఊరకుండగా ధర్మరాజు తన వారిని అందరినీ కూడగట్టుకుని కురువీరులపైకి రాగా రారాజుతో కలిసి భీష్ముడు వారిపై విజృంభించాడు. అప్పుడు అర్జునుడు ధర్మజాదులకు తోడ్పడుచు భీష్మునిపైకి రాగా ఆచార్యుడు అర్జునుని ఎదిరించాడు. గురువును గెలవలేని శిష్యుడు శిష్యుని విద్యాపాఠవాన్ని పరీక్షించాలని గురువు భీకరంగా పోరాడారు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. రాజా, యుద్ధం ఆపారు. తెల్లవారింది. 8వ రోజు వచ్చింది. భీష్ముడు కూర్మవ్యూహాన్ని కూర్చాడు. పాండవులు శృంగాటక వ్యూహాన్ని తీర్చారు. భీష్ముడు తన సేనలను దాటి పాండవ వ్యూహంలోనికి రాగా పాండవ సైనికులు భీతితో ఒరిగిపోయారు. కానీ భీముడు ఒక్కడు మాత్రం ఆర్చుచూ వచ్చి భీష్ముణ్ణి ఎదిరించి సూతుని చంపి

అయినంతనే భీష్ముని గుర్రాలు సారథిలేని అతని రథాన్ని కౌరవ బృందం వద్దకు చేర్చాయి. అప్పుడు పాండవులు జయహోనాదాలు చేయుచుండా సునాభుడు ఉగ్రుడై భీముని ఎదిరించాడు. పావని వాని తలను ఒక్క బాణంతో ఖండించాడు. వాని సోదరులు ఏడుగురు భీమునిపై విజృంభించిరాగా భీముడు అతి క్రూరమైన నారాచములతో ఆ కురువీర సప్తకాన్ని స్వర్గానికి పంపాడు. కౌరవసేనలోని కొందరు రాజులు ఇది చూచి భీముడు ఆనాడు సభలో చేసిన ప్రతిజ్ఞల ప్రకారమే అంతా పూర్తి చేయనున్నాడు అని తమలో తామే అనుకొనసాగారు. అప్పుడు దుర్యోధనుడు తన వారికి ధైర్యం కలిగించి భీమసేనుని మార్కొనుటకై పంపి తాను భీష్ముని వద్దకు చేరాడు. శోక గద్గదకంఠుడై భీష్మునితో, రారాజు, ఈ మెయిగిట్టి వాయుసుతుడు ఏపున కోలుమసంగి పొంగి నా తమ్ముల చంపగా ఆకట తప్పక చూచెదుగాని రోష శోకమ్ములు లేవు. తోడుపడగాదని నిల్చితో ఉన్నవారు నొక్కుమ్మడి చావగోరి ఇటు లూరక ఉండితో కౌరవోత్తమ అని అనగానే భీష్ముడు తానును శోకించి అతనితో ఇలాగన్నాడు. ఇది మున్న ఏను ద్రోణుడును విదురుండును చెప్పినదియ, వినవప్పుడు బెట్టిదులకు పాండుతనూజులకు ఎదురై నిర్జింపవశమే ఈశునకైనన్. రాజా, వీరస్వర్గమే ధనంగా భావించి నీవు పోరాడు, మేము కూడా మా శక్తి కొద్దీ పోరాడతాం. విజయం వరిస్తే దానిని కాదనగలమా? ఇంకా ఇతర చింతలు మాని యుద్ధ సన్నద్ధుడు కమ్ము అని ప్రోత్సహించి పంపాడు. భీష్ముడు భయంకరాకారుడై భీమునిపైకి తేరు సాగించగానే శిఖండి సాత్యకులు కూడి వచ్చి దృష్టద్యుమ్నుడితో కూడా అతనిని నిరోధించాడు. అప్పుడు ఆ కురువీరులపై ఒక పక్క నుండి అభిమన్యుడు, ఇంకొక వైపు నుండి ఘటోద్గజుడు, మూడో పక్క నుండి చేకితాన సహితులకు సవ్యసాచి మూడు వైపులా కమ్ముకొన్నారు. వారి పోరు విరతి లేక సాగుతుండగా అర్జునునికి నాగకన్య ద్వారా జన్మించిన ఇరావంతుడు శకుని తమ్ములతో తలపడి వారికి దడ పుట్టించే విధంగా పోరాడాడు. రారాజు వారిని చూచి, ఈ ఇరావంతుడు ఒక్కడే మన వారినందరినీ అణిచివేయగల సమర్థుడుగా కనబడుతున్నాడే అని ఆశ్చర్యపడుచూ చెప్పి వానిపైకి వెళ్లవలసిందిగా అలంబసుని పురికొల్పాడు. ఆ అలంబసుని చేతిలో ఇరావంతుడు మరణించగా ఘటోద్గజుడు అలుకతో రేగి తన రాక్షస బృందముతో కురువీరులపై విలయతాండవం చేశాడు. అప్పుడు సుయోధనుని ఆదేశంపై వంగాధిపతి ఘటోద్గజుని తాకి వాని అనుచరుడుకు విద్యుజ్జుక్కుని వధించాడు. తన బాణజ్వాలలు నిగిడించుచూ ఘటోత్కజుడు కుర్రాజును కదిసి, పాడియు సత్యముంగలుగు పాండవ కోటికి నీవు తొల్లి ఎప్పాడిమెయిన్ సభంగరము భంగమునర్చితి నాటి అందరుంజూడగ నేడు తత్ఫలము సూపెద నీకు అని మూదలించి మైనాడగణేశ కృష్ణభుజగా వలిపోలిన నరసంబులన్. ఆ బాణాలకు భయపడకుండా దుర్యోధనుడు వాణిపై 27 బాణాలు వేసి నొప్పించాడు. వాటిని ఘటోద్గజుడు తప్పించుకొని తన మాయలతో కౌరవసేనను తరమసాగాడు. రారాజుకు తోడుగా ద్రోణుడు వచ్చి ఆ ధనుజుని ఎదుర్కొన్నాడు. సైనికులు బెదిరిపోతూ ఉండగా భీష్ముడు, ఇవి వాని మాయలు, నిజం కావు అని ఎంతో బిగ్గరగా అరిచాడు. అయినప్పటికీ వారు పారిపోతూనే ఉండగా రారాజు నైతిక స్థైర్యం కోల్పోయాడు. వెంటనే భీష్ముని వద్దకు వెళ్ళాడు. అతనిని చూచి, తాతగారు, మీరు మహావీరులు, ఆచార్యుల వారు కూడా మహావీరులే, మీరందరూ ఉండి కూడా మన సైనికులు ఇంతగా భయపడి పారిపోవాలా అని వాపోయాడు. భీష్ముడు అతని బాధ గమనించాడు. నాయనా, పాండవులను గెలవడం సులభం కాదు. జూదంలో మాదిరి యుద్ధరంగంలో కుటిల నీతి పనికిరాదు. ధనుజుడైన ఈ ఘటోద్గజుని మీదికి ధనుజుడైన భగదత్తుని పంపించు అని చెప్పాడు. దుర్యోధనుడు భగదత్తుని నియోగించాడు. అప్పుడు ఘటోద్గజునికి సహాయముగా భీముడే వచ్చాడు. వారి మధ్య భీకర పోరాటం జరుగుతూ ఉండగా దుర్యోధనుని ఎదిరించాలని అర్జునుడు చేరాడు. నాగకన్యాసుతుడు ఇరావంతుని మరణవార్తను అప్పుడు భీముడు అర్జునుడికి చెప్పాడు. కుమారుని మరణవార్త విని అర్జునుడు బాధపడుతూ ఉండగా కృష్ణుడు అతన్ని ఊరడించాడు. కోపముతో కిరీటి కృపాచార్యులను, భీష్ముని కూడా బాణాలతో కొట్టి బాధ కలిగించాడు. అప్పటికే సూర్యుడు కుంకుతూ ఉండినందున ఆ రోజుకు యుద్ధాన్ని ఆపి సైన్యములతో విశ్రాంతి మందిరాలకు చేరారు. తనకు అతిరథ మహారథులు ఉన్నా, పాండవుల కన్నా పెద్ద సైన్యం ఉన్నా, పాండవులను 8 రోజులైనా తాను జయింపజాలనందుకు రారాజుకు అధికమైన చింత కలిగింది. దుశ్శాసనుని పంపి కర్ణుణ్ణి శకుని పిలిపించాడు. వారిని చూచి, ఆత్మీయులారా, అవలీలగా పాండవులను గెలుస్తామని ఇన్నాళ్ళు తలంచాను. అయితే మన అతిరథ మహారథులైన భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యులు ఈ యుద్ధంలో మధ్యస్థులుగానే పోరాడుతున్నారే గాని పాండవులను గెలవాలన్న ప్రయత్నం వారు చేయడం లేదు.

రోజు రోజుకు మన సైనికులు నశించడం వల్ల మన సైన్యం తరిగిపోతున్నది. ఇందుకు ఏం చేయాలో మీరు చెప్పండి అని కోరాడు. శకుని ఏమీ పలుకలేదు. అప్పుడు కర్ణుడు రారాజును చూచి, మిత్రమా, రేపటి నుండి నీవు భీష్ముని యుద్ధరంగానికి పంపవద్దు. మిగిలి ఉన్న నీ సేనలతో నేను పాండవులను ఎదుర్కొంటాను. నీకు విజయం తప్పక సాధిస్తాను అని ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. దుర్యోధనునికి ఈ సలహా బాగా నచ్చింది. వారిని పంపించి అతడు పితామహుని వద్దకు చేరాడు. అతనికి నమస్కారం చేశాడు. అతనిని చూసి, మహాత్మా, ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని మీ పరాక్రమాన్ని ఎంతో గొప్పగా భావించి అవలీలగా పాండవులను జయించగలనని అనుకున్నాను. యుద్ధంలో దేవదానవులు కూడా మిమ్మల్ని ఎదుర్కొనలేరు. అలాంటి మీరు సవ్యసాచిని ఎన్నాళ్ళైనా చంపలేకుండా ఉన్నారు. రేపటి నుండి మీరు యుద్ధానికి రాకుండా మాకు తోడుగా కర్ణుణ్ణి పంపండి. అతని సామర్థ్యంపై నాకు గొప్ప నమ్మకం ఉంది అని విన్నవించగా ఆ మాటలు వినడానికి భీష్ముడు చాలా బాధపడ్డాడు. సుయోధనుని మాటలు శూలాలై అతని హృదయంలో గుచ్చుకున్నాయి. తల దించుకున్నాడు. కొంచెంసేపు మౌనంగా ఉండి బాధను లోపలే అణుచుకున్నాడు. ఒక నిట్టూర్పు విడిచి సుయోధనుని చూచి ఇలా అన్నాడు, ఇన్నాళ్ళు నా ప్రాణాలు దాచుకోకుండా నీకోసమే పోరాడాను. ఈ 8 రోజులు నేను ఎదుర్కొన్న వీరులు సామాన్యులా? భీమార్జునుల పరాక్రమాన్ని నీవు తక్కువగా అంచనా వేసుకున్నావు. మన 2 వంశాలలో అర్జునుని మించిన వీరుడు ఉన్నాడా? అతడు ఎలాంటి జట్టో నీకు తెలియదా? కాండవ దహనం చేసినవాడు, పశుపతినే ఎదిరించి పాశుపతాస్త్రం పొందినవాడు, ఘోషయాత్రా సమయంలో నిన్ను, నీ కర్ణుని గంధర్వుల బారి నుండి రక్షించినవాడు, గోగ్రహణ సమయంలో మనలను అందరినీ ఏ సైన్యము లేకుండా ఒంటరిగా వచ్చి జయించినవాడు. అలాంటి జగదేక వీరుని ఇన్నాళ్ళు ఎదుర్కొని నేను పోరాడినా కూడా నీవు అది గమనించకుండా నన్నిలా మాట్లాడుతున్నావే. గాండీవి గెలువరాదు, శిఖండిని చంపగ నాకు కాదు, వినుము నన్నుండు మగలు మార్కొని నంజండు దునుగ్రముగా మున్న చెప్పి తిన్నీకున్. ఈ నడిరాత్రిలో వచ్చి నన్ను శూలాల వంటి మాటలతో బాధిస్తే నీకు జయం కలుగుతుందా? రేపు నా పరాక్రమం ఎలాంటిదో నీకు చూపిస్తాను. పాంచాల యాదవ బలాలను నాశనం చేస్తాను. నీ మనసు కుదుటపరుచుకుని యుద్ధంలో నీ పరాక్రమాన్ని ప్రదర్శించు అని చెప్పగా రారాజు అతని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తెల్లవారింది. అది 9వ రోజు. సైన్యాలు సంగ్రామానికి సన్నద్ధం కాగానే తన వీరులలోని రాజులను చూస్తూ భీష్ముని గురించి దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఈయనగారు పాండవులను ఈరోజు గెలుస్తానని నిన్న రాత్రి నాతో అన్నాడు. కాబట్టి మన చేవ లావు ఈరోజు వెలిగిపోతాయి. ఈ తెలివి మాటలు భీష్ముని కించపరచాలనే కావాలనే గౌరవహీన స్వరంతో దుర్యోధనుడు అనగా ఆ మాటలు భీష్మునికి సిగ్గు, విషాదము, రోత కలిగించాయి. తనకు తానే ఎలాగో నిగ్రహించుకుని మాట మాట్లాడకుండా సమరసన్నద్ధుడయ్యాడు. దుర్యోధనుడు భీష్మునికి తోడుగా 25,000 రథికులున్న సైన్యాన్ని పెట్టాడు. ద్రోణుణ్ణి, కృపుని, ఇతర వీరులను అతని చుట్టూ ఉంచి రక్షావలయం ఏర్పరిచి, మీరంతా పితామహులకు శిఖండి బారి నుండి కాపాడండి అని హెచ్చరించాడు. శిఖండిని ముందుంచుకుని భీమార్జునులు కౌరవులపైకి వచ్చారు. అభిమన్యు ఘటోద్గజులు ఒకవైపున, దృష్టద్యుమ్నుడు ఇంకోవైపున శిఖండి రథాన్ని రక్షించుకుంటూ సాగారు. నిప్పు దూదిపై పడినట్లు అభిమన్యుడు కౌరవ సేనపై పడి వారిపై సూర్యాస్త్రాన్ని వేశాడు. దాని తాపం భరించలేక సైనికులు పారిపోయారు. అంత భీష్ముడే స్వయంగా తాను అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యునికి సాత్యకి తోడువచ్చాడు. కృపుడు సాత్యకి వింటిని దుంటలు చేయగా అశ్వత్థామ దూరి సాత్యకి ధనుస్సు ధ్వంసం చేశాడు. ఇంకొక విల్లు పట్టి సాత్యకి అశ్వత్థామపై శక్తివంతమైన బాణం వేయగా గురుసుతుడు మూర్ఛపోయాడు. కొడుకును ఆదుకోవాలని కోదండగురుడు వారిని ఎదిరించాడు. ఇది చూసిన సవ్యసాచి అభిమన్య సాత్యకులను అధిగమించి తానే గురువుతో తలపడ్డాడు. విశేషాలను వింటున్న ధృతరాష్ట్రుడు సంజయ్ను చూచి, సంజయ, అర్జునునికి ఆచార్యుడంటే మహాభక్తి, గురువునకు శిష్యుని మీద వాత్సల్యం హెచ్చు. మరి వారిద్దరూ ఏ విధంగా పోరాడినారు నాకు చెప్పు అన్నాడు. సంజయుడు మరలా ప్రారంభించాడు. రాజా, రాజ్య సంపద కోసం క్షాత్రంతో రణభూమిలో పోరాడేవారికి తల్లి, తండ్రి, గురువు, దైవము, అన్నా, తమ్ముడు అనే బంధుప్రీతి ఉంటుందా? ఆ గురు శిష్యులు అంతే. వారి పోరాటం అసామాన్యం. కిరీటి వాయుబాణం వేయగా గురుడు దానిని శైలాస్త్రంతో వారించాడు. ఈ విధంగా దివ్యాస్త్రాలతో వారి యుద్ధం భీకరంగా జరిగింది. దీనిలో అర్జునుని అస్త్రాలకు త్రిగర్తాధిపతి కుమారులు బలి అయిపోయారు. అర్జునుడు చేసినట్లే భీష్ముడు పాండవ సేనలో పెక్కుమందిని నిర్మూలించాడు. ధర్మరాజు అతన్ని ఎదుట నిలవలేక తనకు తోడ్పడాలని ఎలుగెత్తి అరిచాడు. భగదత్తునితో పోరాడుతూ ఉండిన భీముడు

ఆ గొంతు విని వానిని వదిలిపెట్టి అన్నగారి దగ్గరికి వచ్చాడు. ఈలోగా శిఖండి దృష్టద్యుమ్నులు కూడా ధర్మరాజుకు అండగా వచ్చి చేరారు. భీష్ముడు శిఖండిని వదిలి తక్కిన వారిపై అస్త్రాలను ప్రయోగించాడు. రాజా, అప్పుడు కౌరవసేనలోని కొందరు భీష్మాదులు వినునట్లుగా కురురాజు రాజ్యకాంక్షతో ఈ జననష్టానికి పూనుకొన్నాడు. ఇతడు ధర్మశీలుడైన పాండవులను గెలుస్తాడా? నాయకులు దుర్మార్గులైతే జనావళికి తిప్పలు తప్పవు కదా అని రకరకాలుగా సంభాషించుకునిచుండగా సుయోధనుడు అక్కడికి వచ్చి, పనికిరాని ఈ మాటలు వింటున్నారా అని గద్దించగా వారు యుద్ధం చేస్తున్నట్లు నటించసాగారు. భీష్ముడు దివ్యాస్త్రాలు వేసి పాండవ సైన్యంలో ఇది తల, ఇది డొక్క అని గుర్తింపలేనంతగా మానవ గజ హయముల అస్థి రక్త మాంసాదులతో రణరంగాన్ని భీభత్సం చేశాడు. అప్పుడు అర్జునుడు భీష్ముని ఎదిరించాడు. కొంతసేపు భీకరంగా పోరు సాగింది. పార్థుడు పితామహుని ధాటికి ఆగలేక అవస్థపడుచుండగా కృష్ణుడు చూచి సహించలేకపోయాడు. గుర్రాల పగ్గాలు రథానికి కట్టాడు, చక్రం చేత పట్టాడు. భీష్ముని చంపడానికి రోషంతో నేల మీదకి దూకి సుదర్శనాయుధాన్ని వేయబోయాడు. శాంతనవుడు కృష్ణునిగడ వినయపారవశ్యంతో, చనుదెం వేగమ మహాత్మా వికస్వర పుండరీకలోచన, ఇది లెస్స నాకిచట శాశ్వతమైన యశంబున్, అచ్చటన్ వినుదికి నెక్కు సద్గతియు నీ దయ చేకురజేయుం ఇష్టమున్ అని ప్రసన్నుడైనాడు. అప్పుడు రథం దిగి కృష్ణుని తన బాహువులతో పొదివి పట్టినాడు. కృష్ణ ఆగు అని అంటున్నా అర్జునుడు నీ అతడు లాక్కుంటూనే పోతూ ఉండగా నేల మీద కాలు ఊది పట్టి 10 అడుగులు అతనితో కూడా నడిచి అర్జునుడు కృష్ణుణ్ణి ఆపగలిగాడు. నేను కయ్యము చెయ్యను, ఆయుధము పట్టను అని ఆనాడు నీవు చేసిన ప్రతిజ్ఞ మరిచావా? యుద్ధంలో నేను కాస్త డస్సిన మాట నిజమే, కానీ భీష్ముని పాట్లు ఇంకా నువ్వు చూచేలాగా చేస్తాను, రథాన్ని ఎక్కు అని ప్రార్థించాడు. ఫల్గుని పలుకులను వినిన పద్మనాభుడు శాంతించి అర్జునునితో కలిసి రథం అధిరోహించాడు. సాయంకాలమై చీకట్లు వ్యాపింపసాగగా సైన్యాలు సమరం చాలించి శిబిరాల వైపుకు తరలిపోయాయి. స్వస్తి ప్రజాభ్యః.

మీరు ఇంతవరకు వ్యాసపీఠం మహాభారత ధారావాహిక కార్యక్రమంలో భాగంగా భీష్మపర్వం 3వ భాగం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. అభినందన చిత్రం నుంచి పాట వినండి. ఈ పాటను ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి, ఆత్రేయ గీతం, ఇళయరాజా సంగీతం.

శ్రోతలు, మీరు ఈ బాటలను 103.2 107.5 మెగాహెడ్స్పై మీ తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమవుతున్న ఆపాత మధురాలు కార్యక్రమంలో వింటున్నారు. ఇప్పుడు వినండి కొండవీటి దొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మేఘ సందేశం చిత్రం నుంచి పాట. ఆలపించిన వారు సుశీల, దేవులపల్లి గీతం, రమేష్ నాయుడు సంగీతం.

కార్యక్రమంలో చివరిగా వినండి. జీవిత చక్రము చిత్రం నుంచి ఘంటసాల శారద పాడిన పాట. గీతరచన ఆరుద్ర, సంగీతం శంకర్ జయకిసాన్. వినండి జీవిత చక్రం చిత్రం నుంచి పాట.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 11 గంటలు. ఇంతటితో ఈనాటి మా ప్రసారం సమాప్తం. తిరిగి 103.2, 107.5 MHz పై రేపు ఉదయం 6 గంటలకు మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.